ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెచ్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 17వ తేదీ సోమవారం. నిలయముల సమయం 5:58 దాటి 55 సెకండ్లు. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, అదే ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని అన్నారు మహాత్మా గాంధీ. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం మాటల సాగర్.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలేమిన సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు

మీరింతవరకు శివ భక్తి గీతాలు విన్నారు. ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడినట్లే నిరంతరం శ్రమించేవాడిని చూసి ఓటమి భయపడుతుంది అని అన్నారు స్వామి వివేకానంద.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి ఎస్ దివ్య.
1: మనిషి జీవితంలో అనేక భావోద్వేగాలు ఉంటాయి. ఆనందం, బాధ, ప్రేమ, ద్వేషం వంటి భావాల మధ్య కోపం కూడా ఒక ముఖ్యమైన భావోద్వేగం. కోపం ప్రతి మనిషికి సహజంగా

0: వచ్చే భావం. అయితే అది నియంత్రణలో ఉంటే మంచిది. అదుపు తప్పితే అది మన జీవితాన్ని, సంబంధాలని మరియు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేయగలదు. అందుకే కోపాన్ని అర్థం చేసుకోవడం మరియు దాన్ని నియంత్రించడం చాలా ముఖ్యమైన విషయం. కోపం అనేది ఒక వ్యక్తికి అసంతృప్తి, అన్యాయం, బాధ లేక అవమానం కలిగినప్పుడు కలిగే భావం. మనం చాలా కష్టపడి చేసిన పనిని ఎవరైనా తప్పు పట్టినా, మన మాటను ఎవరూ వినకపోయినా లేదా మనకు అన్యాయం జరిగినా కోపం వస్తుంది. ఇది సహజమే. కానీ ఆ కోపాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నామన్నది ముఖ్యమైన విషయం. కొంతమంది తమ కోపాన్ని శాంతంగా వ్యక్తపరుస్తారు, మరికొంతమంది మాత్రం కోపంతో కఠినమైన మాటలు మాట్లాడి ఇతరులను బాధ పెడతారు. కోపం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కోపం వచ్చినప్పుడు మానవ శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది, మనసు అసహనంగా మారుతుంది. దీనివల్ల మనం సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతాం. కొన్నిసార్లు కోపంలో చేసిన తప్పులు జీవితాంతం మనకు బాధను కలిగిస్తాయి. కోపం వల్ల కుటుంబంలో మరియు సమాజంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఒక కుటుంబంలో సభ్యులు తరచూ కోపంతో మాట్లాడితే వారి మధ్య ప్రేమ, నమ్మకం తగ్గిపోతాయి. చిన్న విషయాలకే గొడవలు పెరిగి పెద్ద సమస్యలుగా మారవచ్చు. అలాగే సమాజంలో కూడా కోపం ఎక్కువగా ఉంటే శాంతి భద్రతలు దెబ్బతింటాయి. అందుకే కోపాన్ని నియంత్రించడం ప్రతి వ్యక్తి బాధ్యత. కోపాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మంచి అలవాట్లు అవసరం. ముందు మనం సహనం పెంచుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా శాంతంగా ఆలోచించడం చాలా అవసరం. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు మౌనంగా ఉండడం మంచిది. దీనివల్ల మన మనసు కొంత శాంతిస్తుంది. అలాగే దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, నడవడం లేదా మనకు ఇష్టమైన పని చేయడం కూడా కోపాన్ని తగ్గించడంలో సహాయం పడుతుంది. తన కోపమే తన శత్రువు అన్నట్లు కోపం మనిషిని తప్పుదారి పట్టిస్తుంది. కోపాన్ని పూర్తిగా తొలగించలేము, కానీ దాన్ని అదుపులో పెట్టుకోవడం ముఖ్యం. మనం సహనం, ప్రేమ, క్షేమం వంటి మంచి లక్షణాలను పెంపొందించుకుంటే కోపం స్వయంగా తగ్గుతుంది. గాంధీ వంటి మహానుభావులు కూడా కోపాన్ని నియంత్రించడంలో గొప్ప ఉదాహరణలు చూపించారు. వారికి అన్యాయం జరిగినప్పటికీ శాంతి మరియు అహింసా మార్గాల్ని అనుసరించారు. కోపం వచ్చినప్పుడు దాన్ని ఇతరుల మీద చూపించకుండా ఉండాలంటే ప్రతికూల అంశాల పట్ల వెంటనే స్పందించకుండా ఉండాలి. ధ్యానం చేయడం వల్ల కోపాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన కోపం వల్ల సమాజంలో జరిగే అనర్థాలను చూస్తుంటాం. కొద్ది సమయం శాంతంగా ఉంటే పరిస్థితులు మన అదుపులోకి వస్తాయి. కోపం మన అదుపులో ఉండాలంటే ఒక్కరోజుతో సాధ్యం కాదు. ధ్యానం, యోగా, ప్రశాంతమైన వాతావరణం వల్ల సాధ్యం. కోపంలో చేసే పనుల వల్ల జరిగే అనర్థాలను గుర్తు చేసుకొని శాంతంగా వ్యవహరించాలి. కోపం ప్రతి మనిషికి సహజమైన భావం అయినప్పటికీ అది నియంత్రణలో ఉండాలి. కోపాన్ని నియంత్రిస్తే మన జీవితం సుఖంగా మరియు శాంతంగా ఉంటుంది. మన కుటుంబం మరియు సమాజంలో గౌరవం పెరుగుతాయి. అందువల్ల ప్రతి వ్యక్తి కోపాన్ని తగ్గించి సహనం, ప్రేమ, క్షేమం, దయ, ఆప్యాయత వంటి మంచి లక్షణాలను పెంపొందించుకోవాలి.
1: మీరు ఇంతవరకు శ్రీమతి ఎస్ దివ్య సమర్పించిన సుభాషితం విన్నారు. ఈనాటి సుభాషితం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలైన సమయం 6:35. కార్యక్రమంలో ఇప్పుడు రైతు సమాచారం వింటారు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి, బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా

0: యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్ లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: తొలకరిలో వేసిన కంది, మినుము, పెసర ఈ పంటల్లో అధిక వర్షాలకు ఇనపధాతు లోపం కనిపిస్తూ ఉంటుంది. ఆకులు

0: పైరుపై వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మినుము, పెసర జూన్ ఆఖరిలో లేదా జూలైలో వేసిన పంటలో అంతరకృషి చేసుకోవాలి. అధిక వర్షాలు ఉన్నప్పుడు సాధారణంగా శాకీయ పెరుగుదల అధికంగా ఉంటుంది, అంటే పచ్చి రొట్టె ఆకు ఎక్కువగా ఉంటుంది. దీనివలన పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టపరుస్తుంది. కాబట్టి జల్లడాకులో కనిపించినప్పుడు లద్దె పురుగు ఆశించినట్లుగా గుర్తించి వెంటనే గుడ్ల సముదాయాన్ని, పిల్ల పురుగులు ఉన్న జల్లడాకులను తీసివేయాలి. తొలి దశలో లార్వాల నివారణకు ఎస్సిఫెట్ 1.5 గ్రాములు లేదా క్వినాల్పాస్ 2 మిల్లీలీటర్లు, ఎదిగిన లార్వాలపై నివారణకై డయాడికార్బ్ 1 గ్రాం లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఆలస్యంగా పంటను వేసుకున్న రైతులు అంతకృషి చేయటం వీలు కానప్పుడు, కలుపు లేత దశలో ఉన్నప్పుడు ఎకరానికి 300 మిల్లీలీటర్ల ఇమిజాతపీర్ లేదా ప్లస్ ఇమాజోమాక్స్ సోడియంను పంట 3 లేదా 4 వారాల దశలో ఉన్నప్పుడు వేయాలి. పళ్లాకు తగులు సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి. తెగులు వ్యాప్తిని అరికట్టేందుకు తెల్లదోమను సకాలంలో నివారించాలి. నివారణకై డైఫెన్ థయూరాన్ 1.5 గ్రాములు లేదా 0.2 గ్రాములు ఎసిటామిఫ్రిడ్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అధిక వర్షాలకు ఆకుమచ్చ తెగులు వ్యాప్తి చెందినప్పుడు కార్బనిజం 1 గ్రాం లేదా మాంకోజబ్ 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ తొలిపోత దశలో 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ను లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినప్పుడు శనగపచ్చ పురుగు లేదా మారుకా మచ్చల పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. కంది పంట వేసిన తొలి 60 రోజులకు అంతరకృషి చేసి కలుపు లేకుండా చూడాలి. తద్వారా కలుపును నివారించి భూమిలో గుళ్లబారేలా తయారు చేసినప్పుడు భూమిలో తేమ బాగా నిలిచి బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది. అంతర్కృషి సాధ్యం కాని పరిస్థితుల్లో కలుపు నివారణకు పంట వేసిన 20 రోజులకు ఇమిజాతాపీర్ 300 మిల్లీలీటర్లు ఎకరానికి, అంటే 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినప్పుడు గడ్డి ఇంకా వెడల్పాకు కలుపును నివారించుకోవచ్చు. కంది పంట నీటి ముంపును తట్టుకోలేదు. వీలైనంత వరకు బోదల కాలువల పద్ధతిలోనే విత్తుకుని వర్షపు నీరు ఇంకేలా చేసుకోవాలి. ఆలస్యంగా కందిని విత్తుకునే రైతులు సాధ్యమైనంత వరకు అనుకూలమైన రకాలను వేసుకోవాలి. అందులో WGR 65, ICPL 87/119, WGR 255, TDRG 59, ICPL 2740, TDRG 4 లేదా మధ్య స్వల్పకాలిక రకాలైన WRG 97, WRGE 93 వేసుకోవాలి. సాళ్ల మధ్య 90-75 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15-20 సెంటీమీటర్ల ఏడంతో విత్తుకోవాలి. ఆఖరి దిక్కులో ఎకరానికి 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAPని వేయాల్సి ఉంటుంది.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మీరు ఇంతవరకు రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం

ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఇక 7:15 అభివృద్ధి కార్యక్రమాలు. ఈనాటి కార్యక్రమంలో ప్రామిసరీ నోటు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాది శ్రీ మంత్రి ప్రగడ రవితేజ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కోలిపాక శంకరరావు. ఇక 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కోలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

ఇక ఉదయం 8 గంటలకు యథావిధిగా సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 8:30 విద్య ఉద్యోగ సమాచారాన్ని అందించే వాణి ఉద్యోగవాణి ప్రసారం అవుతుంది. అనంతరం 8:35 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలహరి. ఇక 9:30 ఏకచిత్రగానం వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదనం. ఇక 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో శ్రావణ మాస విశిష్టత ప్రసంగం వింటారు. 1:20 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వనితాలోకం ప్రసారం అవుతుంది. అనంతరం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచారం వింటారు. ఇక 3:30 ఏకచిత్రగానం

ఇక సాయంత్రం ప్రసారంలో 6:45 సామూహిక గీతం, 6:50 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. ఇక 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం ఈనాటి కార్యక్రమంలో సర్జరీలు అపోహలు ఈ అంశంపై డాక్టర్ ఎం రామకృష్ణ గారితో పరిచయం వింటారు. ఇంకా ప్లాస్టిక్ను నివారిద్దాం ప్రసంగం వింటారు. అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:45 వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది. 8:00 కిన్నెరలహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8, 9:15 స్పాట్లైట్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 9:30 మధురిమ ఆ పాత మధుర గీతాల కార్యక్రమం. ఇక 10:00 పౌరాణిక నాటకంలో కుంకుమ భరణి నాటకం ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి మా ప్రసారంలోని వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ముందుగా వినండి ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్ లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అమరావతిలోని వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

0: ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులు, చట్టాల సవరణలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించే అవకాశముందని రాష్ట శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలియజేస్తూ,
1: మనకు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో అనువైతుంది, బీఎస్సీ మీటింగ్ అవుతుంది, బీఎస్సీలో ఆల్ పార్టీస్ వాళ్ళు ఉంటాం కాబట్టి ఆ దాంట్లో ఎన్ని రోజులు చేయాలి, ఏ బిల్స్ తీసుకురావాలి, ఇంపార్టెంట్ బిల్స్ ఏంటని చెప్పి ఆ బీఎస్సీ మీటింగ్ చర్చించి దాని ప్రకారంగా అసెంబ్లీ రన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ నిర్ణయం ఏ బిల్స్ తీసుకుంటాం అన్నది బీఎస్సీ మీటింగ్ లో డిసైడ్ అయిన తర్వాత వెల్లడిస్తే బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా బీఎస్సీ మీటింగ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం ప్రకారంగా ఈ 4 రోజుల్లో పెట్టాలని అనుకుంటున్నాం.
0: హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చిన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నిన్న సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దీనిని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మొగల్ చెరువు వద్ద సుమారు 62 చెరువుల అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమృత్ సరోవర్ పథకం కింద 22 కోట్ల రూపాయల వ్యయంతో చెరువులను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. తరచూ సంభవించే వరదలు, ముంపు సమస్యల నుంచి పల్లపు ప్రాంతాలను కాపాడేలా చెరువులను అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇరిగేషన్ పనులకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ జంక్షన్ నూజివీడు రోడ్ లో ఏదైతే నీరు నిలబడే పరిస్థితి ఉందో వర్షం వల్ల వచ్చినప్పుడు కానీ అయితే ఆ సమస్య తీరిపోతుందని చెప్పేసి మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ చెరువుని అమృత్ స్కీమ్ లో దాన్ని పూర్తిగా సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
0: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పంటల బీమా నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఖరీఫ్ 2026లో మొత్తం 13,983 కోట్ల రూపాయల బీమా మొత్తం నమోదైందని, బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీమా గడువులను పొడిగించడంతో పాటు అర్హులైన రైతులకు బీమా రక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దశల వారీగా ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువాని లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 244 మంది విద్యార్థులకు మంత్రి నిన్న సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలను బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నిన్న వెల్లడించారు. పర్యటనలో భాగంగా నూతన కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట ప్రగతిపై 2 తీర్మానాలను ప్రవేశపెడతామని మాధవ్ పేర్కొంటూ,
3: నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. 18వ తారీఖు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సరిపెడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరూ జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట పదాధికారులు, ఆ విధంగా రాష్ట్రంలో ఉండే సంస్థాగత నిర్మాణం, అలాగే ప్రతి జిల్లాలో పార్టీ సంబంధించిన ప్రగతి, అలాగే దాంతోపాటు

0: మాకుండే 7 మోర్చాలకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది.
1: దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థలను వినియోగిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ శిక్షణా కేంద్రంలో జవాన్ల కుటుంబాల కోసం నిర్మించిన గృహ సముదాయాలను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణ, ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలనలో జవాన్ల సేవలు ప్రశంసనీయమని అన్నారు. జవాన్ల కుటుంబాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు గత అర్దరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఇప్పటి వరకు విశాఖ నుంచి నడిచిన విమాన సర్వీసులు ఇకపై భోగాపురం విమానాశ్రయం నుంచి కొనసాగుతాయి. అత్యవసర పరిస్థితులు మినహా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ఉండవని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. విశాఖ విమానాశ్రయానికి ఉన్న వీటీజెడ్ ట్రావెల్ కోడ్ కూడా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యుల సమ్మె నేపథ్యంలో బోధనాసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఆదేశించింది. ఎమర్జెన్సీ, ఐసీయూ, ప్రసూతి, ట్రామా, నవజాత శిశువుల విభాగాలతో పాటు అత్యవసర ఆపరేషన్ థియేటర్లలో సేవలు నిరంతరం కొనసాగించాలని సూచించింది. సీనియర్ అధ్యాపకులు, సీనియర్ రెసిడెంట్లు, కన్సల్టెంట్లతో అత్యవసర విధుల ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది. ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను సిద్దంగా ఉంచాలని ఆదేశించింది. కాగా ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరోవైపు తెలంగాణ రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: कृतम्। तेन कथितम् यत् सर्वकारेण कृषकाणां कल्याणाय अनेकाः योजनाः प्रारब्धाः। सः अवदत् यत् चतुर्दशोत्तरद्विसहस्रतमवर्षात् षड्विंशत्युत्तरद्विसहस्रतमं वर्षं यावत् मोदी सर्वकारेण कृषकाणां कृते बृहत् योजनाः प्रवर्तिताः, न्यूनतम समर्थन मूल्यं च निरन्तरं वर्धितमिति। नवदिल्ल्याम् अद्य केन्द्रीय राज्यमन्त्रिणा डॉ जितेन्द्र सिंहेन 17 जनेभ्यः राष्ट्रिय अनुभव पुरस्कारः प्रदीयते। राष्ट्रनिर्माणे विशिष्ट योगदानं दत्तवद्भ्यः सेवानिवृत्त कर्मचारिभ्यः एतत् पदकम् अर्प्यते। एतदतिरिच्य पेंशन मित्र पुस्तिकायाः विमोचनं तथा 15 वित्तकोषाणां प्रदर्शनी अपि आयोज्यते। एयर इंडिया विमान सेवया विशाखापत्तनम नगरस्य सर्वाः वैमानिक यात्राः अद्य भोगापुरात् अल्लूरी सीताराम राजू अंतरराष्ट्रीय विमानपत्तनात् अनुवर्त्यन्ते। यासाम विमान संकेतः VTZ इति पूर्ववत् एव स्थास्यति। संस्थया भोगापुर देहली मार्गयोः मध्ये प्रति सप्ताहं 14 उड्डयनानां चक्रं निर्दिश्यते। अस्य आधुनिक विमानपत्तनस्य प्रायः 77,000 वर्गमीटर परिमिते प्रांगणे 22 चेक-इन स्थानकानि, 18 स्वचालित भार अर्पण यंत्राणि, 7 च उड्डयन सेतवः संयोजिताः सन्ति। राष्ट्रीय परीक्षण अभिकरणेन UGC नेट परीक्षायाः आंग्ल वाणिज्य समाजशास्त्र इति विषयत्रयस्य पुनः परीक्षा संचालनस्य घोषणा कृता। परीक्षायां संभूतानां अशुद्धीनां परिष्काराय सितंबर मासस्य 9 दिनांके आंग्ल वाणिज्ययोः तथा सितंबर मासस्य 10 दिनांके समाजशास्त्रस्य पुनः परीक्षा भविष्यति। विशुद्धानां निष्पक्षाञ्च परीक्षां विधातुम् एषः निर्णयः समिति अनुशंसया गृहीतः। भारतं श्वः नवदिल्ल्यां 12 ब्रिक्स ऋतुदशा मन्त्रिणां सम्मेलनम् आयोजयिष्यति। इतः प्राक् अद्य ऋतुदशा कार्यसमूहस्य जलवायु परिवर्तनस्य सुस्थिर विकासस्य विषये सम्पर्क समूहस्य च ब्रिक्स वरिष्ठ अधिकारिणां सभा भविष्यति। 26,000 भारतस्य ब्रिक्स अध्यक्षपदस्य विषयः स्थितिस्थापकतायाः नवान्वेषणस्य सहकारस्य सुस्थिरतायाः च निर्माणम् इत्यस्ति। भारतम् अद्यारभ्य अगस्तमासस्य 23 दिनांकं यावत् नवदिल्लीनगरे स्थिते इंदिरा गांधी स्टेडियम इति स्थाने BWF विश्व चैंपियनशिप स्पर्धाम आयोजयिष्यति। 9,000 स्पर्धायाः अनन्तरमिदं द्वितीयवारं यदा भारत देशः एताम स्पर्धाम आयोजयति। FIH पुरुष हॉकी विश्व चषक स्पर्धा मालिकायां भारतीय पुरुष हॉकी दलम अद्य स्वस्य विजय यात्रां निरंतरं कर्तुं इंग्लैंड दलेन सह स्पर्धिष्यते इति वार्ताः।
1: आकाशवाणी कामारेड्डी जिला समग्र निवेदिक వింటారు। నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్।
2: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బీసీ గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో నీట్ జేఈఈ అందిస్తున్న ఉచిత లాంగ్ టర్మ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బీసీ గురుకులాల ఉమ్మడి కామారెడ్డి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త సి రాధిక అన్నారు. ఇంటర్ పూర్తి చేసిన బీసీ విద్యార్థులకు నీట్ యూజీ జేఈఈ 2027 ప్రవేశ పరీక్షల కోసం ఈ ఉచిత లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, స్టడీ మెటీరియల్, నిపుణుల బోధనతో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిశువుకు తల్లిపాలే సంపూర్ణ ఆహారమని, తల్లులు తమ పిల్లలకు మొదటి 6 తల్లిపాలు మాత్రమే పట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నవజాత శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారం తల్లిపాలు అని వివరించారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టడం ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. మొదటి 6 పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, డబ్బాపాలను ప్రోత్సహించవద్దని సూచించారు. ప్రజల అప్రమత్తత మాత్రమే సైబర్ నేరాల నివారణకు

0: అత్యుత్తమ ప్రధాన ఆయుధమని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సాంకేతికత అభివృద్దితో పాటు సైబర్ నేరాలు కూడా రోజురోజుకు కొత్త రూపాల్లో విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు జాతీయ సైబర్ జాగృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీసీఎస్బీ ఆధ్వర్యంలో బిక్నూరులో నిర్వహించిన సురక్ష తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ సైబర్ భద్రతా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ స్కామ్లు, ఫేక్ లింక్లు, ఓటీపీ మోసాలు, కేవైసీ అప్డేట్ నాటకాలు, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్ పట్ల ప్రతి ఒక్కరూ నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ అనంతరం 84,438 మంది ఓటర్లు తగ్గినట్లు వెల్లడించారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం 6,96,006 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా గడువు ముగిసేలోపు 6,11,568 మంది మాత్రమే తమ వివరాలు సమర్పించారని పేర్కొన్నారు. 84,438 మంది తమ ఎన్నికల ఫారాలను ధృవీకరించలేదని చెప్పారు. జిల్లాలో 87.87% ఓటర్ జాబితా డిజిటలైజేషన్ పూర్తయిందని, తర్వాత ముసాయిదా ఓటర్ జాబితాను ప్రచురిస్తామని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఇంటర్ స్టేట్ ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బి సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ చేపట్టిన జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ముకుందారెడ్డి ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అక్రమ మద్యం, డ్రగ్స్ అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా నిషేధ ఎక్సైజ్ అధికారి ముకుందారెడ్డి తెలిపారు. జూన్ జులై నెలల్లో నిర్వహించిన దాడుల్లో 294 కేసులు నమోదు చేసి 88 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తనిఖీల్లో 40.96 కిలోల గంజాయి, 125 లీటర్ల గుడుంబ, ఇతర అక్రమ మద్యం స్వాధీనం చేసుకోగా 4,520 లీటర్ల పులియబెట్టిన బెల్లం పాకాన్ని ధ్వంసం చేసినట్టు వివరించారు. ఇందులో భాగంగా 2 వాహనాలను సీజ్ చేసి బ్రౌన్ షుగర్ కేసుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో కౌన్సిలర్ గిరిగంటి లక్ష్మీనారాయణ ఆ వర్షపు నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. కరీంనగర్ వెళ్లే వాహనాలతో పాటు జిల్లా ఆసుపత్రి, పట్టణంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ రహదారినే వినియోగిస్తున్నారని, సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పరిష్కారం చూపకపోతే అదే స్థలంలో దీక్ష చేపడతానని హెచ్చరించారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శిక్షణ తరగతులను ఆర్డీఓ రవీందర్ రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాంతో కలిసి వివిధ తరగతి గదులను సందర్శించి అధ్యాపకులకు అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. బోధనా పద్ధతులు, సబ్జెక్టు అంశాల బోధన, శిక్షణ తీరుపై ఆర్డీఓ సంతృప్తి వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా 2025 జూలై 25న ప్రారంభించిన ఆపరేషన్ కవచ్ సత్ఫలితాలను ఇచ్చిందని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ప్రివెంటివ్ పోలీసింగ్ లో భాగంగా రాత్రి వేళల్లో చేపట్టిన వాహన తనిఖీలు, గస్తీలు, అనుమానితుల పరిశీలనతో నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. 2030 నాటికి కామారెడ్డిని టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. దీనికోసం అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు స్థానిక స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్షయవ్యాధి నిర్మూలన ఒక్క ఆరోగ్య శాఖ బాధ్యత మాత్రమే కాదని అన్ని శాఖలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు.
1: కామారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి రాజ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభిస్తారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలే స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ 460 పరుగుల వద్ద మూడవ రోజు ఆటను ప్రారంభిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధి

0: తీర్చే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు.
1: Over the years, SRM Institute of Science and Technology has built an academic ecosystem that encourages interdisciplinary learning, creativity, entrepreneurship, and critical thinking. I am pleased to note SRM's growing emphasis on strategic technologies such as artificial intelligence, quantum technologies, semiconductor research, robotics, biotechnology and sustainable development. These fields will shape the economies and the society's future.
0: విద్యార్థులు మాదక ద్రవ్యాలు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నాలుగు వర్గాల సంక్షేమం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి సాధిస్తోందని తెలిపారు. నిన్న రాజస్థాన్లోని అల్వార్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రంలోని 17 జిల్లాలో 6,400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 2014 నుంచి 2026 వరకు మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక ప్రధాన పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరను నిరంతరం పెంచుతూ వచ్చిందని గుర్తు చేశారు.
2: 2047 మే అగర్ భారత్ కో పూర్ణ వికసిత్ బనానా హై తో యే యువా, గరీబ్, అన్నదాతా ఔర్ మహిళా కో తాకత్వాన్ బనానా పడే. ఆజ్ యహీ మన్ సే కిసానో కో కిసాన్ సన్మాన్ నిధి, పశుపాలకో కే లియే 500 కరోడ్ కి డేరీ కి వ్యవస్థాయ, యువానో కో నౌకరీ ఔర్ మాతాఓ కే లియే బహనో కే లియే సరస్ డేరీ కా ఎక్స్టెన్షన్ కా కామ్ ఆజ్ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ నే కియా.
0: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న రైల్వే నెట్వర్క్ వ్యాప్తంగా తాగునీటి నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను వైష్ణవ్ ఆదేశించారు. ఇందులో భాగంగా రైల్వే నెట్వర్క్ లోని వాటర్ కూలర్లు సహా దాదాపు 20,000 ప్రాంతాల్లో కొత్తగా ట్యాంక్ టు ట్యాప్ నీటి శుద్ది పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నీటి ట్యాంకులను మార్చడంతో పాటు సమగ్ర నీటి శుద్ది కేంద్రాలను నెలకొల్పుతారు. నైస్ టోల్ రోడ్డు ప్రాజెక్టును ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి లేఖ రాశారు. బెంగళూరు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి గత ఏడాది కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కుమారస్వామి ఈ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు విరుద్దంగా వసూలు చేస్తున్న టోల్ సేకరణను వెంటనే నిలిపివేయాలని, దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నైస్ రోడ్డు ప్రాజెక్టును రాష్ట ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఆ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. మరోవైపు విద్యార్థులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు రావాల్సిందిగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులకు ప్రభుత్వం ఆహ్వానించింది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల్లో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు గాను సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఈ రీటెస్ట్ జరగనుంది. సెప్టెంబర్ 9న మొదటి షిఫ్ట్లో ఇంగ్లీష్, రెండో షిఫ్ట్లో కామర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్లోని సన్నత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ICU పడకలతో సహా మొత్తం 1

82 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసి ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. అవయవదానం, కార్డియా, క్యాన్సర్, న్యూరో, నెఫ్రాలజీ, ట్రోమా కేర్ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రోజు నుంచి విశాఖపట్నంకు వచ్చి వెళ్లే అన్ని ఎయిరిండియా విమానాలు భోగాపురంలోని నూతన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవనున్నాయి. విమానాశ్రయ కోడ్ మాత్రం పాతది VTZగా కొనసాగుతుంది. భోగాపురం ఢిల్లీ మధ్య ఎయిరిండియా వారానికి 14 విమానాలను నడుపుతూ కనెక్టివిటీని అందిస్తుంది. సుమారు 77,342 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమును నిర్మించిన ఈ కొత్త టెర్మినల్లో 22 చెక్ఇన్ కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ యూనిట్లు, అత్యాధునిక స్క్రీనింగ్ వ్యవస్థలు, 7 ఏరోబ్రిడ్జ్లు అందుబాటులోకి వచ్చాయి. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం భారత అధ్యక్షతన రేపు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం అనుకూలత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు 3వ రోజు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 ఓవర్నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ, కులదీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో తొలి టెస్టు సెంచరీ సాధించగా కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి రాణించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీసుకోగా కేసర సువంత 3 వికెట్లు తీసుకున్నారు. రెండు మ్యాచ్ల సిరీస్లో 2వది చివరి టెస్టు మ్యాచ్ ఆగస్టు 23న కొలంబోలో జరుగుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండడంతో ఒడిశాకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. రాష్ట ఉత్తర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బాలసూర్, భద్రక్, మయూర్భంజ్, కేందూఝార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. లడఖ్ జమ్మూ కాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడఖ్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ అనుభవ అవార్డులు 2026 ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను కూడా మంత్రి విడుదల చేస్తారు. ముఖ్యాంశాలు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ముఖ్యమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రాన్సరీ నోటు రాసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాది శ్రీ మంత్రి ప్రగడ రవితేజ గారితో శ్రీ కొలిపాక శంకరరావు గారి సంభాషణ.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మానవీయ బంధాలు అన్ని కూడాను ఈ రోజుల్లో మనం ఆర్థిక బంధాలుగా చూస్తూ ఉన్నాం.

0: ఆర్థిక లావాదేవీలు మనుషుల యొక్క దూరాన్ని కూడా పెంచుతుంది అనేది జగమరిన సత్యం. మరి ఒకనొక రోజుల్లో ఆర్థిక లావాదేవీలు స్పష్టంగా ఉండేవి, ప్రస్ఫుటంగా దాన్ని వాళ్ళు ఫాలో అయ్యేవారు. కానీ నేడు ఆర్థిక లావాదేవీలు చేయాలంటే జంకవలసిన పరిస్థితి నెలకొల్పింది. ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా ఈ లావాదేవీలు ఆర్థికంగా ఒకరి నుంచి ఇంకొకరి మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు అది మనకి బ్యాంకులు అయితే పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది, కానీ వ్యక్తికి వ్యక్తికి మధ్య ఒక అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతోనే గతంలో మన పూర్వీకులు ఒక ప్రామిసరీ కాగితాన్ని రాసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. కాలక్రమేణా అది మనతో పాటు ప్రయాణం చేస్తూ ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది. అసలు ఈ ప్రామిసరీ నోటు యొక్క విలువ ఎంతవరకు ఉంటుంది, దాన్ని ఎలా మనం వినియోగించుకోవచ్చు, దాని మీద అప్పు ఇచ్చిన వారికి ఉన్నటువంటి హక్కు ఏంటి, అప్పు తీసుకున్న వారికి దాని మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి, ఇత్యాది విషయాలు మనం తెలుసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి మంత్రి ప్రగడ రవితేజ గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. వారిని సాధారణంగా మా స్టూడియోకి ఆహ్వానించాం. నమస్కారం అండి రవితేజ గారు.
1: నమస్తే సార్.
0: ఈ ప్రామిసరీ నోటు అనేది మనం చాలా వరకు వింటూ ఉన్నాం. ఎందుచేతనంటే ఆర్థిక లావాదేవీలన్నీ కూడాను నమ్మకం మీద కాకుండా పత్రాల మీద జరుగుతున్నప్పుడు ప్రామిసరీ నోటు ఫస్ట్గా మనం చూస్తున్నాం. తెల్ల కాగితం మీద కాకుండా ఒక కలర్ఫుల్ కాగితం మీద ప్రామిసరీ నోటు జరుగుతుంటుంది. అసలు ప్రామిసరీ నోటు అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటారు
1: సార్? సహజంగా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రామిసరీ నోటులోనే ప్రామిస్ అనే మాట ఉంది. ఏంటి ఆ ప్రామిస్? ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక ఆర్థిక లావాదేవీ. ఏ అనే వ్యక్తికి డబ్బు అవసరమైంది, తీసుకుంటాడు. ఎవరి దగ్గర నుంచి? బి అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నాడు అనుకోండి. అతనికి ఈ వ్యక్తి ప్రామిస్ చేస్తూ ఒక నోట్ రాసిస్తాడు. ఏమని? నేను ఫలానా ఏ అనే వ్యక్తి, ఫలానా చోట ఉంటున్నాను, నా వయసు, నా యొక్క వివరాలు. బి అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ రోజున నీకు మళ్ళీ తిరిగి నేను ఇవ్వగలవాడను. అంటే ప్రామిసరీ నోట్లో ఫస్ట్ పాయింట్ ప్రామిస్, నేను తిరిగి ఖచ్చితంగా నీకు డబ్బు తిరిగిస్తాను అనేదే అన్నమాట ప్రామిస్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా పూర్వం ఇప్పుడైనా డబ్బులు మనకు అవసరం అనుకోండి, ఏదన్నా ఒక సొసైటీయో లేదంటే బ్యాంకో లేదా ఏదన్నా ఒక ఆర్గనైజేషన్కో మనం వెళ్ళినప్పుడు మీరు చెప్పింది వాస్తవం, చాలా రకాల పత్రాలు వాళ్ళు అడిగినవి అన్నీ సమర్పించాల్సి వస్తుంది. కానీ ఈ ప్రామిసరీ నోటు ద్వారా ఏంటి అంటే దాని విలువ ఇద్దరు మనుషులు వ్యక్తిగతంగా ఇచ్చిన వ్యక్తి కానీ తీసుకున్న వ్యక్తి కానీ లేని రోజున వీళ్ళు డబ్బులు ఇచ్చారనో తీసుకున్నారనో ఏదో ఒక ఆధారం ఉండాలి. కాబట్టి మనం ఒక ప్రామిసరీ నోట్ని సింపుల్గా అది ఉండటానికి గ్రీన్ కలర్లో చిన్నగా ఉంటుంది, ఒక బుక్ షాప్లో ఒక 2 రూపాయలు పెడితే దొరుకుతుంది. దాని మీద మనం ఒక 2 రూపాయల రెవెన్యూ స్టాంప్ను అతికిచ్చి ఆ 2 స్టాంపుల మీదుగా సంతకం పెట్టాలి తీసుకున్న వ్యక్తి.
0: ఓకే.
1: తర్వాత ఆ ప్రామిసరీ నోటు ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది దాని మీద ఖచ్చితంగా సాక్షులు కూడా ఉండాలి. మరి ఇద్దరి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, డబ్బులు ట్రాన్సాక్షన్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండిపోకుండా ఒక మినిమం ఒక 2 సాక్షుల్ని పెట్టుకొని వాళ్ళ ఎదురుగా ఈ డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటం అనేది కనుక రాతపూర్వకంగా జరిగితే అది కోర్టులో కూడా వ్యాలిడ్ అవుతుంది.
0: మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మనకి చెక్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అది మనము డేటెడ్ చెక్ వేసి ఇస్తాము, ఎంప్టీ చెక్స్ కూడా ఇస్తుంటాం. కానీ కొంతమంది ప్రామిసరీ నోట్ ఏం చేస్తారంటే డేట్ వేయకుండా అమౌంట్ రాయకుండా ఓన్లీ సంతకం పెట్టి మాత్రమే లావాదేవీలు జరుపుతున్నారు. ఫ్యూచర్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ మొత్తంలో రాసుకోవడం కానీ లేకపోతే డేట్ మార్చుకోవడం కానీ జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు మరి అక్కడ అప్పు తీసుకునే వ్యక్తి దీన్ని బాధ్యుడు అంటారా, లేకపోతే అప్పు ఇచ్చే వ్యక్తి బాధ్యుడు అంటారా, ఇది అప్పు తీసుకునే వ్యక్తి యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది తీసుకునేటప్పుడు?
1: సార్, నిజానికి అలా ఖాళీ నోట్ల మీద కానీ ఖాళీ పేపర్ల మీద కానీ సంతకాలు పెట్టడం అనేది అసలు లీగల్గా కరెక్ట్ కానే కాదు. అది అసలు లీగల్ ప్రొసీడింగ్స్లో ఎక్కడా కూడా లేదు. చెక్కులో సింపుల్గా చెప్పాలి ఏంటంటే ఫ్యూచర్ డేట్ అంటే పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు. నేను ఆ రోజున నువ్వు ఈ చెక్ చేసుకోవచ్చు అని రాసిస్తాను. కానీ ప్రామిసరీ నోట్లో పోస్ట్ డేటెడ్ ప్రామిసరీ నోట్లు ఉండవు సార్. ప్రామిసరీ నోట్లో ఆ యొక్క మ్యాటర్ ఎలా ఉండాలి, ఈ రోజున ఫలానా రోజున ఫలానా వ్యక్తి దగ్గర ఈ ఫలానా వ్యక్తి అయిన నేను ఇతని దగ్గర అప్పు తీసుకుంటున్నాను, 2 రూపాయలు అనేది ధర్మ వడ్డీ, అంటే కోర్టు కూడా 2 రూపాయలు వడ్డీ వరకే తీసుకుంటుంది, అంటే 2% ఇయర్లీ 24%, అంటే 2 రూపాయల వడ్డీ వరకే తీసుకుంటుంది, 100కి 2 రూపాయలు, 100,000కి 2,000. ఈ విధంగా 24% దాటకుండా కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది, లీగల్ గా రాయాలి సార్. ఖచ్చితంగా రాయాలి. ఎంటీ ప్రామిసరీ నోట్ అనేది అసలు వ్యాలిడ్ కాదు సార్, అలా ఇవ్వకూడదు. ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఇద్దరు దానికి బౌండ్ అయి ఉండాల్సిందే. అలా ఇవ్వటం అనేది అలా నేను ఖాళీది ఇచ్చాను అతను చెప్తే అది కోర్టు యాక్సెప్ట్ చేయదు, అది లీగాలిటీ లేదు. దానికి ఖాళీది ఇచ్చానని అతను అనకూడదు, ఖాళీది తీసుకున్నానని ఇతను అనకూడదు. ఈ రెండు కూడా వ్యాలిడ్
0: ప్రకారం మరియు మనుషుల యొక్క మనస్తత్వాలు కూడా మారుతూ ఉంటాయి. ఎంత ప్రాణ

0: స్నేహితుడైనా ఎంత తెలిసిన వారైనా కూడాను సమయం వాళ్ళని అక్కడ మరి అప్పు తీర్చలేని పరిస్థితికి నెట్టివేస్తుంది. ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా ప్రామిసరీ నోటు ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో, అప్పు తీసుకున్నారో, అటువంటి వ్యక్తి పైన అప్పిచ్చిన వ్యక్తికి ఎలాంటి హక్కు ఉంటుంది?
1: సార్, ఇప్పుడు ప్రామిసరీ నోటు రాసే రోజు, ఏ రోజైతే మనం దాని మీద డేట్ వేస్తామో ఆ రోజు నుంచి ఆ ప్రామిసరీ నోటుకి 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది.
0: ఓకే,
1: 3 సంవత్సరాలలోపు అతను ఎప్పుడైనా డబ్బుని తిరిగి అడగచ్చు. ఇవ్వలేని పక్షంలో అతని మీద ఒక సివిల్ దావా, మనీ సూట్ వేసుకోవచ్చు.
0: ఓకే,
1: ఇప్పుడు సివిల్ దావా ఫైల్ చేసుకున్నప్పుడు కోర్టు ప్రొసీడింగ్ ఎట్లా ఉంటుందండి సార్? ప్రామిసరీ నోట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయలు, ఏ అనే వ్యక్తి 10 లక్షల రూపాయలు అవసరమయ్యి బి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడు, 24% వడ్డీ చొప్పున తీసుకుంటాడు. ఒక 2 నెలల్లో 3 నెలల్లో వడ్డీ కడతాడు, తర్వాత కట్టలేడు. ఇతను కూడా సరే ఓకే, వ్యాపారం చేస్తున్నాడో లేకపోతే కుటుంబ అవసరాలో తీసుకున్నాడు కాబట్టి ఒక 4 నెలలు వెయిట్ చేస్తాడు, లేదా 1 సంవత్సరం వెయిట్ చేస్తాడు, 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు. ఎందుకంటే ఇతనికి తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలు టైం ఉంటుంది కదా తిరిగి వసూలు చేసుకోవడానికి అయినా కోర్టులో వేసుకోవడానికైనా. ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు, కోర్టులో ఫైల్ చేస్తాడు. చేసిన తర్వాత కోర్టు ఆ సంతకం నిజమైనా కాదా, ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అనేది ప్రామిసరీ నోట్లో ఉన్న తీసుకున్న వ్యక్తిని, అలాగే అప్పిచ్చిన వ్యక్తిని, అలాగే సాక్షి సంతకాల్లో సాక్షులు ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళని పిలిచి కోర్టు ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఒక డిగ్రీ అనేది ఇస్తుంది. ఎవరైతే అప్పిచ్చాడో అతను డిగ్రీ పొందుతాడు. డిగ్రీ జడ్జిమెంట్ నథింగ్ బట్ ఏంటి అంటే, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నది వాస్తవం, ఈ యొక్క ప్రామిసరీ నోటు ద్వారా అది ప్రూవ్ చేయబడింది, కాబట్టి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి 10 లక్షల రూపాయలు విత్ ఇంట్రెస్ట్ ఈ రోజు వరకు కలిపి ఇవ్వాల్సిందే అని ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్కి లోబడి ఏ అనే వ్యక్తి వెంటనే డబ్బులు తిరిగి బి వ్యక్తికి ఇచ్చినా పర్లేదు, ఒకవేళ ఇవ్వని పక్షంలో అతని మీద ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఈపీ, ఎవరికైతే డిగ్రీ ఫేవర్గా వచ్చిందో జడ్జిమెంట్, వాళ్ళే ఒక ఈపీ ఫైల్ చేసుకుంటారు కోర్టులో. చేసుకొని అతని ఆస్తులను, అతని శాలరీలో లేదా అతని దగ్గరున్న ఇంట్లోకి వస్తువులో వాటిని జప్తు చేసి వాటిని ఆక్షన్ వేసి ఆ డబ్బుల్ని వాళ్ళు రికవరీ చేసుకోవడానికి ఫుల్ రైట్ ఉంది. ప్రామిసరీ నోటుకి ఉన్న విలువ ఏంటి, అలాగే ప్రామిసరీ నోటు ఎవరైతే తీసుకుంటారో, అంటే అప్పు ఎవరైతే ఇస్తారో, వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ఏంటి, ఈ రెండు కూడా లీగలే సార్. లీగల్గానే ప్రొసీడ్ అవుతాం, కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని నడుస్తాయి.
0: మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ప్రామిసరీ నోటు రాసుకున్నారు, సాక్షి సంతకం కూడా జరిగింది, కుటుంబ సభ్యులు ఎవరు లేరు, సాక్షులు ఎవరు ఫ్రెండ్షిప్లోనో లేకపోతే నైబర్స్ ఉన్నారు సంతకాలు పెట్టేశారు. కాలం అనుకూలించక ఇద్దరిలో ఎవరో ఒకరు కాలం చేసినప్పుడు వాళ్ళకున్నటువంటి ఎవరైతే ఆర్థికంగా వాళ్ళకి లీగల్ హెయిర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రామిసరీ నోటు మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందా?
1: అంటే ఇచ్చిన వ్యక్తి లేనప్పుడు అంటారా, తీసుకున్న వ్యక్తి,
0: ఇచ్చిన వ్యక్తి లేకపోయినా సందర్భాలు ఉంటాయి, తీసుకున్న వ్యక్తి లేనప్పుడు సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు వీరు వారి పైన క్లెయిమ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందా?
1: ఉంటుంది సార్, రెండు రకాలుగా ఉంటుంది.
0: ఎలా ఉంటుంది?
1: ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నట్టు అతను అప్పు తీసుకున్నాడు బి అనే వ్యక్తి దగ్గర. దురదృష్టవశాత్తు ఈ ప్రామిసరీ నోటు యొక్క వ్యాలిడ్ పీరియడ్లోనే ఏ అనే వ్యక్తి చనిపోయాడు అనుకోండి, బి అనే వ్యక్తి వాళ్ళ యొక్క లీగల్ హెయిర్స్ మీద వేయచ్చు, సూట్ ఫైల్ చేయొచ్చు. ఎందుకు అంటే అసలు ముందు ప్రామిసరీ నోటు ఏ నిమిత్తం తీసుకున్నాడో చూడాలి సార్. మనం డబ్బు ఎందుకు తీసుకున్నాడు, ప్రామిసరీ నోట్లో ఏమని రాశాడు, కారణం రాయాలి. కుటుంబ అవసరాల నిమిత్తం అని రాశారా, బిజినెస్ పర్పస్ అని రాశారా, పిల్లల చదువుకని రాశారా, ఇలాంటివన్నీ కూడా లీగల్ సార్. నేను బెట్టింగ్ ఆడటానికి 10 లక్షలు తీసుకుంటున్నాను, డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తాను, లేదా ఇంకేమన్నా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్కి వాటికి మాత్రం డబ్బులు తీసుకున్నట్టు అందులో రాస్తే అసలు ఆ ప్రామిసరీ నోట్ని కోర్టు కూడా వ్యాలిడ్ చెయ్యదు.
0: ఓకే,
1: కాబట్టి ఖచ్చితంగా తీసుకునే వ్యక్తి కుటుంబం కోసమో చదువుల కోసమో వ్యాపారం కోసమో తీసుకుంటాడు. అలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కాజ్ అనేది మనం చూపించవచ్చు, ఇతను కుటుంబ అవసరం కోసమే తీసుకున్నాడు కాబట్టి వీళ్ళ లీగల్ హెయిర్స్ మీద మేము సూట్ ఫైల్ చేస్తున్నాం, ఇతను వ్యాపారం కోసం తీసుకున్నాడు, ఆ వ్యాపారం అలానే ఉంది, వాళ్ళ కుటుంబం నడుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీద మనం లీగల్ హెయిర్స్, వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు. లేదా అతని ఆస్తులు ఏమైనా ఉన్నాయి అతని పేరు మీద ఆయన మరణించే నాటికి, ఆ ఆస్తుల్ని అటాచ్ చేస్తూ కూడా ఈ కోర్టు ప్రొసీడింగ్స్ నడిపించి ప్రొసీడింగ్స్ అయ్యేంత వరకు ఆ యొక్క ఆస్తుల్ని మూవబుల్స్ ఆర్ ఇమూవబుల్స్, లేదా అప్పు తీసుకున్న వ్యక్తి ఒక ఎంప్లాయీ అయి ఉండొచ్చు, అతను చనిపోయినప్పుడు ఏమవుతుంది అతనికి డెత్ బెనిఫిట్స్ వస్తాయి, ఆ అమౌంట్స్ కూడా అటాచ్ చేసి ఉంచవచ్చు. కోర్టు ప్రొసీడింగ్స్ అయ్యేంత వరకు కూడా అటాచ్మెంట్లో ఉంచి ఒకవేళ కేసు నెగ్గితే మనం వాటిని ఈపీ వేసుకొని జప్తు చేసుకొని ఆ అమౌంట్ రికవరీ చేసుకోవచ్చు.
0: ఇదంతా ఒక ఎత్తు అయితే అప్పు ఇచ్చిన వ్యక్తి కాలం చేస్తే అతనికి లీగల్ హెయిర్ ఉన్నటువంటి వ్యక్తులు అప్పు తీసుకున్న వ్యక్తి మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం
1: 100% చేసుకోవచ్చు సార్. 100% చేసుకోవచ్చు
0: అంటే ఇది మా నాన్నగారు ఇచ్చారు కదా, మీ నాన్నగారు సంతకం ఉంది, మాకు సంబంధం లేదు అనేసి వీళ్ళు అనడానికి అవకాశం
1: లేదు సార్. ఇప్పుడు

0: ఎవలా అయితే తీసుకున్న వ్యక్తి చనిపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందో, ఇచ్చిన వ్యక్తి చనిపోయినప్పుడు ఆ లీగల్ హెయిర్స్ కి తిరిగి తీర్చాల్సిన బాధ్యత కూడా ఇటువైపు ఉంటుంది కదా. ఈక్వల్ లైబిలిటీ.
1: లీగల్గా చూస్తే ఒక ప్రామిసరీ నోట్కు 3 సంవత్సరాల పీరియడ్ అన్నారు. 3 సంవత్సరాలలో అప్పు తీర్చలేని సందర్భాలు, ఎందుకంటే ఆర్థికంగా అందరికీ అంత వెసులుబాటు ఉండకపోవచ్చు. అప్పు తీర్చలేని సందర్భాలు ఉన్నప్పుడు దాన్ని రీరైట్ చేసుకోవాలా, లేకపోతే ఇంకొక కొత్త ప్రామిసరీ నోట్ రాసుకోవాలా?
0: అక్కర్లేదు సార్, అదే ప్రామిసరీ నోట్లో ఆ ప్రామిసరీ నోట్ యొక్క డేట్ని ఎక్స్టెండ్ చేసుకోవాలని అనుకుంటే ఆ ప్రామిసరీ నోట్ వెనకాల మనం రాసుకోవచ్చు, ఈ రోజున ఐ మీన్ ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చాడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ January 1, 2023 ఇచ్చాడనుకుందాం. January 1, 2026 ప్రామిసరీ నోట్ అనేది క్లోజ్ అయిపోతుంది 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక. ఆ లాస్ట్ డే కానీ ఈ మీరు చెప్పిన ఈ టైం గ్యాప్లో, ఈ 3 సంవత్సరాలలోపు కానీ కొంత అమౌంట్ తీరుస్తున్నానని అతను గనక రాసి ఒక 5,000 అయినా సరే, 10 లక్షల రూపాయల్లో 1,000 రూపాయలైనా సరే నేను ఇచ్చాను, మిగిలిన 999,000 రూపాయలకి నేను ఇంకా అప్పు ఉన్నాను అని రాస్తే ఆ రోజు నుంచి మళ్ళీ 3 సంవత్సరాలు ఆ యొక్క ప్రామిసరీ నోట్ వ్యాలిడ్ అవుతుంది.
1: ఇలా ఎంతకాలం పొడిగించుకోవచ్చు?
0: ఎంతకాలమైనా పొడిగించుకోవచ్చు సార్, వీళ్ళు ఇష్టం, అది వాళ్ళిద్దరు ఇష్టం. వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నంత వరకు ఎంతకాలమైనా నడుస్తుంది.
1: ఉపద్రవాలు సంభవించినప్పుడు లేకపోతే ఇతరత్ర కారణాల వల్లనో ఇద్దరి మధ్య సఖ్యత ఉంది, ప్రామిసరీ నోట్ రాసుకున్నారు, కాలగర్భంలో అది కలిసిపోయింది, వాళ్ళకి ఒరిజినల్ దొరకలేదు, ఇతను అప్పు తీరుస్తాడు, అప్పుడు ఒరిజినల్ దొరకకపోతే పరిస్థితి ఏంటి?
0: ఒరిజినల్ దొరకకపోతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇప్పుడు ప్రస్తుతానికి BNSS అవుతుంది అది, అందులో చాలా చక్కగా ఏం చెప్పారంటే ఒరిజినల్ కాగితం దొరకని పక్షంలో దాని జిరాక్స్ ఉన్నా కూడా దాన్ని కోర్టు వారు ఎలా చేసి దాన్ని మార్క్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి సార్.
1: అప్పుడు జిరాక్స్ కూడా ఉండదు, అప్పు తీర్చే వ్యక్తి అప్పు పట్టుకొని తీర్చేశాడు మొత్తంగా, ప్రామిసరీ నోట్ నేను రాసిన కాగితం నాకు ఇచ్చేయమంటాడు, అతని దగ్గర ఒరిజినల్ కాగితం లేదు, జిరాక్స్ లేదు, అప్పుడు ఏంటి పరిస్థితి?
0: కొత్తగా ఒక కాగితం రాసుకొని ఎవరైతే ఇద్దరు సాక్షి సంతకాలు ప్రామిసరీ నోట్లో ఇంతకుముందు పెట్టుంటారో వాళ్ళ సమక్షంలోనే మళ్ళీ గనక తిరిగి ఇచ్చినట్టయితే ఆ మనం కొత్తగా రాసుకునే కాగితంలో క్లియర్గా రాసుకోవచ్చు, ఫలానా 1 జనవరి 2023 తీసుకున్న అప్పుని నేను 25 డిసెంబర్ 1 తిరిగి ఇస్తున్నాను వీళ్ళ సమక్షంలో, ఆ యొక్క ప్రామిసరీ నోటు ఏదైతే ఆ రోజు రాసుకున్నదుందో అది ఎక్కడ దొరికినా ఈ రోజు నుంచి ఇన్వాలిడ్ అని క్లియర్గా ఓ మంచి కాగితం రాసుకొని మళ్ళీ దానికి సాక్షులను పెట్టుకుంటే గనక ఈ కాగితం ఎప్పటికైనా అప్పు తీర్చిన వ్యక్తికి కూడా
1: ఉపయోగపడుతుంది,
0: ఇచ్చినట్టుగా ఒక రిసిప్ట్ కూడా పనికి వస్తుంది.
1: ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రామిసరీ నోటు ఇవ్వడం పుచ్చుకోవడం అనేది కొంత లిమిటేషన్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ప్రామిసరీ నోట్ తీసుకున్నప్పుడు ఆ ప్రామిసరీని ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎక్కడైనా దాన్ని ఎన్రోల్ చేయించడం కానీ లేకపోతే దానికి ఒక పన్ను కట్టడం కానీ జరుగుతుందంటారా?
0: ప్రభుత్వానికి దీనికి ఏం సంబంధం లేదు సార్. ఒకటి, ప్రభుత్వం కానీ చట్టపరంగా కానీ ప్రామిసరీ నోటుకు ఒక లిమిటేషన్ అంటూ ఏం లేదు. అంటే ప్రామిసరీ నోటు మీద ఇంతే రాయాలి అని అయితే ఎక్కడ చెప్పబడలేదు సార్. ఎంతైనా రాసుకోవచ్చు, కానీ మనము సహజంగా ఏం చేస్తాం సార్, ఒక 5 లక్షలో 10 లక్షలు అయితే మనం క్యారీ చేయగలిగే అమౌంట్ లాంటివి అయితే ఇచ్చేస్తాం క్యాష్ రూపంలో. యాక్చువల్గా 2016 తర్వాత నుంచి ఏం చేయాలి, 2 లక్షల మించి క్యాష్ అనేది క్యాష్ రూపంలో ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు ఖచ్చితంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇవ్వాలి. కాబట్టి అలాంటి చిన్న చిన్న అమౌంట్స్కి ఒక ప్రామిసరీ నోటు ద్వారా వెంటనే గెట్ ఆన్ అయిపోతాం. కానీ ఎప్పుడైతే కాస్త పెద్ద అమౌంట్, 50 లక్షలు 1 కోటి రూపాయలు లాంటివి ఉన్నాయనుకోండి, సహజంగా ఏం చేస్తాం సార్, అంత పెద్ద అమౌంట్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక మార్ట్గేజ్ అడుగుతాం. బ్యాంకులైనా మనమైనా ఒక ష్యూరిటీగా ఇంకెవరినన్నా వ్యక్తిని పెట్టడము, ఏదైనా ప్రాపర్టీని మార్ట్గేజ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు.
1: అప్పుడు కూడా ప్రామిసరీ నోట్ రాయాల్సిందేనా?
0: అప్పుడు ప్రామిసరీ నోట్ అవసరం లేదు సార్. ప్రామిసరీ నోట్ అంటే ఏ బంధము ఏ లింకు లేకుండా అవుట్ రైట్గా ఈ వ్యక్తి ఈ వ్యక్తికి బాకీ అని చెప్పి ఒక సింపుల్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్, కాకపోతే అందులో ఖచ్చితంగా ప్రామిస్ ఉండాలి అండ్ డిమాండ్ ఉండాలి. అంటే మీరు డిమాండ్ చేసినప్పుడు నేను తిరిగి తీరుస్తానన్న మాట అందులో ఖచ్చితంగా ఉండాలి. డిమాండ్ చేయటానికి, డిమాండ్ చేస్తే ఇవ్వడానికి ఈ తీసుకునే వ్యక్తి ఒప్పుకున్నట్టుగా ఉంటేనే ఆ ప్రామిసరీ నోటికి ఖచ్చితంగా కోర్టులో కూడా విలువ వస్తుంది.
1: రవితేజ గారు, ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం, అంతా కూడా ప్రొఫార్మస్ వస్తూ ఉన్నాయి, ప్రింటెడ్ మ్యాటర్ వస్తూ,
0: అవును సార్,
1: జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్,
0: అవును సార్.
1: మరి దీంట్లో డిమాండ్ అనేది ఎక్కడ కూడా మనకి ఉంటుంది
0: ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే మీరు ప్రామిసరీ నోటు తీసుకుంటారో అందులో ఇందుకు వడ్డీ నెలకి 1 రూపాయికి 100కి డాష్ పెట్టారు అంటే మీరు ఎంత రాస్తారు, ఫిల్ చేస్తాం పై ఎక్స్ట్రా చొప్పున నెలసరి కాంపౌండ్ వడ్డీతో అయ్యే అసలు ఫాయిదాలు మొత్తం మీకు గానీ మీ ఆర్డర్ పొందిన వ్యక్తికి గానీ మీరు అడిగినప్పుడు మీ గ్రామానికి తెచ్చి ఇచ్చి ఈ ప్రామిసరీ నోటు మీ చేత రద్దు రాయించు పుచ్చుకోగలవాడను మీరు అడిగినప్పుడు అని ఉంది చూసారా, ఇదే డిమాండ్.

0: ఇదే ప్రాబ్లం సార్, ఖచ్చితంగా ఉండాలి సార్.
1: దీనికి ఖచ్చితంగా స్టాంప్ పెట్టాల్సిందేనా?
0: ఖచ్చితంగా పెట్టాల్సి.
1: వితౌట్ స్టాంప్ కొంతమంది రాస్తున్నారు.
0: రాస్తారు
1: అంటే స్టాంప్ అందుబాటులో లేకపోవడమో, లేకపోతే అది భయభ్రాంతులకు గురి చేస్తుందనే నమ్మకం లేకపోవడం వల్ల స్టాంప్ లేకుండా కూడా రాస్తున్నారు.
0: అవును సార్.
1: ఇది ఎంతవరకు సంబంధించి?
0: స్టాంప్ లేకుండా రాసినంత మాత్రాన ప్రామిసరీ నోటు చెల్లదు అంటానికి లేదు సార్. దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ యాక్ట్ లోకి వెళ్ళాలి మనం. అందులో ఏముంటుందంటే, మీరు ఏదైనా ఒక కాగితం, ఖచ్చితంగా ఒక స్టాంపు ఉండాలి అని రిజిస్ట్రేషన్ అండ్ యాక్ట్లో చెప్పబడిన కాగితానికి కనుక స్టాంపు మిస్ అయితే దానికి మనం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఇంపౌండింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఈ ప్రామిసరీ నోటు మీద 1 రూపాయి స్టాంప్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ మనం దీని మీద అతికించుకోకుండా సంతకాలు పెట్టారనుకోండి, దీన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు వారు ఏం చెప్తారంటే, నీకు ఆ రోజు నువ్వు స్టాంప్ డ్యూటీ కట్టలేదు కాబట్టి, అంటే స్టాంపు దీని మీద లేదు కాబట్టి, దీనికి నేను కొంత ఫైన్ వేసి నీకు స్టాంపు డ్యూటీ కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాను అంటారు. అది కూడా మనం పిటిషన్ ఫైల్ చేయాలి. ఆ రోజున పొరపాటున మేము స్టాంపు అందుబాటులో లేక మేము పెట్టాము, ఆ ఇంపౌండింగ్ ఎంత అయినా మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని. ఆ ఇంపౌండింగ్ ఎంత ఉంటుంది అంటే చట్ట ప్రకారం 10 times వరకు ఉంటుంది. అంటే 10 రెట్ల వరకు ఎంతైనా చేయొచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు కోర్టు. 10 రెట్లు ఇవ్వచ్చు, 9 రెట్లు ఇవ్వచ్చు, 8 రెట్లు ఇవ్వచ్చు.
1: ఖచ్చితంగా అది కంప్లీట్ చేయాల్సిందే.
0: ఖచ్చితంగా ఆ యొక్క స్టాంప్ ఉంటేనే దానికి విలువ అని చెప్పినప్పుడు, ఆ స్టాంపు మిస్ అయితే పొరపాటునో లేదా ఆ సందర్భంలో మిస్ అయినప్పుడు దాన్ని మళ్ళీ మనం సరి చేసుకొని మనం కట్టి ఫైన్ కట్టి దాని ద్వారా ఈ యొక్క డాక్యుమెంట్ని వ్యాలిడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది.
1: యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఇంతవరకు కొన్ని 100 కేసులు చూశారు. ఇప్పుడు కోర్టు ప్రాంగణంలోకి వచ్చిన ఈ ప్రామిసరీ నోటు కేసులు, లావాదేవీల విషయంలో వచ్చిన కేసులు ఫైనల్ అవ్వడానికి
0: సార్,
1: జస్టిఫికేషన్ రావడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది?
0: సమయం అనేది కోర్టు చేతుల్లో కూడా లేదు సార్. ఎందుకంటే చట్టం అందరికీ సమానంగానే ఉంటుంది. ఎవరైనా వాళ్ళ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికో లేదా వాళ్ళ యొక్క వాళ్ళకి న్యాయం కోరుకోవడానికో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరి సాక్ష్యాలని వాళ్ళు కోర్టు ముందు ప్రవేశపెడుతుంటారు, అలా సాక్ష్యాలని ప్రవేశపెడుతున్న సమయంలో, సాక్ష్యాలని తెచ్చుకునే సమయంలో పట్టే సమయమే కోర్టు యొక్క సమయం పడుతుంది తప్ప కోర్టు ఏం టైం వేస్ట్ చేయదు సార్. ఎంత తొందరగా కేసులు క్లోజ్ అయితే అంత మంచిదని భావిస్తారు.
1: కానీ చాలా మంది ఏంటంటే ప్రామిసరీ కేసు కోర్టుకి వెళ్ళింది అని అంటే అది సంవత్సరాలు పడుతుంది, జీవిత కాలాలు కూడా గడుస్తాయంటే
0: చెప్తున్నాను కదా సార్, అవతల పార్టీలు వాళ్ళు ఒక పిటిషన్ వేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ప్రామిసరీ నోటు కేసు కూడా జెన్యున్ గా అతను తీసుకుంటేనే, అతను సంతకం పెడితేనే వచ్చిందని మనం చెప్పలేం. అలా అని ప్రతిది జెన్యున్ కాదని చెప్పలేం. మోర్ దాన్ ఎక్కువ కేసులు పడేది జెన్యున్ కేసులే, జెన్యున్ గా ప్రామిసరీ నోటు రాసినవి పడుతుంటాయి. ఇందాక మీరు చెప్పినట్టు ఆ సంతకాలు ముందు చేసి వదిలేస్తారు డేట్లు ఏమి వేయకుండా. నిజానికి 3 సంవత్సరాలు దాటితే ఆ ప్రామిసరీ నోటు వేయడానికి అవకాశం లేదు. వాళ్ళనికని వాళ్ళు ఏం చేస్తారు, కొత్త డేట్లు వేసి తీసుకొని వస్తారు. ఈ విధంగా వాడు మరి 3 సంవత్సరాలు దాటిపోయింది కదా ఇచ్చి, కాబట్టి 3 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వీడికి కోర్టులో వేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి, నేను ఇది ఇప్పుడు కాదు 6 సంవత్సరాల క్రితం పెట్టిన సంతకం, ఇది నా సంతకం ఇప్పుడు పెట్టలేదు, నేను 3 సంవత్సరాల క్రితం పెట్టలేదు, లేదా ఈ డేట్ ఏదైతే వేసాడో ఆ డేట్ నాడు అసలు నేను ఆ ప్రామిసరీ నోటు ఇవ్వలేదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఇతను కూడా చేస్తుంది ప్రతివాది.
1: దీనివల్ల సమస్య ఉంది,
0: సమస్య ఉంది, టైం కూడా ఇందుకని ఎక్కువ పడుతూ ఉంటుంది. తప్ప ఎవరు ఇంటెన్షనల్గా లీడ్ చేయరు సార్. లాయర్ కూడా వాళ్ళ క్లయింట్ల ఒత్తిడి ద్వారా వాళ్ళు ముందుకు పోతుంటారు, కోర్టు కూడా ముందుకు పోతుంటుంది. సమయం ఎందుకు పడుతుంది అంటే సహజంగా కోర్టులో చాలా కేసులు పెండింగ్లో ఉంటాయి, అన్ని కేసుల్ని ఒకేసారి పరిష్కరించలేరు కాబట్టి, వాయిదాలు అడిగినప్పుడు పిటిషన్లు ఫైల్ అయినప్పుడు దాని మీద కౌంటర్ ఫైల్ చేయడానికో, ఆర్గ్యుమెంట్లు చెప్పడానికో, కోర్టు వారు మళ్ళీ దాని గురించి చదివి ఆర్డర్లు తయారు చేయడానికో ఇలా సమయం పడుతుంది. తప్ప ఎవరు కావాలని అయితే ఇంటెన్షనల్గా కోర్టు ప్రొసీడింగ్స్ని డ్రాగ్ చేయరు సార్ సహజంగా.
1: బాగుందండి. ముఖ్యంగా అప్పు తీసుకునేటప్పుడు అప్పు తీసుకునే వ్యక్తి, అప్పు ఇచ్చే వ్యక్తి, ఈ ప్రామిసరీ నోటు విషయంలో పక్కడ్బందీగా అందులో ఉన్నటువంటి టర్మ్స్ అన్ని కూడాను చదివి దాన్ని ఫుల్ఫిల్ చేసి ఎంత తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, అవసరార్థం ఏంటి, అది ఎంత పర్సంటేజ్ వడ్డీ ఉంటుంది, తిరిగి రీపేమెంట్ ఎప్పుడు చేయవచ్చు, ఇవన్నీ కూడా కులంకషంగా రాసినప్పుడు మాత్రమే అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వాలి.
0: అవును సార్.
1: అప్పు తీసుకునే వాళ్ళు కూడా ఇవన్నీ ఫుల్ఫిల్గా రాస్తేనే ఫ్యూచర్లో ఎలాంటి పొరపాటు వచ్చి రాకుండా, ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రాకుండా, కోర్టు ప్రాంగణం కోర్టు మెట్లెక్కే అవకాశాలు రాకుండా ఒక సఖ్యమైనటువంటి వాతావరణంలో ఈ లావాదేవీలన్నీ కూడా జరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: అవును సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మనకి బయట దొరికే ప్రామిసరీ నోటు ప్రింటెడ్ ఫామ్ లో ఉంటాయి సార్. పైన అమౌంట్ ఎంత అనేది రాయాలి, దాని పక్కన తేదీ, డేట్, ఏ రోజు తీసుకుంటున్నారో డేట్ వేస్తాం. తర్వాత ఎవరైతే అమౌంట్ ఇస్తున్నారు, ఎవరు ఇస్తారో వాళ్ళు నోటు రాయించుకుంటారు వాళ్ళకి అనుకూలంగా.

0: వాళ్ళ డీటెయిల్స్ రాస్తాం. పూర్తి డీటెయిల్స్ రాయాలి సార్ ఎప్పుడైనా. నెక్స్ట్ వచ్చి ఎవరైతే రాసిస్తున్నారు అంటే అప్పు తీసుకున్న వాళ్ళు రాసి ఇస్తారు ఆ ప్రామిసరీ నోట్ని. మ్యాక్సిమం టైమ్స్లో చెప్పాలంటే కరెక్ట్ పద్ధతి ఏంటి అంటే ఎవరైతే నిజంగా అప్పు తీసుకుంటున్నారో వాళ్ళ చేత్తోనే ఆ ప్రామిసరీ నోటు మొత్తాన్ని ఫిల్ చేయించడం అనేది బెటర్.
1: ఓకే.
0: అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళది అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు, ఎంత ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు. నెక్స్ట్ లైన్ ప్రామిస్, మీరు అడిగినప్పుడు మీకు తెచ్చిచ్చి నేను నా ప్రామిసరీ నోట్ వెనక్కి తీసుకుంటాను. కింద అమౌంట్ తీసుకు

0: తీసుకుంటున్నారు, ఎంత ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు. నెక్స్ట్ లైన్ ప్రామిస్, మీరు అడిగినప్పుడు మీకు తెచ్చిచ్చి నేను నా ప్రామిసర్ నోట్ నేను వెనక్కి తీసుకుంటాను. కింద అమౌంట్ తీసుకునే వాళ్ళ సంతకం ఉంటుంది, లెఫ్ట్ లో ఇద్దరు సాక్షులు ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగినందుకు.
1: సాక్షుల విషయం వస్తే సాక్షులు సంబంధికులు ఉండొచ్చా లేకపోతే వాళ్ళకి కుటుంబ సభ్యులు కాకుండా బయట వాళ్ళు ఉండొచ్చా?
0: ఎవరైనా ఉండొచ్చు సార్. సాక్షులు ఖచ్చితంగా బయట వాళ్లే ఉండాలి, ఇంట్లో ఉండాలనేం లేదు. ఒక ఇద్దరు మనుషులు అంటే చట్టం ఎలా భావిస్తుంది అంటే జెన్యున్ గానే మనిషిని భావిస్తుంది. చట్టం ఏ రోజైనా సరే ఒక మనిషికి అన్యాయం జరిగితే అతనికి ఒక ప్రొసీజర్ చెబుతుందే తప్ప, సో దాని ప్రకారం చూస్తే ఇద్దరు మనుషులు సాక్షులు ఎవరైనా ఉండొచ్చు. సహజంగా ఎవరిని పెట్టుకుంటాం, డబ్బు ఇచ్చే వాళ్ళకే అనుకూలంగా పెట్టుకుంటాం.
1: ఓకే,
0: ఎందుకంటే తీసుకునేది అవతల వాళ్ళు కాబట్టి ప్రామిసర్ నోట్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనం మన అనుకూల వ్యక్తుల్ని పెట్టుకుంటాం. బెటర్ థింగ్ ఏంటి అంటే ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు అటువైపు పెట్టుకోవటం ఇంకా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు డబ్బు తీసుకునే వ్యక్తి వైపు ఉన్న సాక్షుల్ని పెట్టుకున్నాం అనుకోండి, అతనికి మనసు మారిందాక మీరు అన్నట్టు ఆ యొక్క డబ్బు ఇవ్వాల్సిన ఉద్దేశం లేదనుకోండి, ఆ సాక్షి అతను తెప్పిస్తాడా కోర్టుకి? అతను తెప్పించాడు కోర్టుకి. మరి డబ్బు తీసుకునే వ్యక్తి ఇబ్బంది పడతాడు కదా. కాబట్టి డబ్బు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అనుకూలమైన సాక్షుల్ని పెట్టుకుంటుంటారు సహజంగా.
1: సాధారణ ప్రామిసర్ నోటు తీసుకున్నారు, లావాదేవీలు జరిగిపోయాయి, ఇది ఎవరి దగ్గర ఉండాలి?
0: ఎవరైతే డబ్బు ఇస్తున్నారో వాళ్ళ దగ్గరే ప్రామిసర్ నోటు జాగ్రత్తగా ఉండాలి.
1: జెరాక్స్ కాపీ తీసుకోవచ్చా?
0: తీసుకోవచ్చు సార్, తప్పకుండా తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా. ఖాళీ ప్రామిసరీ నోట్లు ఎప్పుడూ రాయొద్దు. ఇది నేను ఒక లాయర్గా నాకున్న అనుభవంతో నేను ఇస్తున్న సజెషన్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఖాళీ వాటి మీద సంతకాలు పెట్టకండి. అయితే అవుతుంది, డేట్ వేయండి, ఫిల్ చేయండి, ప్రామిసర్ నోట్ని ఫిల్ చేసుకున్నాక ఆ జిరాక్స్ని మీ దగ్గర పెట్టుకుంటే అవతల వ్యక్తి రేపు దాన్ని మాడిఫికేషను మాల్ ప్రాక్టీసో చేయడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అది ఇద్దరికీ మంచిది.
1: మీరు ఇంతకుముందు చెప్పారు 3 సంవత్సరాల కాల పీరియడ్లో దాన్ని మనం రీవ్రైట్ చేసుకోవచ్చు అనేసి.
0: అవును సార్.
1: అప్పు తీసుకున్న వ్యక్తి రీవ్రైట్ చేయడానికి ఒప్పుకోవడానికి, ప్రామిసర్ నోటుకు వ్యాలిడిటీ అయిపోవాలనే తలంపుతోనే అతను ఆలోచించి రీవ్రైట్ చేయడానికి ఒప్పుకోనప్పుడు మరి అప్పు ఇచ్చిన వ్యక్తి యొక్క పరిస్థితి
0: వెళ్ళాల్సిందే సార్. ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలు కదా, లాస్ట్ డే ఆఫ్ ఆ 3 ఇయర్స్ అనే టైం పీరియడ్ లో కూడా అతను కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. అతను లేదు లేదు ఇంకొక నెల రోజులు ఆగమని బదిలినాడతాడు ఫర్ ఎగ్జాంపుల్. సరే, ముందు నేను కోర్టులో ఫైల్ చేసుకుంటా, నువ్వు అమౌంట్ ఇస్తే కోర్టులో సూట్ విత్డ్రా చేసుకుంటాడు, సింపుల్. లేదంటే ఇతని యొక్క లిమిటేషన్ పోతుంది కదా, ఇతను ఇంకెప్పటికీ ఏం చేయలేడు.
1: అది ఒకసారి ల్యాప్స్ అయిపోయిందంటే
0: ఇంకేం చేయడానికి లేదు.
1: తర్వాత ఏమి అవకాశం ఉండదా?
0: లేదు సార్, ఎందుకంటే చట్టం 3 సంవత్సరాలు టైం ఇచ్చింది మీకు. ఇంకా
1: అప్పు ఇచ్చే వాళ్ళకంటే అప్పు తీసుకునే వాళ్ళు 1.25 లక్ష చట్టపరమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు.
0: అవును సార్.
1: ఇది కనుక వాళ్ళు తెలుసుకుని అప్పు ఇచ్చిన వ్యక్తి బై మిస్టేక్ మర్చిపోవడం వల్ల లేకపోతే ఇతర కారణాలలో ఇలాంటి ప్రామిసర్ నోట్ ల్యాప్స్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి?
0: ల్యాప్స్ అంటేనే ఇంకా మీరేం చేయడానికి లేదు. మీకు చట్టం ఒక టైం ఇచ్చింది, 3 సంవత్సరాలు ఇచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో మీరు చేసుకోవాలి. దాని బాధ్యత ఎవరిది?
1: ఇచ్చిన వ్యక్తి,
0: ఇచ్చిన వ్యక్తిదే. సో ఇచ్చే వ్యక్తి ఇప్పుడు ఈ నోట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఇద్దరు వ్యక్తుల మధ్యలోనే,
1: అవును,
0: 2 సంస్థల మధ్యలోనో లేకపోతే కార్పొరేషన్ మధ్యలోనో కాదు, వ్యవస్థల మధ్యలో ఏమి ఉండదు, ఇద్దరు ఇండివిజువల్ వ్యక్తుల మధ్యలో కాబట్టి పూర్తిగా అతను స్వతంత్రం. అతను కేసు అయినా వేసుకోవచ్చు లేదా డబ్బును వదులుకోవచ్చు. ఈ 2 సందర్భాలు చట్టం ఇచ్చినట్టేగా 3 సంవత్సరాల వ్యవధిలో పోని మీరు అడిగిన ప్రశ్నే తీసుకుందాం. అతను డబ్బు ఇచ్చి ఏ కోమాలోకి వెళ్ళిపోతాడు, ఈ ప్రామిసర్ నోట్ ఇంట్లో పెట్టుకొని వెళ్ళిపోతాడు. 3 సంవత్సరాల తర్వాత ప్రామిసర్ నోట్ ల్యాప్స్ తర్వాత బయటకు వస్తాడు. ఇది గనక అతను ప్రూవ్ చేసుకుంటే, ఇది గనక నేను ఇలా ఇలా జరిగిందని ప్రూవ్ చేసుకుంటే కోర్టు ఖచ్చితంగా అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంది.
1: అప్పుడు అవకాశం ఉంటుంది ఒక స్పెషల్ కేసు కింద
0: ఖచ్చితంగా.
1: ఓకే, ఏది ఏమైనా లావాదేవీలు జరుగుతున్నప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఇలాంటి ప్రామిసర్ నోట్లు రాసుకుని ఆర్థిక లావాదేవీలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అడ్వకేట్ రవితేజ గారు చెప్పినట్టుగా ప్రతి వారు ప్రామిసర్ నోటు ఫుల్ఫిల్ చేయాలి, సార్ చెప్పినట్టుగా ప్రతి కాలాన్ని ఫిల్అప్ చేయాలి, అందులో ఎప్పుడు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎంత పర్సంటేజ్ వడ్డీ, దాన్ని తిరిగి ఎప్పుడు రీపేమెంట్ చేస్తాం, ఏ రకంగా చేస్తాం, ఇది కూడా మొత్తంగా రాసుకుని స్టాంప్ మీద సంతకం చేసినప్పుడు మాత్రమే ఇది వ్యాలిడిటీ అవుతుంది. ఇచ్చేవారు జాగ్రత్త పడాలి, తీసుకునేవారు కూడా జాగ్రత్త పడితే ఇరు వర్గాల వారికి ఒక ధైర్యంగా ఉంటుంది. మరి ఇలాంటి ప్రామిసరీ నోట్ల మీద మరికొంత సమాచారాన్ని మరొక కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం అండి రవితేజ గారు.
0: నమస్తే సార్.
2: మీరింతవరకు ప్రామిసరీ నోటు రాసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాది శ్రీ మంత్రి ప్రగడ రవితేజ గారితో శ్రీ కొలిపాక శంకర్రావు గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభ

0: ఆకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

ఈనాటి మా ప్రసారంలో ఉదయం 8:30 విద్య ఉద్యోగ సమాచారాన్ని అందించే వాణి ఉద్యోగవాణి ప్రసారమవుతుంది. అనంతరం 8:35 కిన్నెరలహరి. ఇక సాయంత్రం ప్రసారంలో 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఈనాటి కార్యక్రమంలో సర్జరీలు అపోహలు ఈ అంశంపై డాక్టర్ ఎం రామకృష్ణ గారితో పరిచయం వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: రామవరం ఏం రేణుక, నాకు నచ్చిన పాట.
2: స్వాతి, హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక, నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక, ఎస్సీబి నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: வாட்ஸ்அப் நம்பர் 8367576757.
1: வாட்ஸ்அப் நம்பர் மరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
4: డాక్టర్ అజ్మీరా వెంకన్న, MD జనరల్ మెడిసిన్.
3: డాక్టర్ ఏ ఉషారాణి, BDS డెంటల్ సర్జన్.
4: డాక్టర్ సాగరిక కట్ట, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
3: డాక్టర్ బి విజయ్ కుమార్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
4: డాక్టర్ పి శిరీష్ కుమార్, అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
3: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
4: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, బిజీ షెడ్యూల్ కారణంగా మనసు అలసిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మనసుకు ప్రశాంతతను అందించేందుకు జపనీస్ జీవనశైలిలోని కొన్ని విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యంగా ఉండేందుకు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, అనవసరమైన ఆలోచనలు మనపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. వీటిని తగ్గించుకుని మానసిక ప్రశాంతత పొందేందుకు జపాన్లో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తూ ఉంటారు. ఖాళీగా కాసేపు కూర్చుంటే చాలు, రకరకాల ఆలోచనలు మనసులోకి వస్తూ ఉంటాయి. ఇవి మన ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఇలాంటి ఆలోచనలను నియంత్రించేందుకు జపాన్లో జాజెన్ అనే ధ్యాన పద్ధతిని పాటిస్తారు. ప్రశాంతమైన ప్రదేశంలో వెన్నెముక నిటారుగా ఉంచుకుని కూర్చోవాలి. చేతులను ముందుకు ఉంచుకోవాలి. కళ్లను పూర్తిగా మూసుకోకుండా సగం మూసి సగం తెరిచి ఉంచాలి. ఇలా కూర్చున్నప్పుడు మనసులోనికి ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని మంచివి చెడ్డవి అని నిర్ణయించకుండా అలాగే గమనించాలి. అదే సమయంలో నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా చేయడం వలన మనసును వేధించే ఆలోచనలపై వెంటనే స్పందించకుండా ఉండే అలవాటు ఏర్పడుతుంది. క్రమంగా ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారడానికి ఇలా చేయడము సహాయపడుతుంది. రోజూ కొంత సమయము ఈ పద్ధతిని సాధన చేస్తే మానసిక ప్రశాంతతను పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. అయితే చాలామంది వారి లోపాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. దీనివలన ఆత్మవిశ్వాసము తగ్గటంతో పాటు మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అందుకే మనలోని లోపాలను కూడా జీవితంలో ఒక భాగంగా అంగీకరించాలని జపనీస్ సంస్కృతిలోని కింట్సుగి భావన చెబుతుంది. జపాన్లో పగిలిపోయిన వస్తువులను పడేయకుండా వాటిని ప్రత్యేకమైన పద్ధతిలో అతికించి పగుళ్లు కనిపించేలా మరింత అందంగా తయారు చేస్తారు. అంటే ఆ పగుళ్లను లోపంగా కాకుండా ఆ వస్తువును ప్రత్యేకంగా చూస్తారు. అదేవిధంగా మనలోని లోపాలను కూడా అంగీకరించి వాటిని మన ప్రత్యేకతగా భావించాలని ఈ భావన సూచిస్తుంది. ఇలా సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా లేకపోయినా లేదా ఒత్తిడిగా అనిపించినా చాలామంది దేవాలయానికి వెళ్ళి కొంత సమయము గడుపుతూ ఉంటారు. అక్కడ ప్రశాంతంగా కూర్చోవడం, ప్రార్థన చేయటము, ధ్యానం చేయడము మనసుకు ఉపశమనం లభిస్తుందని భావిస్తారు. జపాన్లో ఒటేరా థెరపీ కూడా ఇలాంటి భావనతోటే ఉంటుంది. అయితే అక్కడి బౌద్ధ దేవాలయాలకు కేవలము సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే కాకుండా రోజువారి జీవితంలో కూడా కొంత సమయాన్ని కేటాయిస్తారు. దేవాలయానికి వెళ్ళి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవడము, ప్రార్థనలు చేయడము, ధ్యానం చేయడము, యోగా వంటి సాధనాలు చేయడం వంటివి చేస్తారు. ఇలా కొంత సమయము ప్రశాంతంగా గడపటం వలన రోజువారి ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం పొందటంతో పాటు తమ గురించి తాము

0: ఆలోచించుకునే అవకాశము లభిస్తుంది. జీవితంలో ఏ విషయాలు ముఖ్యమైనవి, ఏవి అనవసరమైనవి, మనము ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఇలాంటి విషయాలను ఆలోచించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మనల్ని మనము అర్థం చేసుకుని అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఈ విధానము మనకు సూచిస్తుంది.
1: మన రక్తాన్ని జుర్రుకుంటూ ప్రాణాంతక వ్యాధులను కలిగించే దోమలు మనకు బద్ధ శత్రువులు. వీటి నివారణకు దోమతెరల నుంచి రసాయన కీటక నాశనుల వరకు అనేక తరుణోపాయాలు మానవాళి ఆశ్రయిస్తుంది. అయితే కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల యుగంలో తమదైన శైలిలో మరో విధానాన్ని శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. దోమను గాల్లోనే వెంటాడి చంపేసే ఒక మైక్రో డ్రోన్ను రూపొందించారు. ఏఐ సాయంతో స్వతంత్రంగా పనిచేయడం ఈ బుల్లి డ్రోన్ ప్రత్యేకత. ప్రయోగంలో ఇది తొలిసారిగా ఒక కీటకాన్ని వెంటాడి చంపేసింది. ఇలాంటి పరిణామం జరగడం ఇదే మొదటిసారి. దోమల వల్ల మలేరియా, డెంగీ, యెల్లో ఫీవర్, గన్యా, జికా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 70 కోట్ల మంది వీటి బారిన పడుతున్నారు. 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దోమల నియంత్రణ చాలా వరకు రసాయన క్రిమి సంహారక మందులపై ఆధారపడి సాగుతుంది. దీనివల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి హాని కలుగుతోంది. తేనెటీగలు, సీతాకోక చిలుకలు, తూనీగలు వంటి కీటకాలు బలవుతున్నాయి. పరపరాగ సంపర్కంలో వీటిది కీలక పాత్ర. దోమలను తినే జీవులు ఈ రసాయనాల వల్ల చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ రహిత పద్ధతిలో దోమల నివారణకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన టోర్నియల్ సంస్థ సరికొత్త డ్రోన్ను రూపొందించింది. ఏమిటి కొత్త డ్రోన్ అంటే, టోర్నియోల్ డ్రోన్కు స్వయం ప్రతిపత్తి సామర్థ్యం ఉంది. మానవ ప్రమేయం లేకుండా సొంతగానే కార్యకలాపాలు సాగించగలదు. రసాయన రహిత పద్ధతిలో దోమలను నియంత్రిస్తుంది. దీని బరువు 40 గ్రాములు, అంటే అరచేతిలో ఇమిడిపోతుంది. గాల్లో ఎగిరే ప్రతి కీటకానికి ప్రత్యేక సోనార్ సంకేతం ఉంటుంది. రెక్కలను ఆడించే వేగం, ఆ క్రమంలో వెలువడే ధ్వని తరంగాలు ఆధారంగా ఆ జీవి ఉనికిని పసిగడుతుంది. ఈ పరిజ్ఞానంలో ఒక బేస్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచే డ్రోన్ బయలుదేరుతుంది. ఈ డ్రోన్లో అల్ట్రాసోనిక్ సోనార్ ఉండడం వల్ల వాహనాల పార్కింగ్ వ్యవస్థల్లో వాడే సెన్సార్ల తరహాలో అది పనిచేస్తుంది. ఆ సాధనం అల్ట్రాసోనిక్ తరంగాలను వెలువరిస్తుంది. అవి గాల్లో ఎగిరే కీటకాలను తగిలి పరావర్తనం చెందుతాయి. ఇలా వెనక్కి వచ్చిన సంకేతాలను ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన మైక్రోఫోన్లు గుర్తించి విశ్లేషిస్తాయి. ప్రత్యేక ఆల్గారిథమ్లు ఆ ఫ్రీక్వెన్సీని గుర్తిస్తాయి. ఒకవేళ దోమకు సంబంధించిన సంకేతాన్ని అందులో పసిగడితే దాన్ని డ్రోన్ వేగంగా వెంటాడి తన ప్రొపెల్లర్ సాయంతో గాల్లోనే ఛిద్రం చేస్తుంది. స్వయం ప్రతిపత్తితో కూడిన గైడెన్స్ ఆల్గారిథం ఈ డ్రోన్కు మార్గనిర్దేశం చేస్తుంది. మొబైల్ యాప్ లేదా వెబ్ ఇంటర్ఫేస్ ద్వారా డ్రోన్ను ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని మనం నిర్వచించవచ్చు. అది ఆ జోన్లో నిరంతరంగా గస్తీకి తిరుగుతుంది. మధ్యలో ఛార్జింగ్ అవసరమైనప్పుడు సొంతంగా బేస్ స్టేషన్కు తిరిగి వస్తుంది. రీఛార్జ్ చేసుకుని తిరిగి తనంతట తానుగా రంగంలోకి దిగుతుంది. గస్తీ షెడ్యూల్ను తెలివిగా రూపొందించుకుంటోంది. దోమల నియంత్రణకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇతర విధానాలతో పోలిస్తే మైక్రోడ్రోన్ పరిజ్ఞానం చదరపు కిలోమీటర్ ప్రాంతాన్ని 1% వ్యయంతోనే దోమల నుంచి రక్షిస్తుందని టోర్నియోల్ చెబుతోంది. ఇంత విస్తీర్ణంలో దోమల భరతం పట్టడానికి 10 డ్రోన్లు సరిపోతాయి. దోమతెరలతో మలేరియా మరణాలను 50% మేర తగ్గుతుండగా మైక్రోడ్రోన్ల విధానం దాన్ని 100% తగ్గిస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ పరిజ్ఞానం ద్వారా దోమల జీవిత చక్రానికి సంబంధించిన హై డెఫినేషన్ మ్యాప్ సిద్ధం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దోమలు రక్తాన్ని ఎక్కడి నుంచి సేకరిస్తున్నాయి, గుడ్లను ఎక్కడ పెడుతున్నాయి తెలుసుకోవచ్చు. ఈ డేటా ద్వారా మానవులు నివసించే ప్రాంతాల్లో దోమలను పూర్తిగా నిర్మూలించవచ్చని వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
0: ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీ, ఏసీలు, వీటి రిమోట్స్ ఎప్పుడైనా గమనించారా? టీవీ రిమోటు నల్లగా, ఏసీ రిమోటు తెల్లగా ఎందుకు ఉన్నాయో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇవి రెండూ రిమోట్లతోనే పనిచేస్తాయి. అందులో ఏసీ రిమోటును మనం చూసినట్లయితే తెల్లగా ఉంటుంది, ఇక టీవీ రిమోటు నల్లగా ఉంటుంది. ఇలాంటి డిజైన్ వెనుక ఓ కారణం ఉంటుంది. వాటి ఆకారము, రంగు, ఇలా ప్రతిదీ

ఓ లెక్క ప్రకారమే డిజైనింగ్ జరుగుతుంది. ఏసీ యూనిట్లన్నీ తెల్లగానే ఉంటాయి. ఏసీకి మ్యాచ్ అయ్యేలా ఉండేందుకు రిమోట్ను కూడా అదే రంగులో డిజైన్ చేస్తారు. దీనివల్ల మొత్తం ప్రొడక్టు ఒకే స్టైల్లో కనిపిస్తుంది. ఇది ఇంటి ఇంటీరియర్ డిజైన్ కూడా బాగా సెట్ అవుతుంది. బెడ్రూమ్స్, ఆఫీసుల్లో లేత రంగులు ప్రశాంతతను ఇస్తాయని డిజైనర్స్ నమ్ముతారు. ఏసీ రిమోటు తెల్లగా ఉండేందుకు ముఖ్యమైన కారణము వేడి. తెలుపు రంగు వేడిని తక్కువగా గ్రహిస్తుంది, నలుపు రంగు వేడిని ఎక్కువగా పీల్చుకుంటుంది. ఏసీ రిమోట్ను ఎక్కువసేపు గదిలో కిటికీకి దగ్గరగా లేదా ఎక్కువ కాంతి ఉన్నచోట ఉంచినట్లయితే తెలుపు రంగు వలన అది అంతగా వేడెక్కదు. టీవీ రిమోట్ల విషయానికి వస్తే ఇవి సాధారణంగా నలుపు రంగులో ఉంటాయి. దీనికి ప్రధాన కారణము వాటిని వాడే విధానము. టీవీ రిమోట్ను రోజులో చాలాసార్లు తాకుతాం. ఇంట్లో అందరూ దాన్ని పట్టుకుంటారు. దీంతో చేతి మురికి, చెమట, నూనె మరకలు త్వరగా పడతాయి. నలుపు రంగైనట్లయితే ఈ మరకలు అంత సులభంగా కనిపించవు. అందుకే కంపెనీలు ఎక్కువగా ముదురు రంగుల్నే ఎంచుకుంటాయి. టీవీ రిమోట్లపైన బటన్స్ అధికంగా ఉంటాయి. వాటిపై ఉన్న అక్షరాలు, నంబర్స్ స్పష్టంగా కనిపించాలి అనంటే నలుపు రంగు బాగా ఉపయోగపడుతుంది. దీనివలన బటన్స్ను సులభంగా గుర్తించవచ్చు. నలుపు రంగు టెక్నాలజీ, పవర్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు చిహ్నంగా కూడా పరిగణిస్తారు. టీవీలు, సౌండ్ సిస్టమ్స్, సెటాప్ బాక్సులు వంటివి ఎక్కువగా నలుపు రంగులోనే కనిపిస్తాయి. వీటికి సరిపోయేలా రిమోట్స్ను కూడా అదే రంగులో తయారు చేస్తారు. కంపెనీలు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఈ రంగులను ఎంపిక చేస్తాయి.

మీరింతవరకు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా వినండి సమాచార ప్రభాత్.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఐఐఎంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, వీటిల్లో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్టును ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా క్యాట్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, డాక్టరేట్ ప్రోగ్రాంలు అలాగే ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి ప్రోగ్రామ్, ఇతర మేనేజ్మెంట్ కోర్సులు ఇప్పుడు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీలో కనీసం 50% మార్కులు లేదా సమా

0: సమానమైనా సిజిపిఏ సాధించి ఉండాలి. సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ, సిఎంఏ, ఎఫ్ఐఏఐ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. చివరి సంవత్సరం బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న వారు లేదా డిగ్రీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ల డౌన్లోడ్ అనేది 4 నవంబర్ 2026 నుంచి 9 నవంబర్ 2026 వరకు ఇచ్చారు. పరీక్షను 9 నవంబర్ 2029 నిర్వహిస్తారు. ఫలితాల వెల్లడి అనేది 2027 వెలువరిస్తారు. దరఖాస్తు నమూనా ఇతర సమాచారం కోసం https://iimcat.ac.in వెబ్సైట్ చిరునామా మరొకసారి https://iimcat.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://iimcat.ac.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 15 సెప్టెంబర్ 2026. మరొక ప్రకటన. దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీలు అందించే యూజీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ 2027 నోటిఫికేషన్ను విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 7 ఎల్ఎల్ఎం డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ కోర్సులకు కనీసం 45% మార్కులతో 10+2 లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి. పీజీ కోర్సులకు కనీసం 50% మార్కులతో ఎల్ఎల్బి డిగ్రీ లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి ఆఖరి తేదీ 31 అక్టోబర్ 2026. క్లాట్ 2027 ఆఫ్లైన్ పరీక్షను 6 డిసెంబర్ 2026 నిర్వహిస్తారు. దరఖాస్తు నమూనా ఇతర సమాచారం కోసం https://consortiumofnels.ac.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://consortiumofnels.ac.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 31 అక్టోబర్ 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

మరి ఈనాటి మన కార్యక్రమంలో మరి ఉత్తరాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, మరి వారం ఏమేమి పాటలు వినాలనుకుంటున్నారో ఈనాటి కార్యక్రమంలో చూసేద్దాం.

ఈనాటి కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీనరసింహ, శ్రీనివాసరావు.

ప్రసాద్, అనిత, సుమతి, ఇంకా చంద్రశేఖర్, పప్పి, కావేరి, అక్రు వీరంతా వినిపించబడిన పాట. మల్లెపూ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం ఆరుద్ర, సంగీతం చక్రవర్తి. మరి మీరు కొన్నట్టుగా మల్లెపూ చిత్రం నుంచి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్నందన్, ఇంకా వేదాంష్, మోహిత్, సిద్ధార్థ, కార్తిక్ మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ వినిపించమంటున్న పాట వెలుగునీడలు చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట, గీతరచన శ్రీశ్రీ, సంగీతం పెండ్యాల. మరి మీరు కోరినట్టుగా వెలుగునీడలు చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నూరు పాయింట్ ఒకటి మెగాహెచ్పై కిన్నెర లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జేవి రాఘవులు సంగీత నిర్వహణలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట చిత్రం కటకటాల రుద్రయ్య, ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, ఇంకా సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, హృషికేష్, అక్షయ్, మరి మీరంతా కోరినట్టుగా కటకటాల రుద్రయ్య ఈ చిత్రం నుంచి ఈ పాట.

కెప్టెన్ కృష్ణ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఇంకా ఆదిత్య, కిరణ్, జాన్విక, హనుమాన్ లోత్, కోలపూరి రాజు, స్వరూపరాణి, విజయ్ లోత్, భారతి, భరత్, మరి మీరెంత కోరినట్టుగా కెప్టెన్ కృష్ణ చిత్రం నుంచి ఈ పాట

0: ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ పై తమ మనసు దోచిన పాటను ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో మన తర్వాత ఉత్తరం సంగారెడ్డి జిల్లా హతినూరం మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, ఇంకా విక్రాంత్, జగన్, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గారావు, లావణ్య, కుమారి వీరంతా వినిపించమంటున్న పాట గూడుపుట అని చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి. మరి వినండి మీరు కోరిన గూడుపుట అని చిత్రం నుంచి ఈ పాట.

సత్యం సంగీతం అందించిన బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవపల్లి మండలం నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, నరేష్, జోషిక, మాధవ్, ఇంకా అకుల్, అర్జున్, హేమంత్, భార్గవి, మరి మీరంతా కోరినట్టుగా బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుంచి ఈ పాట

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి ஸ்ரீ ஓபிலாஷி சை பால்
3: ஆகாஷவணி கொத்தகுடம் கேந்திரம் మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
4: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
5: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
6: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
7: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
8: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
9: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
10: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
3: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: வாட்ஸ்அப் நம்பர் 8367576757.
1: வாட்ஸ்அப் நம்பர் மறக்குசாரி 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో మన తర్వాతి ఉత్తరం. జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి అనుమల్ల రాజేష్, లలిత, హంసిని, రాజేశ్వరి, అనుమల్ల నాగరాజు, మహేష్, రజని, సుధీర్, రజిత, ఇంకా హరిణి, నయన, మోక్షిత్, మణిదీప్, మణిచంద్ర వీరంతా వినిపించమంటున్న పాట గాజుల కిష్టయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్. మరి మీరంతా కోరినట్టుగా గాజుల కిష్టయ్య చిత్రం నుంచి ఈ పాట

కార్యక్రమంలో ఇప్పుడు కోనసీమ జిల్లా మామిడికొదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, అఖిల్ వర్మ, ఇంకా అర్జున్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా వినిపించమంటున్న పాట తలంబ్రాలు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. సాహిత్యం రాజశ్రీ, సంగీతం సత్యం. మరి మీరంతా కొన్నట్టుగా తలంబ్రాలు చిత్రం నుంచి ఈ పాట.

0: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
1: డాక్టర్ అజ్మీరా వెంకన్న, ఎండి జనరల్ మెడిసిన్.
0: డాక్టర్ ఏ ఉషారాణి, బీడీఎస్ డెంటల్ సర్జన్.
1: డాక్టర్ సాగరిక కట్ట, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
0: డాక్టర్ బి విజయ్ కుమార్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
1: డాక్టర్ పి శిరీష్ కుమార్, అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
0: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
1: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ బస్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టం శెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టం శెట్టి పుల్లయ్య, సత్యవతి వీరంతా వినిపించమంటున్న పాట వివాహబంధం చిత్రం నుండి భానుమతి పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఎంబి శ్రీనివాస్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: సీతయ్య చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత నిర్వహణలో యేసుదాసు సునీత పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు.

మీరు ఇంతవరకు శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

ఈనాటి మా ప్రసారంలో మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో శ్రావణ మాస విశిష్టత ప్రసంగం వింటారు. ఇక సాయంత్రం ప్రసారమయ్యే 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం ఈనాటి కార్యక్రమంలో సర్జరీలు అపోహలు ఈ అంశంపై డాక్టర్ ఎం రామకృష్ణ గారితో పరిచయం వింటారు. ఇంకా ప్లాస్టిక్ను నివారిద్దాం ప్రసంగం వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన అన్నపూర్ణ పిక్చర్స్ వారి చదువుకున్న అమ్మాయిలు. ఈ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, దాసరథి, ఆరుద్ర, కోసరాజు. గాయని గాయకులు ఘంటసాల సుశీల, ఆశాలత కులకర్ణి, పిబి శ్రీనివాస్, ఎం సత్యం, స్వర్ణలత. వినండి అన్నపూర్ణ పిక్చర్స్ వారి చదువుకున్న అమ్మాయిలు ఈనాటి ఏకచిత్రగానం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: పెంచుకుంటాను.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, దాసరథి ఆరుద్ర, కోసరాజు, గాయని గాయకులు ఘంటసాల సుశీల, ఆశాలత కులకర్ణి, పిబి శ్రీనివాస్, ఎం సత్యం, స్వర్ణలత. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన అన్నపూర్ణ పిక్చర్స్ వారి చదువుకున్న అమ్మాయిలు చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈనాటి మా ప్రసారంలో మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో శ్రావణమాస విశిష్టత ప్రసంగం వింటారు. అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 1:20 వనితాలోకం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం ఈనాటి కార్యక్రమంలో సర్జరీలు అపోహలు ఈ అంశంపై డాక్టర్ ఎం రామకృష్ణ గారితో పరిచయం వింటారు. ఇంకా ప్లాస్టిక్ను నివారిద్దాం ప్రసంగం వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయమైన సమయం 10:03 దాటి 50 సెకండ్లు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. చల్ మోహన్ రంగా చిత్రం నుండి రాహుల్ నంబియర్ పాడిన పాట, సాహిత్యం కృష్ణకాంత్, సంగీతం ఎస్ఎస్ తమన్.

కాలభైరవ సంగీత నిర్వహణలో సునీల్ చాందిని చౌదరి పాడిన పాట చిత్రం కలర్ ఫోటో.

శ్రోతలు 100.1 మెగాహెచ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆకాశం నీ హద్ర చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ సంగీత నిర్వహణలో దీక్షిత నారాయణ్ పాడిన పాట.

0: మీరు విన్న ఆ పాట జిబ్రాన్ సంగీత నిర్వహణలో. బ్లీచ్ సంగీత సంతోషం పాడిన పాట చిత్రం జిల్.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
3: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
4: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
5: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
6: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
7: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
9: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెచ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఛత్రపాతి చిత్రం నుండి ఎంఎం కీరవాణి మాతంగి జగదీష్ పాడిన పాట, సాహిత్యం చంద్రబోస్.

మీరు విన్న ఆ పాట ఏఆర్ రెహమాన్ సంగీత నిర్వహణలో కునాల్ వసుంధరా దాస్ పాడిన పాట చిత్రం అపరిచితుడు. ఇప్పుడు వినండి మణి శర్మ సంగీత నిర్వహణలో కేకే పాడిన పాట చిత్రం అశోక్.

0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
2: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
3: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
4: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట
5: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి యాకుప్పాష. నాకు నచ్చిన పాట.
6: నా పేరు శోభారాణి, నున్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయానికి కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
7: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
7: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
8: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా.
9: శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎగిరే పౌరమ్మ చిత్రం కోసం సునీత పాడిన పాట. సంగీతం అందించారు SV కృష్ణారెడ్డి, సాహిత్యం భువనచంద్ర.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మనసంతా నువ్వే చిత్రం కోసం చిత్ర పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

0: జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మన్మధుడు చిత్రం కోసం ఎస్పీ చరణ్ పాడిన పాట.

మీరింత వరకు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: and the men's singles category. In men's cricket, hosts Sri Lanka were 99 for 5 in their first innings against India at lunch on day 3 of the opening test of the series at the Galle International Stadium. Earlier today, India were bowled out for 462 in their first innings. Their total was anchored by Devdutt Padikkal's outstanding knock of 167 runs. KL Rahul contributed 82 runs while Dhruv Jurel scored 51. In the FIH Hockey World Cup, Indian men's team will take on England in their second Pool D encounter at the Wagener Hockey Stadium in Amstelveen in the Netherlands this evening. Benchmark domestic equity indices were trading around 0.5% lower in forenoon trade. Today, the Sensex shed 515 points to 77,494, while the Nifty dropped 123 points to 24,243 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదన వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
5: చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
6: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
7: చిక్కుకున్నాడు.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మీరింతవరకు పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదనం విన్నారు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ ధామ్ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 2 పాటు జరిగే ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును ప్రారంభిస్తూ మంత్రి మాట్లాడుతూ బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను, సంబంధిత అంశాలు, సిఫార్సులను పరిశీలించి ఈ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఈ సదస్సులో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల అధిపతులు పాల్గొని బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లోని కీలక ప్రాధాన్యతలు, అభివృద్ది అంశాలపై చర్చిస్తున్నారు.
1: On the basis of a well-researched set of documents which have been shared with you in advance, will hopefully provide that substantive meat for the committee to also look at. So the committee would probably have that material before them, even as they deliberate. And even as they deliberate, to give us their thoughts and also the recommendations which will help us to clearly understand where the committee wants India to go towards Vikasit Bharat and in that the role of banks.
0: PM గతిశక్తిలో భాగంగా ఇప్పటివరకు సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదం కోసం సిఫార్సు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. వీటిలో 256 ప్రాజెక్టులు మంజూరు కాగా ప్రస్తుతం 198 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలులో ఉన్నాయని ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశంలో చెప్పారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి సమగ్ర ప్రణాళికగా, అలాగే మౌలిక వసతుల ప్రాజెక్టుల సమన్వయ అమలును నిర్ధారించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిని పర్యవేక్షించడానికి జియోస్పేషియల్ డేటా, శాటిలైట్ ఇమేజరీ, ఏపీఐ ఇంటిగ్రేషన్ని ఉపయోగించి డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో వివిధ మంత్రిత్వ శాఖలను, రాష్ట్రాలను సులభతరం చేయడం గతిశక్తి లక్ష్యమని ఆ శాఖ తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు పాట్నాలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఈఎల్సీ 2.0 ప్రారంభిస్తారు. పౌరులకు ఎన్నికల అవగాహన, డిజిటల్ భాగస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఈఎల్సీ 2.0 అందుబాటులోకి తీసుకువస్తున్నారు. యువతకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎన్నికల సంఘం 2018లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లను ప్రారంభించింది. ఈఎల్సీ 2.0 కింద రానున్న 6 నెలల్లో దేశవ్యాప్తంగా 15,00,000 పాఠశాలలు, 70,000 కళాశాలలు, 1,420 విశ్వవిద్యాలయాల్లో ఈఎల్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లడాక్ జమ్మూకాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాలు

లో సెన్సెస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడక్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సనత్నగర్లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాలు నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ఐసీయూ పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ ధామాలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా 10 పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు శ్రావణ మాసం 3 సోమవారం కావడంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ మార్గంలోకి ప్రవేశించారు. అక్కడ కూలిన ఒక విద్యుత్ స్తంభం నుంచి కరెంటు ప్రవహిస్తుందనే పోకారు వ్యాపించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి ఒకరిపై ఒకరు పడి ఈ విషాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే లఖీసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి స్థానిక పరిపాలన యంత్రాంగం సేవలు అందిస్తుందని మోదీ తెలిపారు. ఈరోజు అమరవీరుడు మదన్లాల్ దింగ్రా వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. మదన్లాల్ దింగ్రా జీవితం అసమాన ధైర్యం, అకుంఠిత దేశభక్తి, నిస్వార్థ సేవకు ప్రతిరూపమని సామాజిక మాధ్యమ పోస్టులో బిర్లా పేర్కొన్నారు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ దేశ స్వాతంత్ర్యం కోసం మదన్లాల్ దింగ్రా విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. లండన్లో నివసిస్తున్న కాలంలో కూడా భారత దాస్యానికి వ్యతిరేకంగా గళమెత్తారని స్పీకర్ గుర్తు చేశారు. వారు చేసిన త్యాగం ఆనాటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను, ఆత్మగౌరవాన్ని, దేశభక్తిని మరింత రగిల్చిందని, అది ఇప్పటికీ నేటి యువతకు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయని ఓం బిర్లా పేర్కొన్నారు. ఈరోజు నాగపంచమి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ప్రకృతి పట్ల భక్తి, సమస్త జీవుల పట్ల దయ, అలాగే సహజీవన భావనలు ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్లోని బంకురా, జరిగ్రామ్, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. మ్యాచ్ 3వ రోజు ఆటలో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో రాణించగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు భోజన విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. శ్రీలంక ఇంకా 363 పరుగుల వెనుకంజలో ఉంది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలు దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి

హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టి బొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఈ సాయంత్రం జరిగే పూల్ డి రెండో మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. నెదర్లాండ్స్లోని అమ్స్టెల్ వీన్లోని వాగనేర్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలముల ప్రకారం సాయంత్రం 6:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

0: వాగనేర్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలముల ప్రకారం సాయంత్రం 6:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో శ్రావణమాస విశిష్టత ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ప్రకటనలు విన్నారు. వినండి ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో శ్రావణ మాస విశిష్టత ప్రసంగం.
4: సంవత్సరంలో 5వ నెల శ్రావణం, పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం అనగా చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసిన రోజు. కావున ఈ నెల శ్రావణము. పంచాంగం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంతో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిక్షరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని, ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. శ్రావణశుద్ధ పాడ్యమే, శ్రావణశుద్ధ విధియ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి జయంతి, శ్రావణశుద్ధ తదియ, శ్రావణశుద్ధ చతుర్థి నాగుల చవితి, శ్రావణశుద్ధ పంచమి గరుడ పంచమి, కల్కి జయంతి, శ్రావణశుద్ధ ఏకాదశి పుత్రదా ఏకాదశి, శ్రావణశుద్ధ ద్వాదశి వరలక్ష్మీ వ్రతం, దామోదర ద్వాదశి, శ్రావణశుద్ధ

ತ್ರಯೋದಶಿ, శనిత్రయోదశి, శ్రావణశుద్ధ చతుర్దశి, వరాహ జయంతి అంటే స్నేహితుల దినోత్సవం. శ్రావణ పూర్ణిమ రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రావణ బహుళ పాడ్యమి, శ్రావణ బహుళ చవితి సంకటహర చతుర్థి, శ్రావణ బహుళ అష్టమి కృష్ణాష్టమి, శ్రావణ బహుళ ఏకాదశి మతత్రయ ఏకాదశి, స్వాతంత్ర దినోత్సవం, శ్రావణ బహుళ చతుర్దశి మాస శివరాత్రి, శ్రావణ బహుళ అమావాస్య పోలాల అమావాస్య, ఇలా శ్రావణమాసంలో వచ్చే పండుగలు. శ్రావణమాసం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, లక్ష్మీ శోభతో నిండి ఉజ్వలంగా ప్రకాశిస్తాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్ష ఋతువు అనగా శ్రావణ భాద్రపద మాసముల కాలం. ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు శ్రావణమనే ఈ మాసనామమునందే వేదకాలమనే అర్థం ఉన్నది. శ్రవణమనగా వినుట అని అర్థం. వేదము గ్రంథము వలె పఠనం చేసేది కాదు, విని నేర్పదగినది. దీనిని వినిపించేవాడు గురువు, విని నేర్చుకునేవాడు శిష్యుడు. ఈ వేదమునకే సాధ్యాయమనేది మరో నామం. వేదాధ్యయనం చేసేవానికి మోహం తొలగి బ్రహ్మస్వరూపం అర్థమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణమాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యముననిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళగౌరి వ్రతమును 5 సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు. శ్రావణమాసంలో చేసే పూజాది సత్కర్మలు అనంతమైన ఫలితాన్నిస్తాయి అని సాక్షాత్తు ఈశ్వరునిచే శ్రావణమాస మహిమ కీర్తించబడినది. శ్రావణమాసం ఈ పేరులోనే శృతికి ఇంపైన ఈ మాసంలో మానవులు తరించడానికి కావలసిన పర్వాలన్నీ నిండి ఉన్నాయి. ఈ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది. మాసమంతా ఎక్కడ చూసినా భగవన్నామస్మరణే వినిపిస్తుంది. పంచమినాడు నాగదేవతలను ఆరాధిస్తారు. నాగదేవతను ఆరాధిస్తే చెవులకు సంబంధించిన సమస్యలు, గ్రహ పీడలు తొలగిపోతాయనే ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా శుద్ధ ఏకాదశిని పుత్రతా ఏకాదశి లేదా లలితా ఏకాదశి అంటారు. నారాయణుని శ్రీధరనామంతో పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈరోజు విష్ణుమూర్తినిగాని అమ్మవారినిగాని పూజిస్తే సకల లక్షణ శోభితుడైన పుత్రులు జన్మిస్తారని విశ్వాసం. ఈ ఏకాదశి నాడు గొడుగు దానం చేయడం విశేష పుణ్యఫలప్రదం. మరుసటి రోజు వచ్చే ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు. ఈనాడు నారాయణుని దామోదరనామంతో పూజించి విష్ణు ప్రతిమను దానం చేయడం వలన దామోదరుడైన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ, రాఖీ పూర్ణిమ అంటారు. జంధ్యాల పూర్ణిమనే ఉపాకర్మ అంటారు. ఈరోజు జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తుంటారు. అన్నాచెల్లెళ్ళు అనుబంధానికి గుర్తుగా రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈరోజుని సోదరి సోదరునకు నుదుట కుంకుమ బొట్టు పెట్టి కుడిచేతి మణికట్టుకు రాఖీని కడతారు. రక్షాబంధనం అరిష్టాలను తొలగిస్తుంది. రాఖీని కడుతున్న సమయంలో ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలహ తనత్వమాభి బద్నామి రక్షే మాచల మాచలహ అనే శ్లోకాన్ని పఠించాలి. అనంతరం తమ సోదరులకు మిఠాయిలను తినిపించి ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. సోదరులు రాఖీ కట్టిన సోదరిమనులను ఆశీర్వదించి వారికి రక్షణగా మేము ఉన్నామని బలమైన విశ్వాసాన్ని కలిగిస్తారు. బహుమతులను ఇచ్చుకుంటారు. సోదరి సోదరిమనుల అనురాగ బంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ పూర్ణిమ నాడే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకు, శిక్ష రక్షణకు అనేక పర్యాయాలు అవతరించాడు. ఒక్కొక్క మారు ఒక్కొక్క రూపం చేయవలసిన కార్యాన్ని బట్టి, ఆయా కాలాలకు తగిన ధర్మాన్ని బట్టి స్వామి వివిధ రూపాల్లో అవతరిస్తుంటాడు. నిరాకార, నిర్గుణ, పరబ్రహ్మ ఒక రూపాన్ని అవతరించడమే అవతారం. ఈ అవతారాలలో కొన్ని లీలావతారాలలో, కొన్ని అంశావతారాలు, మరికొన్ని పూర్ణావతారాలు. ఈ అవతారాలలో తెలిసినవి, తెలియనివి మరి ఎన్నో ఉన్నాయి. ఎక్కువ మందికి తెలియని అవతారాలలో ఒకటి హయగ్రీవ అవతారం. విష్ణుమూర్తి హయగ్రీవుని

0: అవతరించిన ఈ రోజున ఆయనను ఆరాధించినట్లయితే విద్యాభివృద్ధి కలుగుతుంది. ఎందువలననగా విద్యను ప్రసాదించే గురువుగా హయగ్రీవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఈ స్వామిని శివపరంగా కొలిచిన దక్షిణామూర్తి అని దేవీపరంగా ఉపాసిస్తే శారదామూర్తి అని చెబుతూ ఉంటారు అని అభియే విద్యకైన ఫలం జ్ఞానం ఆనందం. ఈ రెండింటి కలయికే హయగ్రీవమూర్తి. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనే పేరుతో శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం ఒక ఆచారంగా సంప్రదాయంగా వస్తుంది. సౌభాగ్యాన్ని సంపదలను అనుగ్రహించే వ్రతమిది. వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత వరలక్ష్మీదేవి. వర అనగా కోరుకున్నది, శ్రేష్టమైనది అనే అర్థాలు ఉన్నాయి. కోరిన కోరికలు లేక శ్రేష్టమైన కోరికలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావిస్తారు. ఈ దేవిని భక్తి భావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మీ వ్రతం. కలశాన వరలక్ష్మిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించడం ఈ వ్రతాచారణ విధి. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతమహర్షి ఇలా చెప్పారు, మునులరా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, ప్రాణేశ్వర, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణమాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక పుణ్యశ్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జననీ, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు సంతోషించి ఆ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచవల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేని ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో, సర్వమంగళ మాంగళ్యే శివే, సర్వార్థ సాధికే, శరణ్యే, త్రయంబకే, దేవీ నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్యభోజ్యాలను నివేదించారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణం అంతా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తయిదులకు తాంబూలాలు ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. సకల శుభాలు కలుగుతాయి. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని ఈ వ్రతం ఆచరిస్తారు. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, ఇంకా జ్ఞాన సంపద మొదలగు ఎన్నో. గృహిణి గృహముచ్చేతే అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణిలు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.
1: మీ ఇంతవరకు శ్రావణమాస విశిష్టత ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా

0: మీరు విన్న పాట విజయ చిత్రంలోనిది.
1: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ప్రకటనలు విన్నారు.

ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సనత్ నగర్ లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కళ్యాణ లక్ష్మి షాదే ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 22A భూముల సమస్యను జాప్యం లేకుండా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఈవేళ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల కానుంది. వరంగల్ గడ్డకు గొప్ప చరిత్ర, పోరాట స్ఫూర్తి, ప్రజా చైతన్యం ఉన్నాయని, వరంగల్ అభివృద్దికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో నిన్న సాయంత్రం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. అంతకుముందు ముఖ్యమంత్రి దాదాపు 484 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. పరకాల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రంపై భారీగా అప్పుల భారాన్ని మిగిల్చినప్పటికీ ప్రజాప్రభుత్వం సంక్షేమం అభివృద్దిని ఏకకాలంలో ముందుకు తీసుకొడుతోందని అన్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితులను క్రమబద్దీకరిస్తూనే రైతులు, మహిళలు, నిరుపేదలు, యువత, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
1: 32 నెలల్లో వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్ కు 30,000 కోట్ల రూపాయలు. ఈ రోజు రైతుల ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారం మోసింది. మొత్తంగా రైతుల కోసం 1,70,000 కోట్లు ఈ 30 నెలల ప్రభుత్వంలో రైతుల కోసం ఖర్చు పెట్టినం.
0: హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ప్రారంభిస్తారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1,082 పడకలు, వాటిలో 300 ICU బెడ్లు ఉన్నాయి. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు పరీక్షల నమూనాలను వెంట వెంటనే తరలించే AI ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హయాంలో నిర్మాణాలను ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ ప్రచారం కోసమే వాడుకుంటోందని హరీష్ రావు విమర్శించారు. 1,000 కోట్లతో కట్టిన ఆసుపత్రిని కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం శోచనీయమన్నారు. రాజకీయ కక్షతో పనులు ఆలస్యం చేయకుండా టిమ్స్ వరంగల్ మల్టీ స్పెషాలిటీ, నిమ్స్ కొత్త బ్లాకుల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేదల నుంచి ఫీజులు వసూలు చేయకుండా ఆసుపత్రిలో పూర్తి ఉచిత వైద్యం అందించాలని స్పష్టం చేశారు. జాతీయ గేయం వందే మాతరంను కాంగ్రెస్ అగ్రనేతలు అసహనం, నిర్లక్ష్యంతో అవమానించడం దేశద్రోహ చర్యని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామచంద్రరావు విమర్శించారు. స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరిపోసిన పవిత్ర గేయాన్ని అగౌరవపరిచినందుకు కాంగ్రెస్ నాయకత్వం యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అడవుల్లో నక్సల్స్ అనంతం చేస్తుంటే అర్బన్ నక్సల్స్ నగరాల్లోని విశ్వవిద్యాలయాలను అండాగా చేసుకుని యువతలో దేశ వ్యతిరేక భావజాలాలు నూరిపోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమగ్రత, ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న ఇటువంటి కుట్రలను విద్యార్థి లోకం అప్రమత్తమై తిప్పికొట్టాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదలకు అండగా ఉన్న ఈ పథకాలను ఎత్తివేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. ప్రభుత్వం మోసపూరిత వైఖరికి నిరసనగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2014లో కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకాలు పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయని, కోవిడ్ సంక్షోభంలోనూ లక్షలాది కుటుంబాలకు సహాయం అందించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ లోపభూయిష్ట జీవుల వల్లే హైకోర్టు స్టే ఇచ్చిందని, ఆ స్టే ఎత్తివేతకు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించనున్నామని చెప్పారు. ప్రజాధనాన్ని పారదర్శకంగా

గ్రహించాల ద్వారా పేదలకు అందిస్తున్నామని వివరించారు. అలాగే రేపు ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని కూడా వెల్లడించారు. ఈ రోజు జరగవలసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందువల్ల వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో కేఆర్ఎంబి నేటి సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది. ఎస్ఏఆర్ ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నట్టు కలెక్టర్ గారి మాగారావు చెప్పారు. ప్రతి ఓటరు తమ పేరు, చిరునామా తదితర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా తప్పులు అభ్యంతరాలుంటే ఎన్నికల అధికారులను సంప్రదించి సవరించుకోవచ్చని చెప్పారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తూ పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నిషేధిత 22A భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు చేశారు. 22A నెపంతో ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా జాప్యం లేకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నిషేధిత జాబితాలోకి ఆ భూమి ఎందుకు వచ్చిందో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిజమైన హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములను కాపాడాలని ఆదేశించారు. త్వరలోనే ప్రజల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. కొమరం భీమా సిఫాబాద్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సోమవారం నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తులతో ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. సిరిపూర్ ఎంపీడీవీ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రసాద్ కు అనాథ పిల్లలు తమకు ఆశ్రయం కల్పించాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో మాత్రమే ప్రజావాణి ప్రతి సోమవారం కొనసాగుతుండగా రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. దీంతో మండల స్థాయి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుందని ఎంపీడీఓ చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 14 ఏళ్లుగా ఛార్జీలు పెరగకపోవడం, పెరిగిన నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులపై భారం పడకుండా ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అలాగే పెట్రోల్ డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఒక్కో ఆటోకు 150,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ఈవేళ 2,64,87,214 ఓటర్లతో ముసాయిదా ఓటర్ జాబితా విడుదలవుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు రాజకీయ పార్టీలతో సీఈఓ సమావేశమై ముసాయిదా తదుపరి ప్రక్రియపై వివరణిస్తారు. సాయంత్రం 4:30 గంటలకు మీడియా సమావేశం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 73 లక్షల ఓట్లు తగ్గగా ఎన్యూమరేషన్ ఫాలో అని ఇచ్చిన వాళ్ళు సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు పొందిన ఓటర్లు ఈసీ నిర్ణయించిన 12 రకాల పత్రాల ద్వారా తమ అర్హతను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి పర్వదిన వేడుకలు భక్తశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఆలయాల భక్తులతో పోటెత్తే మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో నాగుల పుట్టల వద్దకు చేరుకుని పాలు, పసుపు, కుంకుమ పువ్వులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పాకృతి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తూ తమ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సర్పదోషాల నుంచి ఉపశమనం లభించాలని భక్తులు వేడుకున్నారు. మంచిర్యాల జిల్లాలో నాగుల పంచమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. మందమరి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలి వచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయం, రామాలయాల్లో నాగదేవతలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలలోని గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పుట్టల్లో పాలు పోసి ముక్కులు చెల్లించుకుంటున్నారు. వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నాగసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, సోనేరావు దంపతులు, కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగుల పంచమి ప్రతి ఇంట్లో కాంతులు విరజిముతూ రాష్ట్రం సుభిక్ష ఉండంగా ఉండాలని కోరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పుట్టల దగ్గరకు వెళ్లి పాలు పోసి నైవేద్యాలు పెట్టి తమ కోరికలు నివేదించారు. నాగుల పంచమి కావడంతో జిల్లాలోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. రాష్ట్రంలో ఈవేళ రేపు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి విస్తరించడం వల్ల ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల్లో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి.

0: ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సనత్ నగర్ లో డాక్టర్ మరిచెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 22A భూముల సమస్యను జాప్యం లేకుండా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈవేళ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో ఓడినదెవరు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక వింటారు.
2: కార్తీక శాఖశాల శాఖాహారం అన్న బోర్డు చదువుతూ డ్రైవర్ కారాపోసారి అన్నది పాతికేళ్ల స్వరూప. విలాసంగా కారిడోర్ తెరుచుకుని హై హీల్స్ టకటకలాడిస్తూ షాప్ లోపలికి వెళ్ళింది. అది ఒక కర్రీ పాయింట్. అక్కడ కొన్ని అరలున్న అద్దాల షెల్ఫ్లు, ప్రతి అరలోనూ పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలలో 2-3 రకాల కూరలు, పప్పు, సాంబారు, చారు, పులుసు మొదలైన ఐటమ్స్తో పాటుగా ఒక పెద్ద క్యాజరోల్లో వేడివేడి చపాతీలున్నాయి. ఇద్దరు ముగ్గురు కుర్రాళ్లు కస్టమర్లను అటెండ్ అవుతూ వాళ్ళు అడిగిన కూరలను కట్టిస్తూ నిర్విరామంగా పనిచేస్తున్నారు. క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుని డబ్బు, ఆన్లైన్ పేమెంట్లు కలెక్ట్ చేస్తోంది కార్తీక. హలో కార్తీక, బాగున్నావా అన్న గొంతు వినిపించి ఎదురుగా ఉన్న యువతిని తలెత్తి చూసింది. అప్రయత్నంగా ఆమె భుజాలు నిటారుగా అయ్యాయి. స్వరూప, ఆమె పెదవులు అప్రయత్నంగా కదిలాయి. హేయ్, బాగానే గుర్తుపట్టావే. అవును, నేను నీ చిన్నప్పటి క్లాస్మేట్ స్వరూపనే. 5వ క్లాస్ తర్వాత కనీసం 10th వరకన్నా చదువుకున్నావా లేక చదువు మానేసావా? ఎగతాళిగా షాపంతా కలయి చూస్తూ అంది స్వరూప. చిన్నగా నవ్వింది కార్తీక. ఏంటి జవాబు చెప్పవు, ఈ షాపును మీరింక వదిలిపెట్టరా? అన్నం పెట్టిన దేవతను వదల్లేం కదా స్వరూప. నువ్వెలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు ఆప్యాయంగా అడిగింది కార్తీక. అప్పటికే ఆమె సైగనందుకున్న రవి అనే అబ్బాయి పక్కనున్న ఐస్ క్రీమ్ షాప్ నుండి ఒక కూల్ డ్రింక్ తెచ్చి స్వరూపకు అందించాడు. దాన్ని అందుకుంటూ, నేను లా చేశాను, మా డాడీకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడ మంచి స్కూల్లో చదివే అదృష్టం కలిగింది. కాకపోతే చదివైన వెంటనే నాకు ఒక మల్టీ మిలీనియర్ సంబంధం రావడంతో ఇక ఉద్యోగం చేసే అవసరం కానీ ప్రాక్టీస్ పెట్టే అగత్యం కానీ లేకపోయాయి. అయినా ఉద్యోగాలు, ఇలాంటి చిల్లర వ్యాపారాలు మీకు తప్పవు కానీ మాకెందుకు? ప్రస్తుతం నేను అమెరికా

కల సెటిల్ అయ్యాను. ఈరోజు సాయంత్రం ఇక్కడ మా మామయ్య కొడుకు రిసెప్షన్ ఉంటే ఇక్కడికి వచ్చాను. మీ షాపు బోర్డు చూడగానే నిన్ను చూడాలనిపించింది, చెప్పింది స్వరూప. ఆమె కళ్ళల్లో అదే నిర్లక్ష్యం, అదే అహంకారం, అదే గర్వం. నువ్వేం మారలేదు స్వరూప, నిర్మలంగా నవ్వింది కార్తీక. అవును, నువ్వు మారలేదు, బహుశా అదే నూనె కంపు. గట్టిగా నవ్వి, వస్తానోయ్, నాకు టైం అవుతోంది అంటూ వెళ్లిపోయింది స్వరూప. ఓ నిట్టూర్పు విడిచి తిరిగి పనిలో పడింది కార్తీక. 16 సంవత్సరాల క్రితం స్కూల్లో చదువుకున్నప్పటి సంఘటనలు కార్తీకకు గుర్తుకొచ్చాయి. ఏయ్, దూరంగా కూర్చో, జరుగు, గట్టిగా కసిరింది స్వరూప కార్తీకను. చిన్నబుచ్చుకుంది కార్తీక. ఏ, ఎందుకు జరగాలి, అడిగింది ఉక్రోషంగా. నీ బట్టలు నూనె కంపు, నువ్వు చెమట కంపు, ఏసడింపుగా అంది స్వరూప. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా కొద్దిగా దూరంగా జరిగి కూర్చుంది కార్తీక. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ అంటూ వచ్చింది ఆ 5వ క్లాస్ టీచర్ అయిన వనిత. గుడ్ మార్నింగ్ టీచర్, కోరస్గా పలికారు విద్యార్థులంతా. ఇదిగో మీ హాఫ్ ఇయర్లీ పరీక్షల ఫలితాలు వచ్చేసాయి, క్లాస్ అవ్వబోయే ముందు మార్కులు చెబుతాను అని పాఠం చెప్పసాగింది వనిత. పాఠం అన్యమనస్కంగా వింటూ తనకు రాబోయే మార్కుల గురించే ఆలోచించసాగింది స్వరూప. ఈసారి తనకు ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ అనుకుంది. అవును మరి, క్వార్టర్లీ అవగానే తన నాన్నగారు ట్యూషన్ పెట్టించారు కదా, అందుకని ఈసారి కూడా తనకే క్లాస్ ఫస్ట్ రావాలి. ఆలోచనలో పడిన స్వరూప టీచరు డస్టర్తో టేబుల్ మీద కొట్టి శబ్దం చేయడంతో ఈ లోకంలోకి వచ్చింది. పిల్లలు అటెన్షన్ ప్లీజ్, ఈసారి అన్ని సబ్జెక్ట్స్లోనూ స్వరూప కార్తీక పోటీ పడ్డారు, అయితే యావరేజ్ తీసినప్పుడు ఆగింది వనిత కావాలనే. స్వరూప కార్తీక ఉత్కంఠగా చూడసాగారు. కార్తీకకు 95%, స్వరూపకు 94.5% వచ్చాయి. 3వ స్థానంలో 90% మార్కులతో హరిణి ఉంది. గర్ల్స్, మీరందరూ వీరందరికీ క్లాప్స్ కొట్టాలి. మిగిలిన వారికి కూడా 60%కి ఎక్కువే వచ్చినా ఇంకా కృషి చేయవలసి ఉంది, చెప్పింది వనిత. పిల్లలంతా మొదటి 3 స్థానాలలో ఉన్నవారికి తమ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేశారు. వనిత ఆ వారానికి అదే ఆఖరి క్లాస్ అవడంతో, అందరూ రేపు ఎల్లుండి బాగా చదువుకోండి, పెద్ద పరీక్షల్లో అందరికీ బెస్ట్ మార్క్స్ రావాలి, సరేనా, హ్యాపీ వీకెండ్ అని చెప్పి క్లాసు నుంచి బయటకు నడిచింది. అప్పటి వరకు తన ఉక్రోషాన్ని బిగబట్టుకుని ఉన్న స్వరూప ఒక్కసారిగా కార్తీక మీద పడి ఆమె జడ పట్టుకుని బలంగా లాగుతూ, చెత్త మొహమా, నీకు ఫస్ట్ రావడం ఏమిటే అంది గట్టిగా. జడ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ నొప్పి నడుచుకుంటూ తాను ఉక్రోషంగా అంది కార్తీక. బాగా చదువుకుంటే మార్కులు రావా, ఎప్పుడు నువ్వే ఫస్ట్ రావాలా, ఎవ్వరూ రాకూడదా? రాకూడదు, ఇంకెవరైనా రావచ్చు కానీ నువ్వు రాకూడదు. అసలు నువ్వు నన్నెప్పుడూ గెలవకూడదు, పదునుగా ఉన్నాయి స్వరూప మాటలు. ఎందుకు అంతే, అసలు నువ్వు మాతో సమానంగా ఈ బళ్ళలోనే చదవకూడదు, మాది పెద్ద మేడ, నీది పాక ఇల్లు, నీకు నాన్న లేడు, పొద్దస్తమానం ఆ కర్రీ పాయింట్లో పడి కూరలు అమ్ముతూ ఉంటుంది మీ అమ్మ, నీకు మంచి బట్టలు లేవు, నీ దగ్గర ఎప్పుడు నూనె వాసన వస్తూ ఉంటుంది, అసలు నువ్వంటే నాకు అసహ్యం, గట్టిగా అరిచింది స్వరూప. కార్తీక బ్యాగ్ని లాక్కుని దూరంగా విసిరేసింది. బ్యాగ్ వెళ్లి గోడకు కొట్టుకోవడంతో లోపల పుస్తకాలన్నీ బయటకి చెల్లా చెదురుగా పడిపోవడమే కాకుండా ఖాళీ టిఫిన్ బాక్స్కి గోడ తగిలి సొట్టపడింది. కార్తీకకు చాలా అవమానంగా అనిపించింది. ఉండు స్వరూప, నీ పని హెచ్ఎం గారితో చెబుతాను, ఉక్రోషంగా అంటూ ఆ బ్యాగ్ను అలాగే వదిలిపెట్టి హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి బయలుదేరింది కంప్లైంట్ చేయడానికి. వెంటనే వాళ్ళ క్లాస్ లీడర్ అయిన వల్లి ఆమెను అడ్డుకొని కార్తీక భుజం చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా క్లాసులో ఓ మూలకు తీసుకువెళ్ళింది. కార్తీక, హెచ్ఎంకి కంప్లైంట్ చేయకు, వదిలేసే, స్వరూపతో పాటుగా నిన్ను కూడా పనిష్ చేస్తారే అంది బెదిరిస్తూ. అసలు నేనేం చేశానని స్వరూపకంత కుళ్ళు, ఇలా నా బ్యాగ్ని విసిరేయటం, నన్ను జుట్టు పట్టుకుని లాగడం ఏమిటి, నేను హెచ్ఎం గారికి కంప్లైంట్ చేసే తీరుతాను, పనిష్మెంట్ ఇవ్వని ఇద్దరికి, ఏం పర్వాలేదు, కీచుగా అరిచింది కార్తీక. పోన్లేవే, దాని పాపాన అదే పోతుంది, వదిలే, చూడు వాళ్ళ నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్, మనకెందుకు, మళ్ళీ ఆ కక్షతో మీ అన్నయ్య మీద ఏదైనా కేసు బనాయిస్తే చాలా కష్టం, నా మాట విను, వదిలే. వల్లి తనకి హితవు చెబుతుందో స్వరూపను రక్షించడానికి కంకణం కట్టుకుందో అర్థం కాలేదు కార్తీకకు. తండ్రి చనిపోయిన తర్వాత తాము ఎంత ఇబ్బంది పడ్డారో, అన్నయ్య 10వ తరగతితో చదువాపేసి మేనమామ సహాయంతో తల్లితో పాటుగా షాప్లో ఎంత కష్టపడుతూ తనను స్కూల్కు పంపుతున్నాడో తనకు బాగా తెలుసు. వల్లి అన్నట్టు అన్నయ్యను వాళ్ళు ఏమైనా చేస్తే, మౌనంగా వెళ్ళి తన బ్యాగ్ను సర్దుకుంది కార్తీక. బ్యాగుకున్న స్ట్రాప్ ఒకవైపు తెగిపోయింది, దాన్ని ఎత్తి భుజానికి తగిలించుకోబోతూ ఉంటే జారిపోయి మళ్లీ కింద పడింది. పిల్లలంతా గేలి చేస్తున్నట్టుగా నవ్వారు. స్వరూప అయితే మరీ చప్పట్లు కొట్టి మరీ మరీ నవ్వుతోంది. ఆమె

ముఖంలో ఒక రకమైన పైశాచికానందం. బ్యాగును పుస్తకాలతో సహా ఎత్తి చంకలో పెట్టుకుని అందరినీ తప్పించుకుని బయటకు వచ్చి మౌనంగా ఇంటివైపుకు నడవసాగింది కార్తీక. ఆమె కళ్లల్లోంచి కన్నీళ్లు ధారగా కారిపోసాగాయి. ఫస్ట్ ర్యాంకు వచ్చిన ఆనందం ఏ కోశానా మిగల్లేదు ఆమెకు. ఇంటికి రాగానే, కార్తీ వచ్చావా అమ్మా, ఆ యూనిఫామ్ మార్చుకునిరా, చపాతీలు ఒత్తుదూ గాని పని పురమాయించింది తల్లి. చిచ్చి నేనేం వత్తనమ్మా, నేను నూనె వాసన వేస్తున్నానంట, అసలు నన్నెందుకు ఆ బళ్ళో చేర్చారు, ఈ పిచ్చి కర్రీ పాయింట్ ఎందుకు పెట్టారు, బతకడానికి వేరే ఏ పని దొరకలేదా, నన్నందరూ వెక్కిరించి వెక్కిరించి నవ్వుతున్నారు. ఉక్రోషంగా నేల మీద కూర్చుని బోరు నేడవసాగింది కార్తీక. స్కూల్లో ఏదో జరిగిందని గ్రహించిన రాఘవయ్య చెల్లెలకి సైగ చేసి కార్తీకను లేవదీసి దగ్గరగా తీసుకున్నాడు. ఏమైంది కార్తమ్మా, ఎవరైనా ఏమైనా అన్నారా, బుజ్జగింపుగా అడిగాడు. జరిగిందంత వెక్కుతూ చెప్పింది కార్తీక. మామయ్య, నేను ఇంకా స్కూల్కి ఇక వెళ్లను, స్వరూప వాళ్ళు నన్ను చదువుకోనివ్వరు, ఇక్కడే అన్నయ్యతో పాటుగా అమ్మకి సాయం చేస్తూ ఉండిపోతా అన్నది. అదే తన తుది నిర్ణయం అన్నట్టుగా, కార్తీ నిన్ను పెద్ద చదువులు చదివించాలని మీ నాన్న ఎన్నో కలలు కన్నాడు కదా, అన్నయ్య ప్రస్తుతం చదువాపినా ప్రైవేటుగా మళ్లీ చదువుతాడు, నువ్వు చదువుల సరస్వతివి, ఎవరికో భయపడి నువ్వెందుకు బడి మానేయాలి, ఇలా పిరికిగా ఏడవకూడదు బంగారు తల్లి, ధైర్యంగా అడుగు వేయాలి, భయపెట్టే వాళ్ళని సూటుగా చూస్తూ ముందుకు సాగిపోవాలి. మనకు అన్నం పెట్టి మన కర్రీ పాయింట్ని పిచ్చి కర్రీ పాయింట్ అనొచ్చా, అసలు మనం ఎంతమంది ఇల్లాళ్లకు, ఉద్యోగినులకు, బ్రహ్మచారులకు, పెద్దవాళ్లకు పరోక్షంగా సహాయం చేస్తున్నామో తెలుసా. ఇంకోసారి అలా అనకమ్మా, ఇంతకు ఆ పిల్ల స్వరూపం ఇంత గొడవ ఎందుకు చేసింది, రేపు స్కూల్కి వచ్చి మీ హెచ్ఎం గారితో మాట్లాడనా. వద్దులే మావయ్య. అరే, మన వైపు తప్పులేనప్పుడు ఎందుకు భయపడాలరా తల్లి, ఏం పర్వాలేదు, మొన్ననే ఆ మేడం వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ బిగించాను, వచ్చి మాట్లాడతాను అన్నాడు రాఘవయ్య. ఆయన ఎలక్ట్రిక్ పనులు కూడా చేస్తూ ఉంటాడు. ఓహో, ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి, నువ్వు చెప్పినట్టు నేను వాళ్ళని పట్టించుకోకుండా ఉంటానులే, బాగా చదువుకుంటాను. సరే పార్వతి, రేపటి నుంచి కార్తీకకు ఉదయం పూట ఏ పని చెప్పకు, కావాలంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తుంది, అంతగా అయితే ఒక ఆడమనిషిని పనిలో పెడదాంలే అన్నాడు రాఘవయ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నయ్య అది ఏదో చెప్పబోయిన ఆవిడను కంటి చూపుతోనే వారించాడు రాఘవయ్య. అలా మేనమామ సహాయంతో తల్లి, అన్న ఆ చిన్న షాపు నడుపుకుంటూ ఉండగా చదువు సాగించింది కార్తీక. 5వ తరగతి అయ్యాక స్వరూప తండ్రికి అక్కడి నుంచి బదిలీ అయిపోవడంతో పెద్ద బెడద తప్పినట్టు అయింది ఆమెకు. గతంలోంచి బయటకు వచ్చిన కార్తీక ఇంటికి బయలుదేరింది. భోజనం చేసి తల్లికి చెప్పి రెడీ అయ్యి తన ఆఫీస్ కారులో ఫంక్షన్కి బయలుదేరింది. ఆమె వెళ్లేసరికి సాయంత్రం 4:30 దాటింది. శీతాకాలం పొద్దవడంతో నీరెండ వచ్చేసింది. రిసెప్షన్ జరగబోతున్న హాల్కి పక్కనే ఉన్న లాన్స్లో టీ ఏర్పాట్లు చేశారు. కార్తీక రాగానే ఆమె కింద పనిచేసే స్టాఫ్ అంతా అలర్ట్ అయిపోయారు. ఆమె దగ్గర పనిచేసే మేనేజర్ త్వరగా వచ్చి తాను చేస్తున్న ఏర్పాట్ల గురించి రిపోర్ట్ చేశాడు. ఈలోగా పెళ్లికొడుకు తండ్రి మురళీధరం వచ్చి కార్తీకను విష్ చేశాడు. రిపీట్ ఈలోగా పెళ్లికొడుకు తండ్రి మురళీధరం వచ్చి కార్తీకను విష్ చేశాడు. నమస్తే సార్, మా వాళ్ళు లంచ్ ఏర్పాట్లన్నీ సక్రమంగానే చేశారు కదా, మధ్యాహ్నం కొద్దిగా అర్జెంటు పని ఉండి నేను రాలేకపోయాను, నమ్రతగా అంటోంది కార్తీక. అయ్యో, మీ స్టాఫ్ అంతా మీరంటే ఎంతో భయభక్తులతో పనిచేస్తున్నారమ్మా, చక్కగా అయింది లంచ్ ప్రోగ్రాం, ఐటమ్స్ అన్నీ కూడా ఎంతో రుచిగా శుచిగా ఉన్నాయి, స్పెషల్ వంటకాలు కూడా మా బంధువులందరికీ ముఖ్యంగా మా వియ్యాల వారికి నచ్చాయి, బూరెలు, పులిహోర, చక్కెర పొంగలి, ముక్కల పులుసు చాలా బాగున్నాయి ఆయన చెప్పుకుపోతున్నాడు. ఓ పక్క నిల్చుని నోరు తెరుచుకుని ఇదంతా చూస్తున్న స్వరూపకు తల తిరిగిపోయింది. ఇదేమిటి, తన మామయ్యతో మాట్లాడుతోంది ఈ కార్తీక, అసలు ఆమె మధ్యాహ్నం చూసినట్టుగా లేదు. హుందాగా, అందంగా పాలమేగడ వంటి తెల్లటి ఖరీదైన డిజైనర్ చుడీదార్లో దేవకన్యలా ఉంది. ఆమె కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, ముఖంలో చెదరిని చిరునవ్వు, తన స్టాఫ్ పట్ల వాత్సల్యం కనిపిస్తున్నాయి. తన దగ్గర పనిచేసే వారందరికీ ఆంగ్లంలో సూచనలు ఇస్తోంది. మెల్లగా మురళీధరాన్ని పిలిచి, మామయ్య ఎవరా అమ్మాయి అని అడిగింది స్వరూప. ఓ, మర్చిపోయాను, ఉండు పరిచయం చేస్తాను, ఈవిడ కార్తీక అని ఈ 5-స్టార్ హోటల్లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారమ్మా. కార్తీక గారు తన స్వరూప, నా మేనకోడలు, ఈ ఫంక్షన్ కోసం స్టేట్స్ నుంచి వచ్చింది. ఓ, గ్లాడ్ టు మీట్ యూ స్వరూప్ గారు, చిరునవ్వుతో ఫార్మల్ గా చేయి కలిపింది కార్తీక. చాలా సింపుల్ లేడీ ఈవిడ,

0: తనను చూసి నువ్వు చాలా నేర్చుకోవాలని అంటారు అందరూ. ఏవేవో చెబుతున్నాడాయన కార్తీక్ను ప్రశంసిస్తూ. స్వరూపుకి అవేవి వినిపించడం లేదు. తలలో విపరీతమైన హోరు. చిన్నప్పుడు దీనంగా తన వద్ద తల వంచుకుని నిలబడ్డ కార్తీకేనా ఈమె? ఇంత ఎదిగిందా? ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగం చేస్తోందా? మరి తనెక్కడుంది? ఒకరి భార్యగా తప్ప తనకు అస్తిత్వం లేనేలేదు. అసలు ఎందుకు తానిలా మిగిలిపోయింది? డబ్బున్నదన్న గర్వమా, ధీమానా? తనకంటూ ఏం గుర్తింపు ఉంది? లోపల అంతర్మథనం మొదలైంది స్వరూపకు. అంత చిన్న వయసులోనే ఒళ్ళంతా పొగరుపట్టి కడుపు నింపే ఆహారాన్ని, కార్తీక కుటుంబ వృత్తిని ఎగతాడు చేసేది. అది చాలదన్నట్టు మధ్యాహ్నం వాళ్ల కర్రీ పాయింట్ కనిపించగానే వెళ్లి మరీ ఎగతాడు చేసి వచ్చింది కదా, ఎందుకంత పొగరు తనకు? మొట్టమొదటిసారిగా ఆమె హృదయంలో తన వికృత మనస్తత్వం పట్ల పశ్చాత్తాపం మొదలైంది. కార్తీక చిరునవ్వులోని నిర్మలత్వం స్వరూపను తల వంచుకునేలా చేసింది. తమ ఇద్దరిలో ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు ఆలోచనలో పడింది స్వరూప. మేడం, మీకు టీ ఆర్ కాఫీ? చిరునవ్వుతో ఎదుట నిలిచి అడుగుతోంది కార్తీక. ఆమె పక్కన అటెండెంట్ రెండు కెటిల్స్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. సారీ కార్తీక, స్వరూప మెల్లగా పలికింది. పర్వాలేదంటే ఆమె భుజం తట్టి, కాఫీ చాలా బాగుంది, ప్లీజ్ హ్యావ్ ఇట్ అని కనుసైగ చేయగానే వేడివేడి సుగంధాల కాఫీ నిండి ఉన్న కప్పు స్వరూప ముందు ఉంచబడింది. కార్తీక పక్క టేబుల్ వైపు కదిలింది.
1: మీరింతవరకు ఓడినదెవరు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హైమవతి గారు పాడిన లలిత గీతాలు.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నానురా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా భయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? నాకు ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: మరి దావగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: బా బా బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది.
0: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమేంది, నువ్వు మామూలుడు కాదే.
1: అరే దీనికేనా రా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అద్దరిపోతుంది. 50 ఐటమ్స్.
0: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
1: ఏ ఏమ్మా
0: అటు చూడు, అన్ని పట్టించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ కా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిను తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిను తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క తన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలోను, హిందీలోను, ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
4: ఆదాబ్, ఆకాశవాణి ఖబరం కే సాత్ మే ఫైసల్ ఖాన్.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.

0: పెదాలు ఏమంటారు
1: చూడు,
0: నడుముని
1: ఇటుప్పు,
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీష,
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

మీరు విన్న ఆ పాట కొత్త బంగారు లోకం చిత్రం నుండి. కార్యక్రమంలో తర్వాత వినండి షాక్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే
1: వద్దురా.

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపడి.

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత టోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా కసుమనకుండా బుర్ర తినకుండా వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా.

శ్రోతలు, ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మించిన బాయ్స్ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్. ఈ చిత్రానికి గాత్రాలు అందించిన వారు చిత్ర ఉదిత్ నారాయణ, వసుంధర దాస్, కార్తీక్, టిప్పు, చరణ్, చిన్మయి తదితరులు. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మించిన బాయ్స్ చిత్రంలోని పాటలు.

శ్రీ సూర్య కంబైస్ మూవీస్ బ్యానర్పై నిర్మించిన బాయ్స్ చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్. గాత్రం అందించిన వారు చిత్ర, శివరామన్, వసుంధర దాస్, కార్తీక్, టిప్పు, చిన్మయి తదితరులు. ఈనాటి ఏక చిత్రగానం శీర్షిక ఇంతటితో సమాప్తం.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి రాజా చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన పాట.

మీరు విన్న పాట ధర్మచక్రం చిత్రం నుండి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనుమానాస్పదం చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాటకు గీత రచన వంశీ, సంగీతం అందించారు ఇళయరాజా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 5:05. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. నేను మీ రేడియోని ఇస్తాం మోతే కృష్ణ. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా?
2: మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రగీతాల కార్యక్రమంలో జెంటిల్మన్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

ఇప్పుడు వినండి ప్రేమికుడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ, పల్లవి పాడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీన్స్ చిత్రం నుండి ఈ పాట.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా?
2: మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మా నందిరెడ్డి రాయలసీమలో ఒక పాళెగాడు. అతడి మంచి ఎందరికో మేలు చేసింది. అది మరికొందరికి కంటగింపయింది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతడి దీనగాథను జానపదుని గుండెని కరిగించి పాటలా ఇలా ప్రవహించింది.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గుర్చి ఇలా అంటుంది.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: కొత్తగా పెళ్లైన పల్లెటూరు పడుచు జంట. మగడు ఒట్టి వెర్రిబాగులవాడు. తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: వివాహాలలో, వేడుకలలో, వినోదాలలో జానపదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైన హాస్య తరంగాలతో పాటు ముదురు పాకాన పడ్డ మోటు సరసాలు కూడా వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదలి విసుళ్ళు విందామా?

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: Shivang Joshi as Yuva Morcha President, Roop Kumari Chaudhary as Mahila Morcha President, and Bansilal Gurjar as Kisan Morcha President. Senior BJP leader and Prime Minister Narendra Modi has congratulated the newly appointed national office bearers of the party and those who have been given various responsibilities. Education Minister Prahlad Joshi today held a meeting with the Secretary, Department of Higher Education, DG of National Testing Agency, NTA, and other senior officials in New Delhi. During the meeting, the minister directed that strict compliance be ensured of the established exam protocols. He also directed that a complete overhaul of confidential operations architecture, secluded rooms, air-gapped systems, device deposit protocols be implemented on a war footing. The agency has been further directed to conduct a thorough audit of all exam processes and submit a report on corrective action taken. The Qatar India Remittance Service based on post transfer powered by UPI is now available. It enables customers in Qatar to send funds directly to UPI enabled bank accounts in India through Qatar Post outlets. The Communications Ministry said that the service offers an instant, secure, convenient and accessible channel for cross-border remittances, particularly benefiting the large Indian community in Qatar and their families in India. The initiative combines the extensive reach of postal networks with India's digital public infrastructure to provide an efficient and convenient channel for cross-border remittances. In men's cricket, Indian bowlers restricted host Sri Lanka at 284 in their first innings, taking a lead of 178 runs at stumps on day 3 of the first test in Galle. Manav Suthar led the wickets column for India with 4 scalps, while Ravindra Jadeja picked up 3. Jadeja became only the fourth player in test cricket history to reach the milestone of 350 wickets and 4,000 runs. He's also the first Indian left-arm bowler to achieve the haul. In badminton, Teresa Jolly and Gayatri Gopichand have won their first round clash against Paula Lopez and Lucia Rodriguez of Spain at BWF World Championships 2026 in New Delhi. And that is the end of this news bulletin.
1: Akasavani.
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారిలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.
1: సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఐఎస్ఐ మద్దతున్న ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర భద్రతా బలగాలు ఛేదించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఇవాళ రేపు ఈదురుగాలులతో కూడిన తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సీఈఓ ఈ సాయంత్రం విడుదల చేశారు. నోటీసులు అందుకున్న వారు 15 తేదీలోగా వ్యక్తిగతంగా కానీ ఆన్లైన్లో కానీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 3,38,26,448 మంది ఓటర్లలో 2,64,87,213 మంది, అంటే 78.3% ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించినట్లు వెల్లడించారు. మరణించిన 9,22,229 మంది, శాశ్వతంగా వలస వెళ్లిన లేదా అందుబాటులో లేని 57,46,803 మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో చేర్చలేదని ఆయన తెలియజేశారు. నిర్ణీత కాలంలో ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న 119 మంది ఈఆర్ఓలు, 892 మంది ఏఈఆర్ఓలకు అదనంగా మరో 1,000 మంది సిబ్బందిని వినియోగించుకోనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ మర్రిచెన్నారెడ్డి టిమ్స్ సూపర్

0: స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని సామాన్యులకు అందించాలన్న లక్ష్యంతో 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో నిర్మించిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా నిలిచింది. ఇందులో 1082 పడకలు, 300 ICU బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, వైద్య నివేదికలను నిమిషాల్లో తరలించే AI ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ఐఎస్ఐ మద్దతున్న ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టీ నెట్వర్క్ ను కేంద్ర భద్రతా బలగాలు ఛేదించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందు 12 తేదీన 14 రాష్ట్రాల్లో నిర్వహించిన బహుళ రాష్ట సమన్వయ ఆపరేషన్ లో 253 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెట్వర్క్ పై 80కి పైగా ఎఫ్ఐఆర్ నమోదు చేయగా 200కి పైగా అరెస్టులు జరిగాయి. నిందితుల నుంచి ఐఈడీలు, గ్రెనేడ్లు, పిస్టళ్లు, గూఢచర్యం కోసం వినియోగించిన సీసీటీవీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. రాష్టంలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లో 4 జిల్లాల కలెక్టర్లు, రిజిస్టార్లతో సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటినీ 15 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4788 అందుబాటులోకి తెచ్చినట్లు, నిషేధిత భూముల పేరిట అసలైన యజమానులకు అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం గణనీయంగా పెంచింది. 65 ఏళ్లకు రిటైర్ అయిన టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయల చొప్పున, అలాగే 60 ఏళ్ల నుండి స్వచ్ఛందంగా వైదొలగిన వారికి సైతం ఇదే మొత్తం అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2572 మంది సిబ్బందికి 15,61,00,000 రూపాయలు చెల్లించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. పౌరుల భద్రత, రక్షణ, శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆహారం, ఔషధాల్లో ప్రమాణాలు, భద్రత నిర్ధారించేందుకు తెలంగాణ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ అథారిటీ టీజీ సేఫ్ అమల్లోకి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎక్స్ లో ఈ మేరకు పోస్ట్ చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఈ రోజు ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు ఎంపీకే లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ మోసం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా లేరని విమర్శిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గంలో అత్యధికంగా 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించారని చెప్పారు. ప్రభుత్వం ప్రతి మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పలువురి వద్ద వినతి పత్రాలు తీసుకున్నారు. ప్రజాప్రభుత్వం ప్రతి మండలంలోని సమస్యలను పరిష్కరించాలని, మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న ఆశయంతో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించారని కేటీఆర్ చెప్పారు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిట్ సిటీ ప్రాజెక్టు పనుల దృష్ట్యా కేబీఆర్ పార్క్ చుట్టూ రేపటి నుంచి 360 డిగ్రీల వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వస్తుంది. ఈ ఆంక్షలు రాబోయే 2 ఏళ్ల పాటు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారుల సౌకర్యం, గూగుల్ మ్యాప్స్ లో సింగిల్ లేన్ రూట్ను అప్డేట్ చేసినట్లు, ట్రాఫిక్ నియంత్రణకు 450 మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలియజేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ పథకాల కింద 9 నెలలుగా ప్రభుత్వం వెరిఫికేషన్ పేరుతో లబ్దిదారులకు చెల్లింపులు నిలిపివేస్తుందని, పైగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. మంచిర్యాల జిల్లా రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
1: లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ పప్పు సంబంధించిన ఉండవచ్చు, కాటన్ సంబంధించిన ఉండవచ్చు, మక్కా సంబంధించిన ఉండవచ్చు, రకరకాల క్రాప్ సంబంధించిన

0: మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, దానికి సంబంధించిన సీడ్ కూడా మన దగ్గర సఫిషియెంట్ గా అవైలబుల్ ఉన్నాయి.
1: ఎయిడ్స్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. ఎయిడ్స్ నియంత్రణపై నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డిస్టిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణ నుంచి అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించి పోలీస్ సేవలను వేగవంతంగా పారదర్శకంగా అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. ఈ రోజు ఇల్లెందు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి సమీక్ష నిర్వహించారు. రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ నెల 24 తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ లో రానున్న 48 గంటలు అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించినట్లు ఎస్పీ మహేష్ బి గీతే చెప్పారు. 21 ఫిర్యాదులను ఇందులో స్వీకరించినట్లు ఆయన తెలియజేశారు. ఇక నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం అత్యవసరమైతే తప్ప డివిజన్ జిల్లా ప్రజావాణికి రానక్కర్లేదని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. ప్రజల సౌకర్యార్థమే ప్రభుత్వం మండల స్థాయి ప్రజావాణిని ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ ఫేజ్ 2 కార్యాచరణపై కాంగ్రెస్ నాయకులకు దిశ నిర్దేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఈరోజు డీసీసీ అధ్యకుడు బీర్లా ఐలయ్య అధ్యక్షతన సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. విశేషాలు మరొకసారి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ లో టిమ్స్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. రాష్ట్రంలో 22 నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఈవేళ రేపు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. వికసిత భారతస్య దిశి సార్వజనిక క్షేత్రస్య బ్యాంకేషు తత్సంబద్ధ పరిష్కారాణాం అథ భావి స్వరూపస్య చ సమీక్షాయై ప్రశాసనం ఉచ్చస్తరీయ సమితేః నిర్మాణం కరిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత షాహ అద్య ఉక్తవాన్ యత్ మోదీ ప్రశాసనేన స్వాతంత్ర్య దివసాత్ పూర్వం ISI ఇత్యనేన సమర్థితం షాహజాద్ భట్టి ఆతంకి జాలం ధ్వస్తీకృతం. శిక్షామంత్రి ప్రహ్లాద్ జోషీ నిర్ధారిత పరీక్షా కార్యవిధే కఠోరతయా అనుపాలనం సునిశ్చేతుం అధికారిభిః సహ ఉపవేశనం కృత్వా నిర్దేశాన్ ప్రదత్తవాన్. భారతేన స్వీయే అధ్యక్షతావసరే బ్రీక్స్ సహయోగే జనకేంద్రిత మానవతా ప్రధాన చ దృష్టిః పునః ప్రకటిత. అపి చ BWF బ్యాడ్మింటన్ విశ్వస్పర్ధా నవదిల్ల్యాం ప్రారబ్ధా. భారతస్య MR అర్జున్ హరిహరన్ అంసా కరుణన్ ఇత్యేతయోః పురుషయుగలం ద్వితీయ చరణే ప్రవిష్టం. అథ వార్తాః విశదీకృత్య. వికసిత భారతస్య లక్ష్య ప్రాప్తయే సర్వకారేణ శీఘ్రమేవ విత్తకోశ క్షేత్రే కాచిత్ ఉచ్చాధికార సమితిః నిర్మాస్యతే. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఇత్యేషా అద్య నవదిల్ల్యాం ద్విదివసీయ సార్వజనిక క్షేత్రీయ బ్యాంక్ సమ్మేళనస్య ఉద్ఘాటనం కృత్వా ఏతత్ ఘోషితవతి. సా ప్రతిపాదితవతీ యత్ ఏషా సమితిః వివిధ విషయాన్ విచార్య విత్తకోశీయ పరిష్కారాణాం భావి దిశం నిర్ధారయిష్యతి. విత్తమంత్రిణా ఆశా ప్రకటీకృతా యత్ అస్మిన్ సమ్మేళనే సంజాతానాం పరిచర్చానాం నిష్కర్షాః విత్తకోశాణాం భావి భూమికాయాః విషయే సంస్తుతి నిర్మాణే చ సమిత్యై మహత్వపూర్ణాన్ దృఢ పరామర్శాన్ ప్రదాస్యంతి. సా న్యగాదీత్ యత్ భారతీయ విత్తకోశాః సంప్రతి సుదృఢస్థితౌ సంతి యత్ర అనుత్పాదక పరిసంపత్తయః స్వకీయ న్యూనతమస్తరే వర్తంతే యా స్థితిః అగ్రే పరిష్కారాణాం కృతే దృఢాధారం ప్రదాస్యతి.

0: स्वनाम प्रायच्छत्। प्रधानमन्त्रिणा आहतानां शीघ्र स्वास्थ्यलाभाय अपि प्रार्थना कृता। सः आश्वासितवान् यत् स्थानिक प्रशासनं दुर्घटनाग्रस्तेभ्यः साहाय्यं प्रदातुं सर्वविध प्रकारेण प्रयतते। प्रधानमन्त्रिणा प्रधानमन्त्री राष्ट्रिय सहायता कोषात् मृतकानां परिजनेभ्यः लक्षद्वय रूप्यकाणाम् अथ च पुरणितेभ्यः 50,000 रूप्यकाणाम् अनुग्रह धनराशेः प्रघोषणं कृतम्। भारतं प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः परिकल्पनया निर्देशितां जनकेन्द्रितां मानवप्रधानां च दृष्टिं प्रति स्वप्रतिबद्धतां पुनः प्राकटयत्। विदेशमन्त्रालयस्य आर्थिकसम्बन्धसचिवः सुधाकर दलेला इत्येषः अद्य उक्तवान् यत् भारतेन स्वीये ब्रिक्स इत्यस्य अध्यक्षतावधौ सामूहिकप्रयत्नानां केन्द्रे जनाः स्थापिताः। नवदिल्ल्याम् आयोजितम् अस्य वर्षस्य ब्रिक्स नागरिक मञ्चं सम्बोधयन् असौ एतत् उक्तवान्। असौ अवदत् यत् अध्यक्षतावसरे विभिन्नेषु नगरेषु 50-300 उपवेशनानि सम्पन्नानि, यैः विभिन्नेषु क्षेत्रेषु महत्वपूर्णाः परिणामाः प्राप्ताः। असौ अग्रे उक्तवान् यत् एतैः उपवेशनैः ब्रिक्स इत्यस्य त्रयाणाम् आधारस्तम्भानां राजनैतिकसुरक्षासहयोगः, वित्तीयसहयोगः, प्रतिजनमध्ये पारस्परिकसहभागिता चेत्येतेषां मध्ये परस्पर सहयोगः इतोऽपि सुदृढः अभवत्। अस्य वर्षस्य ब्रिक्स नागरिकमञ्चमित्यस्य विषये श्रीदलेला उक्तवान् यत् अस्मादायोजनात् प्राप्ताः परामर्शाः अस्मिन् वर्षे आयोज्यमानाय ब्रिक्स नेतृणां शिखरसम्मेलनाय उपयोगिनः भविष्यन्ति। बीडब्ल्यूएफ बैडमिंटन विश्वस्पर्धायां भारतीय युगलं एमआर अर्जुनः, सहैव हरिहरन अम्साकरुणं च नवदिल्ल्यां पुरुषयुगलवर्गस्य द्वितीय चरणे प्रविष्टवन्तौ। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో సర్జరీలు అపోహలు డాక్టర్ ఎం రామకృష్ణ గారితో పరిచయం, అలాగే ప్లాస్టిక్ను నివారిద్దాం ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 మధురిమ, 10:00 పౌరాణిక నాటకంలో కుంకుమ భరణి నాటకం వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు.

ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తిగీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో గ్రీన్ హౌస్లలో టమాటా సాగు గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చినుకు నాటిక వింటారు. అనంతరం చిత్రగీతాలు. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకర.

0: 9:30 ఏకచిత్రగానం, 10:00 నుండి చిత్రగీతాలు వింటారు. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ అజయ్ పుహంకర్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 3:30 ఏకచిత్రగానం, 4:00 మధుమంజరి పిల్లలకు సెల్ ఫోన్ లంచం చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి డి సౌజన్య. 5:00 చిత్రగీతాలు, 5:30 జానపద గేయాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఉద్యోగ అవకాశాల గురించి వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం, 10:00 హరికథ. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
5: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
4: 9989-679-0706.
5: మరొక నెంబర్ 7989-0115.
0: రోబో చిత్రం నుండి ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
5: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
6: ఇల్లెందో 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
7: మారబైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
8: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
9: నా పేరు చిన్నపాసి, ఇల్లెందో బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
10: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
11: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
4: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
12: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
11: వాట్సాప్ నెంబర్ 8367576757.
4: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సామూహిక గీతం వింటారు.

0: ఆకాశవాణి కుతవడం కేంద్రం నిలయంలో సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం మార్కెట్ ధరలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
1: ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి సమయం 6:50. ఇప్పుడు వ్యవసాయ సూచనలు. పత్తి పంటల్లో ఎరువుల వాడకం గురించి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రతి పంటలో ఎరువుల వాడకం గురించి ఈ విధంగా తెలియచేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంట సుమారు 60 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. పెరిగిన సాగు వ్యయంతో పాటు ఆశించిన దిగుబడులు పొందలేకపోవడానికి గల కారణాలు పరిశీలించినప్పుడు ఎరువుల వాడకంలో సరైన అవగాహన లేకపోవడం ముఖ్య కారణంగా కనిపిస్తుంది మన శాస్త్రవేత్తలకు. జూన్ జులై మాసాలు ప్రతి సాగుకు అనుకూలం కావున ఇప్పటికే రైతులు ప్రతి విత్తుకున్నారు. అయితే చాలామంది రైతులు జూన్లో వర్షాభావం వలన దుక్కిలో ఎరువులు వాడకుండానే విత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పైపాటుగా ఎరువులు ఎంత మోతాదులో వేయాలనే అంశాలపై చక్కటి అవగాహన అవసరము, ఈ అవసరం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. బీటీ ప్రతి సంకర రకాలకు సిఫారసు చేయబడిన పోషకాల మోతాది ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్. ఈ పోషకాలను ఎరువుల రూపంలో లెక్కించినప్పుడు ఎకరానికి 105 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరియట్ ఆఫ్ పొటాష్ అవసరమవుతుంది. అయితే పోషకాలను డిఏపి రూపంలో వేస్తే ఎకరాకు 50 కిలోల డిఏపి, 80 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్ అవసరమవుతుంది. సిఫారసు చేయబడిన ఎరువుల మోతాదుతో పాటు ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు చివరి దిక్కులో వేసుకోవాలి. ప్రతి పంట వేర్లు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోతాయి కాబట్టి అధిక మోతాదులో పోషకాలను వినియోగించుకుంటాయి. ప్రతి 100 కిలోల ప్రతి తయారీకి 6-7 కిలోల నత్రజని, 1.9 నుండి 2.5 కిలోల భాస్వరం, 6 నుండి 8 కిలోల పొటాషు, ఇంకా 1.2 నుండి 2 కిలోల గంధకం భూమి నుండి తీసుకుంటాయి. అందువలన సిఫారసు మేరకు ఎరువులు వాడాలి. ఎరువులు వేసుకునే సమయం కనుక చూసినట్లయితే సిఫారసు చేయబడిన భాస్వరం మొత్తాన్ని, అంటే 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను లేదా 50 కిలోల డిఏపిని దుక్కిలో వేసి విత్తుకోవాలి, లేదా విత్తిన 15 రోజులలోపు వేసుకోవచ్చు. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషులను 4 సమభాగాలుగా చేసి విత్తిన 80 రోజులకు ప్రతిసారి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ అందించాలి మొక్కలకు. ముఖ్యంగా పైపాటుగా డిఏపి లేదా 20-20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీనివలన

0: ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తాయి. ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా భూమిలో తేమ ఉన్నప్పుడు మొక్కకు 8 నుండి 10 దూరంలో 3 నుండి 4 అంగుళాల లోతులో వేసి మట్టితో కప్పివేయాలి. సాధారణంగా రైతులు గుంటకతో అంతర్కృషి చేయనప్పుడు ఎరువులు వేయడం వలన భూమిలో కలిసిపోతుంది. బీటీ ప్రత్తిలో అధిక దిగుబడులు సాధించాలంటే ద్వితీయ సూక్ష్మ పోషకాలైన గంధకం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, బోరాన్ అవసరం చాలా ఉంటుంది. రైతులు భాస్వరం ఎరువును డీఏపీ కంటే సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయడం వలన గంధకం 12%, కాల్షియం 21% నేలకు చేరుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకు మారుతాయి. ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. ఆకులు ఎర్రబారి రాలిపోతాయి. ఈ లోప నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు లీటర్ నీటికి పైరు వేసిన 45 నుండి 70 రోజులకు 2 సార్లు పిచ్చికారి చేసుకోవాలి. ఇక జింకు లోపం వలన లేత మధ్య ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపచ్చగా మారుతుంది. ఆకులు చిన్నవిగా ముడతలు పడి ఉండి కరుముల మధ్య దూరం తగ్గుతుంది. మొక్క గిడసబారిపోతుంది. నివారణకు జింక్ సల్ఫేటు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారి చేయాలి. బోరాన్ లోపం ఉన్నప్పుడు చిగురాకుల స్వరూపం మారి ఆకర్షక పత్రాలు చిన్నవై ముడుచుకొని పోతాయి. ఈ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ దశలో ఎండిపోవడం, చిన్న కాయలు రాలిపోవడంతో పాటు మొక్కలు గిడసబారి పగులు ఏర్పడతాయి. నివారణకు బోరాక్స్ 1 నుండి 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైరు విత్తిన 60 నుండి 90 రోజులప్పుడు పిచికారి చేయాలి. మొక్క 50 నుండి 60 రోజుల దశ దాటినప్పటి నుండి పండాకు తెగులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్తో పాటు 20 గ్రాములు యూరియా, 10 గ్రాముల పొటాషియం నైట్రేటు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అధిక వర్షాలు, నీటి లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు పూత పిందెరాలడం అధికంగా గమనించవచ్చు. దీని నివారణకు నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ ద్రావణాన్ని 1% డీఏపీ ద్రావణంతో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే ప్రతి పంటలో చక్కటి ఎరువులు ఉపయోగించిన వారవుతారు రైతులందరూ. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు సూచించిన విధంగా ప్రతి పంటలో ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా మొక్కలకు అందించాలన్న విధానాలు చక్కగా పాటించి చక్కటి పంటను పండించి చక్కటి లాభాలు పొందగలరని ఆశిద్దాం.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

భద్రాచలం నుంచి ఒక మంచి పాట విన్నారు, వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాట. ఇప్పుడు విందాం సూరి చిత్రం నుంచి దేవన్ పాడిన పాట, కృష్ణసాయి సాహిత్యం, విద్యాసాగర్ సంగీతం.

0: నిలయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టీ నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేసి దేశంలో ఉగ్రవాద దాడులు నివారించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేస్తుందని కేంద్రీయ సిబ్బంది వ్యవహారాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను యుద్ద ప్రాతిపదికన మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారతీయ వేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ ను ధ్వంసం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తున్నానని పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ ను చిన్నాభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ యొక్క జీరో టాలరెన్స్ విధానానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఎస్ఐ నిధులు మద్దతుతో నడిచే ఈ ఉగ్రవాద సంస్థ నుండి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెట్వర్క్ అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయం ఉందని, షెహజాద్ భట్టి నెట్వర్క్ పాకిస్తాన్ కేంద్రంగా ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక ఉగ్రవాద సిండికేట్ అని, దేశంలో గ్రెనేడ్, ఐఈడీ, పెట్రోల్ బాంబు దాడి ఘటనలు టార్గెట్ హత్యలతో సంబంధం కలిగి ఉందని హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 జాతీయ అనుభవ అవార్డులను 15 మంది ఎంపిక చేసిన గ్రహీతలకు పెన్షన్ ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. దేశ నిర్మాణానికి తోడ్పడిన ఈ అవార్డు గ్రహీతలు పాస్పోర్ట్ సేవా కేంద్రం పాత నిబంధనలను రద్దు చేసి కొత్త నిబంధనలు రూపొందించడం, పరిపాలన అకౌంటింగ్ లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడం వంటి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి పదవీ విరమణ పొందుతున్న లేదా పొందిన ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేసిన తమ అనుభవాలను పంచుకోవడానికి అనుభవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న పరిపాలన సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని సులభతరం చేస్తూనే ఉందన్నారు. పెన్షన్ దరఖాస్తు ఫామ్ల నుండి అనవసరమైన నిబంధనలు తొలగించి క్లిష్టమైన విధానాలను మరింత సులభమైన పద్ధతులతో భర్తీ చేశామని జితేంద్ర సింగ్ చెప్పారు.
2: भारत सरकार में सेवानिवृत्त या पेंशनर्स की संख्या जो काम करने वाले कर्मचारी हैं वर्किंग एम्प्लॉय उससे कहीं अधिक है. रिटायरमेंट हैपनिंग एट द एज ऑफ 60 व्हेन द लाइफ स्पैन हैज गॉन ऑलमोस्ट अप टू 70. सो मोस्ट ऑफ दीज रिटायरिंग कोलीग्स आर इन द प्राइम ऑफ देयर हेल्थ, ऑल्सो प्राइम ऑफ देयर एक्सपर्टाइज, प्राइम ऑफ देयर एक्सपीरियंस, और इसलिए उनको इस तरह से छुट्टी पे

0: जाने दिया जाए, उनकी सेवाएं, उनका योगदान किसी न किसी तरह से राष्ट्र निर्माण के कार्य आए और किस प्रकार आ सकता है, ये उनके साथ चर्चा करने का माध्यम बने।
1: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్లో శిక్షణ పొందుతున్న 2025 బ్యాచ్కు చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనర్లను కలుసుకున్నారు. ఈ సమావేశంలో పౌరుల మారుతున్న ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సివిల్ సర్వెంట్లు అత్యున్నత సేవాభావంతో ప్రజలకు అనుకూలమైన రీతిలో సేవలందిస్తూ కీలక పాత్ర పోషించాలని ఆయన చెప్పారు. అధికారులు క్రమం తప్పకుండా ప్రజలను కలుసుకోవాలని, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడానికి, భరోసా కల్పించడానికి, వారి సమస్యలను క్షుణ్ణంగా వినాలని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా రక్షణ భూముల నిర్వహణ, కంటైన్మెంట్ బోర్డుల మున్సిపల్ పరిపాలనలో డిఫెన్స్ స్టేట్ డిపార్ట్మెంట్ పాత్రను కూడా మంత్రి ప్రశంసించారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న శక్తి సప్తధార కార్యక్రమం గురించి ప్రస్తావించారు. వ్యవసాయ గ్రామీణ భారతదేశానికి ఈ కార్యక్రమం ముఖ్యమైన దిశను నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు కేంద్ర బిందువుగా కార్యక్రమాలు, పారదర్శకమైన పర్యవేక్షణ, సమర్థవంతమైన అమలు ద్వారా ఈ దృక్పథాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి శక్తి సప్తధార గురించి వివరిస్తూ, వ్యవసాయం ఆహారోత్పత్తిని బలోపేతం చేయడం, ఆహార పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లకు అందుబాటు విస్తరించడం వంటి ముఖ్యమైన ప్రాధాన్యతలు ఈ శక్తి సప్తధారలో ఉన్నాయని వ్యవసాయ మంత్రి వివరించారు. ప్రపంచ సంక్షోభం, అనిశ్చితుల మధ్య రైతులకు రాయితీ ధరలకు ఎరువులు అందించే ప్రభుత్వ నిబద్ధతను కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్ణయించిన పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి సమావేశంలో ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకురావాలని, ప్రత్యేక గదులు, ఇంటర్నెట్ కనెక్షన్ లేని కంప్యూటర్ సిస్టమ్స్, పరికరాల డిపాజిట్ నిబంధనను అత్యవసర ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్రంగా ఆడిట్ నిర్వహించి దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించాలని కూడా ఎన్టీఏని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో, ముఖ్యంగా మొత్తం వ్యవస్థను సంస్కరించడంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఎన్టీఏ నుంచి 50 మందికి పైగా సిబ్బందిని తొలగించామని, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక రంగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి డొమైన్ నిపుణులను తీసుకొస్తున్నట్లు కూడా అధికారులు మంత్రికి వివరించారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈరోజు ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, వైజయంత్ జయ పాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. డాక్టర్ హేమంత్ జోషిని యువమోర్చా అధ్యక్షుడిగాను, రూపకుమార్ చౌదరిని మహిళా మోర్చా అధ్యక్షురాలిగాను, బన్సీలాల్ గుర్జర్ను కిసాన్ మోర్చా అధ్యక్షుడిగాను పార్టీ ప్రకటించింది. సీనియర్ బీజేపీ నేత నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పార్టీ కొత్త కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గాలీలో జరుగుతున్న తొలి క్రికెట్ టెస్ట్ 3 రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది. 178 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత జట్లో మానవ్ సుతార్ 4 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు, 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న 4వ ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్

0: అయిపోయింది. భారత్ తరఫున దేవదత్ పడిక్కల్ 161 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ చురేల్ 51 పరుగులు చేశారు. ఈ సిరీస్ లో రెండవది చివరి టెస్ట్ ఈ నెల 23 తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళల సింగిల్స్ ఈవెంట్ లో మన దేశానికే చెందిన టాప్ షట్లర్ పివి సింధు రెండో రౌండ్ లోకి దూసుకెళ్లారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు ఐర్లాండ్ కు చెందిన సోఫియా నోబల్ పై 21-7, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. మహిళల డబుల్స్ విభాగంలో మన దేశానికి చెందిన త్రిషా జాలీ, గాయత్రి గోపిచంద్ జోడీ కూడా రెండో రౌండ్ కు అర్హత సాధించింది. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో అశోక్ థామాలయం వెలుపల భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట్లో 7 మహిళలు మరణించారు. 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జలాభిషేకం కోసం అశోక్ థామాలయానికి భారీగా చేరుకున్న భక్తులు తొక్కిసలాట కారణంగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారత్ 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం.
2: ఈనాటి కార్యక్రమంలో సర్జరీలు అపోహలు డాక్టర్ గారితో పరిచయం వింటారు.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ముఖ్యంగా హాస్పిటల్ అనగానే అక్కడ ఏదో మనకు మందు బిళ్ళలు ఇస్తారు, అలాగే ట్రీట్మెంట్ చేస్తారు, జబ్బు తగ్గిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో మనకి సర్జరీస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సర్జరీ అనగానే అదేదో మనకి ఏదో మన బాడీలో ఒక పార్ట్ని తీసివేయడం కానీ, లేదంటే దానికి ఉన్నటువంటి అవకలనాన్ని సరి చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏదో జరిగిపోతుంది లోపల. కానీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి వైద్య విధానంలో మరి ఎలాంటి సర్జరీని కూడా చాలా సునాశంగా చేసేవచ్చు అంటున్నారు భద్రాచలం ఏరియా ప్రధాన ఆసుపత్రి సర్జన్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ గారు. ఈరోజు వారు మన ఎదురుగా ఉన్నారు. వారిని అడిగి ఈ సర్జరీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
4: నమస్కారం అండి
3: డాక్టర్ గారు. ఇప్పుడు డాక్టర్ అనగానే సర్జన్, ఫిజిషియన్ అని రెండు రకాలుగా చెప్పుకుంటారు. మరి ఫిజిషియన్ ఎంత మనకి సపోర్ట్ చేసినా కూడాను అది మరి సర్జరీకి వచ్చేసరికి భయపడుతూ ఉంటారు, ఎందుకు అలా?
4: అంటే ప్రజల్లో బాగా ఈ మధ్య కాలంలో అపోహలు ఎక్కువైపోయినాయండి. కొన్ని ఇన్సిడెంట్లు మా డాక్టర్లు చేసినవి ఉన్నాయి. కడుపు నొప్పి వెళ్ళగానే కోయడము, తద్వారా ఉన్నదానికి లేనిది చేయడము ఆపరేషన్ల వల్ల ఆపరేషన్ అంటేనే భయపడటం జరుగుతుంది. అలాగే ఏజెన్సీ ఏరియాల్లో కొద్దిగా ఈ ఆదివాసీల్లో ఒక అపోహ ఉంది, అరే ఆపరేషన్ చేస్తే మా అవయవాలు ఏమైనా దొంగలిస్తారేమో అనే ఉద్దేశంతో ఏదైనా ఒక సర్జికల్ ఆపరేషన్ ఎమర్జెన్సీని వాయిదా వేసుకుంటూ వస్తారు. అది ఏదైతే విత్ ఇన్ ప్రాంప్ట్గా జరగాలో అవి మిస్ అవుతున్నాయి ఈ అపోహల వల్ల. అందుకనే కొద్దిగా ఆపరేషన్ అంటే భయపడతారు. ఆపరేషన్ తర్వాత లేవడం కష్టంగా ఉంటుంది, ఆపరేషన్ మళ్ళీ కుట్లు చీము పట్టే అవకాశం ఉంటుంది అని కొన్ని అపోహలు ఉన్నాయండి. కానీ మా ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో ఇలాంటివి చాలా తక్కువ అండి. దరిదాపు మేము నెలకి 435 డెలివరీలు జరుగుతూ ఉంటాయి. అందులో మోర్ దెన్ 40% 180 డెలివరీ కేసులు జరుగుతూ ఉంటాయి. గర్భసంచికి కణుతులు వచ్చిన కేసులు జరుగుతూ ఉంటాయి. అలాగే భద్రాచలి కొత్తగూడెం జిల్లాలో థైరాయిడ్ ఆపరేషన్లు ఎక్కువగా మా ఆసుపత్రిలోనే జరుగుతూ ఉంటాయి.
3: ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, సహజంగా ఒక పేషెంట్ ఇబ్బంది పడుతున్నప్పుడు దీనికి సర్జరీ అవసరం అవుతుందనగానే వెంటనే డాక్టర్ని మార్చి ఇంకో డాక్టర్ గైడ్లైన్స్ తీసుకుంటారు. మరి అక్కడ కూడా మరి సర్జరీ కంపల్సరీ అంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇలా డాక్టర్ దగ్గరికి ప్రతి డాక్టర్ దగ్గరికి మారడం వల్ల ఏమన్నా వాళ్ళలో మార్పు వస్తుందంటారా? మరి వాళ్ళ ఆలోచన విధానం ఎందుకు అలా వెళ్తుంది?
4: ఒకటండి, మందులు ఏ డాక్టర్ అయినా రాస్తాడు, మందులే కదా అని అనుకుంటారు. ఆపరేషన్ మాత్రం నమ్మకమైన డాక్టర్ దగ్గరికే వెళ్తారు. ఆపరేషన్ అన్నప్పుడు ఒక ఒపీనియన్ తీసుకోరు. ఆపరేషన్ అన్నప్పుడు సర్జన్ ఎవరు, ఎన్ని ఆపరేషన్లు చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, అందరూ మంచిగా ఉన్నారా అనేవన్నీ కౌంట్ చేస్తారండి. ఆపరేషన్ అన్నప్పుడు సర్వసాధారణంగా సెకండ్ ఒపీనియన్కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనవసరపు ఆపరేషన్లు అనేవి కొద్దిగా ఎక్కువైనాయి కాబట్టి ఇలా సెకండ్ ఒపీనియన్కి వెళ్తూ ఉంటారండి.

0: ఆపరేషన్ చేసే డాక్టర్ మారుతాడు తప్ప ప్రొసీజర్ ఎక్కడా మారదు. అన్ని బుక్లోనూ ఒకే రకంగా ఉంటుంది, చేసే విధానంలో కూడా మార్పు ఉండదు. కేవలం చేసే వ్యక్తే మారుతాడు తప్ప కండిషన్ అయితే మారదండి.
1: ఒక పేషెంట్కి ఆపరేషన్ కంపల్సరీ అనేసి ఒక సర్జన్ డిసైడ్ చేసినప్పుడు అది పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల క్రిటికల్ అయ్యే సమయం ఏమైనా ఏర్పడుతుందంట?
0: అవి అన్నిటికీ లేవండి. కొన్ని ఆపరేషన్లు మాత్రము, ఒకటి మనకి సాధారణంగా అపెండిసైటిస్ ఆపరేషను, అందరూ 24 గంటల నొప్పి అంటారు. అవి ఇన్ఫెక్షన్ బట్టి మన మేనేజ్మెంట్ ఉంటుందండి. 24 గంటల నొప్పికి అందరూ ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు. కొన్ని మందులతో కూడా తగ్గించవచ్చు. కాకపోతే 24 గంటలు పడితే పగిలిపోతుంది. కానీ నిజమేనండి, ఆపరేషను పగిలిపోతే మాత్రం చాలా పెద్దదవుతుంది, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అపెండిక్స్ నొప్పి వచ్చినప్పుడు చిన్న 3 కుట్లతో చేసే ఆపరేషను దరిదాపుగా 15 కుట్లు పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొన్ని ఎమర్జెన్సీగా చేసుకోవడమే మంచిది.
1: ఈ మధ్యకాలంలో మరి వైద్య విధానంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి, ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సునాయాసంగా ఎంత పెద్ద ఆపరేషన్ కూడాను చాలా ఈజీగా చేసేస్తున్నారు. మరి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతవరకు చాలా మేజర్ ఆపరేషన్లు కూడా చాలా చేశారని విన్నాం, ఎలాంటి ఆపరేషన్లు ఇక్కడ చేస్తున్నారు?
0: మా హాస్పిటల్లోనండి ఇంతవరకు 16 కిలోల గడ్డను మేము తీసాము. అది క్యాన్సర్ గడ్డను ఒకటి తీసాము. పేషెంట్ మంచిగానే ఉంది. ఒక ఛత్తీస్గఢ్కి చెందిన ఒక పేద ట్రైబల్ మహిళకి చేసాము. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఆపరేషన్లు, చాలా ఎమర్జెన్సీ ఆపరేషన్లు కూడా చేసాము. ఈ మా సర్జికల్ పరిభాషలో స్ప్లీనెక్టమీ అంటారు, తలలో దెబ్బ పగిలిపోయింది, అది చాలా ఎమర్జెన్సీ ఆపరేషను. అవి కూడా మా భద్రాచలం ఏరియా హాస్పిటల్లో వాటికి సదుపాయం ఉన్నదండి. ఇక థైరాయిడ్ ఆపరేషన్లు అయితే చాలా రెగ్యులర్గా అవుతాయి. థైరాయిడ్ కూడా చాలా పెద్ద సర్జరీ, గొంతు ఆపరేషన్ అంటారు. వాటికి కూడా భద్రాచలంలో సదుపాయం ఉంది ఆపరేషన్స్.
1: సర్జరీకి వెళ్లే ముందు పేషెంట్స్ ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉందంటారు? అంటే వారికి హెల్త్ కండిషన్ కానీ మెంటల్ కండిషన్ కానీ ఏ విధంగా ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు?
0: ఫస్ట్ పేషెంట్కి డాక్టర్ మీద నమ్మకం ఉండాలి. రెండు, పేషెంట్ సర్జరీ అనగానే టెన్షన్ పడతారు. ఆ టెన్షన్ కొద్దిగా తగ్గించుకుంటే వాటికి ముందు రోజే, ఆపరేషన్ ముందు రోజే మేము మెడికేషన్ ఇస్తాము. ఆ యాంగ్జైటీ ఉంటుంది. తర్వాత ఎమర్జెన్సీ ఆపరేషన్ అప్పుడు మాత్రము అది ఎమర్జెన్సీ కాబట్టి డాక్టర్కి టెన్షన్ ఉంటుంది, పేషెంట్కి కూడా టెన్షన్ ఉంటుంది. కేవలం బీపీ ఆపరేషన్కు ముందు, ఒక బీపీ పేషెంట్ అయితే మాత్రం బీపీ కంట్రోల్లో ఉన్న తర్వాతే ఆపరేషన్ చేస్తాము. అదేవిధంగా షుగర్ పేషెంట్కి కూడా షుగర్ కంట్రోల్లోనే ఉండాలి. తర్వాత గుండె జబ్బుల పేషెంట్లు రెగ్యులర్గా యాస్పిరిన్ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్ మాత్రం 5 రోజులు ఆపాలి. ఆపరేషన్ ముందు మాత్రం 5 నుంచి 7 రోజుల వరకు ఆ యాస్పిరిన్ ట్యాబ్లెట్ అయితే ఆపటం మంచిది.
1: ఆఫ్టర్ సర్జరీ ఒక పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడు అని చెప్పడానికి మీకు పారామీటర్స్ ఏమైనా ఉంటాయా, అంటే ఇతనికి సక్సెస్ అయిపోయింది ఆపరేషన్ అని చెప్పడానికి?
0: ఆపరేషన్ చేసిన మా కోత ఆ కుట్లు మానినట్టయి, ఎటువంటి చీము లక్షణాలు లేకుండా ఉంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయినట్టేనండి.
1: ఇంతకుముందు మీరు అన్నారు ఇన్ ఎమర్జెన్సీ కేసెస్ అన్నారు, మరి డయాబెటీస్ కానీ బీపీ కానీ ఉన్నప్పుడు ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది అన్నారు. మరి తప్పని పరిస్థితుల్లో ఆనర్ సడన్గా ఆపరేషన్ చేయాల్సి వచ్చినటువంటి సందర్భాలు ఏర్పడ్డప్పుడు ఈ బీపీ పేషెంట్కి కానీ హార్ట్ పేషెంట్కి కానీ లేదంటే షుగర్ పేషెంట్కి కానీ అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ వారికి ఇస్తూ ఈ ఆపరేషన్ కొనసాగిస్తారు?
0: అలాంటి సమయాల్లో మాత్రము పేషెంట్కి ఆపరేషన్ పరిస్థితి, వాటి రిస్క్ అన్నీ చెప్పి వాళ్ళు రిస్క్ యాక్సెప్ట్ చేయగలిగితే ఆపరేషన్ చేసే సమయంలోనే మనం ఇన్సులిన్ డ్రిప్ కానీ బీపీకి సంబంధించిన కొద్దిగా ఖరీదైన మెడిసిన్స్ ఉన్నాయండి, అవి ఉపయోగించి మేము చేయగలము. ఆ ఫెసిలిటీ అయితే భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఉంది.
1: అంటే ఆపరేషన్ కెపాసిటీని బట్టి డాక్టర్ ప్యానల్స్ ఉంటుంది, ఎందుకంటే మీకు స్కో డాక్టర్స్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఎనస్థీషియన్స్ కూడా మీకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకుంటూ ఆపరేషన్ ముందు సాగాలంటే, ఒక మేజర్ ఆపరేషన్ చేయాలంటే ఎంతమంది డాక్టర్స్ మినిమంగా ఉంటారు?
0: ఒక మేజర్ ఆపరేషన్ చేయాలంటేనండి ఒక సీనియర్ ఎనస్థెటిస్ట్, ఒక సర్జను, ఒక అసిస్టెంట్ సర్జను, ఒక 3 నర్సింగ్ స్టాఫ్, ఒక 4 థియేటర్ స్టాఫ్, దరిదాపుగా ఒక 12 మంది స్టాఫ్ లేనిదే ఒక మేజర్ ఆపరేషన్ అయితే చేయలేమండి.
1: సమయాన్ని లెక్కిస్తూ ఉంటారు సహజంగా, అంటే పేషెంట్ యొక్క అటెండెన్స్ కూడా బయట ఆపరేషన్ థియేటర్ ముందు నుంచొని ఇన్ని గంటలు పట్టింది సమయం, అన్ని గంటలు పట్టిన సమయాన్ని చర్చించుకుంటూ ఉంటారు. ఈ సమయం అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారా, లేదంటే ఆపరేషన్ ఇంత పీరియడ్లో మాత్రమే చేయాల్సి ఉంటుందనేసి ఏమైనా పారామీటర్స్ మీరు ఏమైనా పెట్టుకుంటారు?
0: అంటే పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి కొన్ని ఎమర్జెన్సీ ఆపరేషన్లు పేషెంట్, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు డయాబెటీస్ హైపర్ టెన్షన్ పేషెంట్స్, ఎమర్జెన్సీ పేషెంట్లో మత్తు ఎంత తక్కువగా ఇస్తే పేషెంట్ రికవరీ అంత మత్తుగా అవుతారు. ఎందుకంటే మత్తు ఎనస్థీషియా కాంప్లికేషన్స్ ఉన్న వాటిని మాత్రం మేము వితిన్ 1 అవర్ ఎమర్జెన్సీలోనే మేము చేయగలుగుతామండి. ఈ లాంగ్ ఆపరేషన్స్ అనేవి మనం ప్లాన్ చేసుకునేవి, ఇందాక అన్నట్టుగా ఒక 10 కిలోల గడ్డ తొలగించి

0: అనుకుంటే అలాంటి కేసుల్ని మేము ఒక వారం రోజుల నుంచి ప్లాన్ చేసుకుని మోర్ దాన్ 2-3 అవర్స్ చేస్తామండి. ప్లానడ్ సర్జరీ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు, ఎమర్జెన్సీ సర్జరీలోనే ఎమర్జెంట్గా చేయాలి. ఎంత తొందరగా ఆపరేషన్ పూర్తయి, ఎంత తొందరగా పేషెంట్ మత్తు నుంచి రికవర్ అయితే పేషెంట్ ప్రోగ్నోసిస్ అంత మంచిగా ఉంటుంది.
1: అంటే బాడీ మొత్తానికి మత్తు ఇచ్చినప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయి, అక్కడ లోకల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయి, అది దీన్ని మీరు ఏ కేసును బట్టి మీరు ఇలాంటి ఎనస్థీషియా ఇస్తూ ఉంటారు?
0: ఆపరేషన్ మత్తు అనేది మత్తు డాక్టర్కి సంబంధించిందండి. మామూలుగా బొడ్డు కింద ఆపరేషన్లు అన్నీ అక్కడే నడుము సూదిచ్చి చేస్తారు. బొడ్డు పైన ఆపరేషన్లు అంటే మనిషిని 2 భాగాలుగా చేసి అప్పర్ అబ్డామినల్ సర్జరీస్, మిగతా ఏవైనా సరే జనరల్ ఎనస్థీషియా పూర్తి మత్తులో ఉంచి చేస్తారు. బిలో అంబెలికస్ బొడ్డు కింద సర్జరీలన్నీ పేషెంట్కి మేలుకుతోనే ఉంటాడు, ఓన్లీ కాళ్ళు వరకు మాత్రమే మత్తు వస్తుంది.
1: ఆఫ్టర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ నిఘాలో పేషెంట్ని ఒక వార్డులో షిఫ్ట్ చేస్తారు కదా, ఆ తర్వాత ఇక్కడ అటెండెన్స్ అంతా కూడా కంగారు పడుతూ ఉంటారు, ఇంకా మత్తు దిగలేదు, లేదంటే పేషెంట్ వెహికల్ వస్తున్నాయి, లేదా వామిటింగ్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఇంకా ఇతరత్ర సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు. దీనికి అంతటికీ మరి ఎలాంటి సందర్భాలు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడానికి కారణమవుతాయి?
0: సర్జరీ అనేది ఒక పేషెంట్ వాళ్ళ అటెండర్స్తో పూర్తిగా ఆపరేషన్ ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయాల్సి వచ్చింది, చేసిన తర్వాత మొదటి 6 గంటలు ఎలా ఉంటుంది, మొదటి రోజు ఎలా ఉంటుంది అనేది ముందుగానే వాళ్ళకి చెప్పగలిగితే ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమి రావండి.
1: ఏది ఏమైనా ఆపరేషన్ చేయించుకునే వ్యక్తికి అవగాహన ఉండాలి, అక్కడ ఉన్న అటెండెంట్కి ఇద్దరికి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ ఫుల్ సపోర్ట్గా మరి ఆపరేషన్ సక్సెస్ చేసుకునేందుకు అవకాశం ఉందని అంటున్నారు భద్రాచలం ఏరియా ప్రధాన ఆసుపత్రి మరి సర్జన్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ గారు. చాలా చక్కటి విషయాలు మాతో చర్చించుకున్నారండి, నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు సర్జరీలు అపోహలు డాక్టర్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, ప్లాస్టిక్ ను నివారిద్దాం. ప్రసంగం వింటారు.
1: ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థము. దీనితో అనేక వస్తువులను తయారు చేయవచ్చు. ఇవి అత్యంత అందంగాను రంగురంగులతో ఉండి అత్యంత చౌకగా ఉండడంతో ప్లాస్టిక్ ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనితో తయారు కాబడని వస్తువు అంటూ ఏదీ లేదు. స్వతహాగా ప్లాస్టిక్ విషపూరితము కాదు, ఆరోగ్యానికి హానికరము అంతకన్నా కాదు. కానీ వాటి వ్యర్థ పదార్థాల వలన పర్యావరణానికి కలిగే ముప్పు అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన వచ్చే సమస్యలు వ్యర్థ పదార్థాల యాజమాన్య పద్ధతిలోని లోపాలే ప్రాథమికంగా కారణము. కాల్వలు మూసుకుపోవడము, భూగర్భ జలాల కాలుష్యం మొదలైన వాటితో పాటు విచక్షణరహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతాయి. ప్లాస్టిక్ అంటే పాలిమర్స్, మోనోమర్స్ అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో పునరుక్తమయ్యే యూనిట్లు ఎథిలిన్. పాలిఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినప్పుడు అవి పొడవైన కార్బన్ అణువుల చైన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది. ప్లాస్టిక్ సంచులు మూడు రకాలు. మౌలిక పాలిమర్స్లో ఏదైనా ఒక దానితో తయారవుతాయి. పాలిఎథిలిన్ ఎక్కువ సాంద్రత గల పాలిఎథిలిన్ HDPE, తక్కువ సాంద్రత గల పాలిఎథిలిన్ LDPE, సరళంగా తక్కువ సాంద్రత గల పాలిఎథిలిన్ LLDPE. కిరాణా సంచులు సామాన్యంగా HDPEతో కలిగి ఉంటాయి. డ్రై క్లీనర్ నుండి ఇచ్చే సంచులు LDPEతో కలిగి ఉంటాయి. ప్లాస్టిసైజర్స్ అనేవి తక్కువ బాష్పశీల ప్రభావం గల సేంద్రియ ఈస్టర్లు. అవి ఆహార పదార్థాలకి స్రావించడం ద్వారా వలసపోగలుగుతాయి. ప్లాస్టిసైజర్స్లో కూడా క్యాన్సర్ కలగజేసే పదార్థాలు కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్, స్టెబిలైజర్స్, సేంద్రియ అసేంద్రియ రసాయనాలు కలిగి ఉంటాయి. వీటి తయారీ విధాన సమయంలో ఉష్ణవియోగం చెందకుండా రక్షిస్తాయి. కాడ్మియం, సీసం వంటి విషపూరిత ధాతువులు ప్లాస్టిక్ సంచుల మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగించినప్పుడు కూడా స్రావించి ఆహార పదార్థాలని కలుషితం చేస్తాయి. కాడ్మియం చిన్న మోతాదులో ఉపయోగించినప్పుడు వాంతులు, గుండె పెద్దది కావడం కలగజేస్తుంది. ఎక్కువ కాలం సీసానికి గురైతే మెదడు టిష్యూస్ క్షీణించిపోతాయి. ప్లాస్టిక్ సంచులని సరిగ్గా పారవేయకపోతే డ్రైనేజీ సిస్టంలోకి వెళ్లి వాటిని మూసివేయడం వలన అశుభ్రమైన వాతావరణాన్ని కలగజేసి నీటి ద్వారా వచ్చే వ్యాధులను కలగజేస్తాయి. పునర్వినియోగం రంగుల ప్లాస్టిక్ సంచులు భూమిలోకి ప్రవేశించి మట్టిని, ఉపమట్టి నీటిని కలుషితం చేసే కొన్ని రసాయనాన్ని కలిగి ఉంటుంది. పునర్వినియోగం చేయటానికి ఉపయోగించే యూనిట్లు పర్యావరణ పరంగా పటిష్టమైనవి కాకపోతే పునర్వినియోగం సమయంలో ఉత్పత్తి అయ్యే విషపూరిత ఆవిరి వలన పర్యావరణ సమస్యలు కలుగుతాయి. మిగిలిపోయిన ఆహారం కలిగి ఉన్న లేదా ఇతర వ్యర్థ పదార్థాలతో కలిసి ఉన్న కొన్ని ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వలన హానికరమైన ప్రభావాలు కలుగుతాయి. మట్టిలో పారవేస్తే భూగర్భ జల ఆక్విఫర్స్ నింపకుండా అడ్డుకోవచ్చు. అంతేకాకుండా ప్లాస్టిక్ ఉత్పత్తి మెరుగుపరచడానికి, పాడయ్యే ప్రతి చర్యని నిరోధించడానికి సాధారణంగా ఎడిటివ్స్, ప్లాస్టిసైజర్స్, ఫిల్లర్స్, అగ్నిమాపకాలని, పిగ్మెంట్లని ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పలుచని ప్లాస్టిక్ సంచులు తక్కువ విలువ కలిగి ఉండి వాటిని వేరుపరచడం కష్టతరంగా ఉంటాయి. ప్లాస్టిక్ సంచుల మందాన్ని పెంచితే ప్లాస్టిక్ సంచుల ఖరీదైనవని ఉండి వాటి ఉపయోగాన్ని తగ్గించవచ్చు. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ చెత్తని తీసుకెళ్లేవారు కూడా వ్యర్థ సేకరణ తొలగించే విధానంలో పాల్గొనాలి. ప్లాస్టిక్ నీటి సీసాలు, ప్లాస్టిక్ సంచులు పారవేయడం వలన మున్సిపల్ ఘన వ్యర్థ యాజమాన్యానికి ఒక సవాలుగా తయారైంది. పర్యాటక ప్రదేశాలలో, పర్వత రాష్ట్రాలలో, జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లో ప్లాస్టిక్ సంచులు మరియు సీసాలని ఉపయోగించడాన్ని నిషేధించాయి.

హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం హెచ్పి బయోడిగ్రేడబుల్ గార్బేజ్ నియంత్రణ చట్టం 1995 కింద 2009 ఆగస్టు 15 నుండి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం హెచ్పి బయోడిగ్రేడబుల్ గార్బేజ్ నియంత్రణ చట్టం 1995 కింద 15 ఆగస్టు 2009 నుండి రాష్ట్రమంతటా ప్లాస్టిక్ ఉపయోగించడం నిషేధించడానికి కేబినెట్ తీర్మానం తీసుకుంది. కమిటీలని, టాస్క్ ఫోర్సులని నియమించడం ద్వారా దేశంలో వ్యర్థ ప్లాస్టిక్ వలన వాతావరణానికి కలిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంచనా వేసింది. కమిటీ టాస్క్ ఫోర్సుల సమస్యని అధ్యయనం చేసి సిఫార్సు చేస్తారు. ప్లాస్టిక్ సంచులు, కంటైనర్స్ ని నిర్వహించి నియంత్రించడానికి పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ సంరక్షణ చట్టం 1986 కింద రీసైకిల్డ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ వినియోగ నిబంధనలు 1999 జారీ చేసింది. దానిని 2003 సవరించింది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ మీద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 10th ఆర్టికల్ ప్రకటించింది. ప్లాస్టిక్ సంచులకు బదులు జనపనార లేదా క్లాత్ సంచులను వినియోగించడాన్ని జనరంజకం చేయాలి. ఆర్థిక పరమైన ఇన్సెంటివ్స్ తో ప్రేరేపించాలి. అయినప్పటికీ పేపర్ సంచుల తయారీలో చెట్లని కొట్టి వాటిని ఉపయోగించడం జరిగింది. కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యంగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులని మాత్రమే ఉపయోగించాలి. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది. పేపర్ బ్యాగులు వాటి పునరుద్ధారక స్వభావం, కనీస పర్యావరణ ప్రభావం కారణంగా ప్లాస్టిక్ బ్యాగులకు పర్యావరణ అనుకూలతకు బదులుగా ప్రజాదరణ పొందాయి. అయితే కాగితపు సంచులు చివరికి ఎందుకు విచ్ఛిన్నమవుతాయని మీరెప్పుడైనా ఆలోచిస్తున్నారా? పేపర్ బ్యాగులు విచ్ఛిన్నం కావటానికి వాటి బయోడిగ్రేడబుల్ స్వభావం ప్రధాన కారణాలలో ఒకటి. 100 సంవత్సరాల పాటు వాతావరణంలో ఉండే ప్లాస్టిక్ సంచుల కాకుండా సరైన పద్ధతిలో పేపర్ బ్యాగులు చాలా త్వరగా కుళ్ళిపోతాయి. పేపర్ బ్యాగ్ విచ్ఛిన్నమయ్యే రేటు అనేక అంశాలపై ఆధారపడి మారవచ్చు. ఉష్ణోగ్రత, తేమ, ఆక్సిజన్ స్థాయిలు మరియు సూక్ష్మజీవుల ఉనికి అన్ని కుళ్ళిపోయే ప్రక్రియలో పాత్ర పోషిస్తాయి. ఆదర్శ పరిస్థితుల్లో కాగితపు నుంచి కొన్ని వారాల నుండి కొన్ని నెలల వరకు పూర్తిగా కుళ్ళిపోతాయి. కాగితపు సంచులు బయోడిగ్రేడబిలిటీ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముందుగా ఇది పల్లపు ప్రదేశాలలో వ్యర్థాలు పేరుకుపోవడానికి తగ్గిస్తుంది. ఎందుకంటే కాగితపు సంచులు సహజంగా విరిగిపోయి మట్టిలో భాగమవుతాయి. ఈ ప్రక్రియ సేంద్రియ పదార్థంతో నేలను సుసంపన్నం చేయడంలో మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇంకా కాగితపు సంచుల బయోడిగ్రేడబిలిటీ వన్యప్రాణులకు హాని కలిగించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొరపాటున చిన్న ప్లాస్టిక్ ముక్కలు తినే జంతువులు జీర్ణ సమస్యలు లేదా మరణానికి కూడా గురవుతాయి. మరోవైపు కాగితపు సంచులు వన్యప్రాణులకు తక్కువ ముప్పును కలిగిస్తాయి. ఎందుకంటే అవి జీర్ణం కాగలవు లేదా హాని చేయకుండా విరిగిపోతాయి. ప్లాస్టిక్ సంచులు పర్యావరణంపై వాటి ప్రతికూల స్వభావానికి ప్రసిద్ధి చెందాయి. అవి జీవనోద్ధారకం చెందినవి మరియు 100 సంవత్సరాల పాటు పర్యావరణంలో కొనసాగిపోతాయి. కాలుష్యానికి దోహదం చేస్తాయి. సముద్ర జీవులకు హాని కలిగిస్తాయి. పేపర్ బ్యాగుల మాదిరిగా కాకుండా ప్లాస్టిక్ సంచులు సులభంగా విచ్ఛిన్నం కావు. ప్లాస్టిక్ యొక్క మన్నికైన స్వభావం అది కుళ్ళిపోవడానికి నిరోధించేలా చేస్తుంది. కాగితపు సంచులు బయోడిగ్రేడబిలిటీని అందజేస్తుండగా వాటిని రీసైక్లింగ్ చేయడం వల్ల వాటి జీవిత కాలాన్ని మరింత పొడిగించవచ్చు, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించవచ్చు. కాగితపు సంచులను రీసైక్లింగ్ చేయడం ద్వారా వానరులను రక్షించవచ్చు, శక్తి వినియోగాన్ని తగ్గించవచ్చు, వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించవచ్చు. రీసైక్లింగ్ కొత్త కాగిత ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది. కాగితపు సంచుల జీవిత చక్రంలో లూప్ను మూసివేస్తుంది. కాగితపు సంచులు వాటి బయోడిగ్రేడబుల్ స్వభావం మరియు సెల్యులోస్ ఫైబర్లను తినే సూక్ష్మజీవులు చర్యల కారణంగా విచ్ఛిన్నమవుతాయి. వాటి కుళ్ళిపోయే ప్రక్రియ ఉష్ణోగ్రత, తేమ, సూక్ష్మజీవుల ఉనికి వంటి పర్యావరణ కారకాలచే ప్రభావితం అవుతుంది. ప్లాస్టిక్ బ్యాగులతో పోలిస్తే పేపర్ బ్యాగులు ప్యాకేజింగ్ మరియు వ్యర్థాలను తగ్గించడానికి పర్యావరణ అనుకూల ఎంపికను అందిస్తాయి. పేపర్ బ్యాగులు కంపోస్ట్ చేసేందుకు పనికి వస్తాయి. పేపర్ బ్యాగులు ఏమాత్రం హానికరం కావు. గతంలో వలె కాగితం అంటే అటవీ సంపద వెదురు కాకుండా వ్యర్థ పదార్థాలు చెరుకు నుంచి పంచదార తీసిన తర్వాత మిగిలిన

0: పీచు పదార్థాల నుంచి గడ్డి ద్వారా కాగితం తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం ఆపి పేపర్ బ్యాగులను వాడి మన పర్యావరణాన్ని కాపాడుకుందాం.
1: మీరింతవరకు ప్లాస్టిక్ను నివారిద్దాం ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: సమగ్ర సమాచారం విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

నిలయంలో సమయం 7:45 కావస్తుంది మరికొద్ది క్షణాల్లో. వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
1: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈ రోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి, మరుగున పడిపోయి, యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్స్ అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: మంచి విషయం గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తప్పించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేదే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో, మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున వసంత

విద్యలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందేలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి ఈ విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో, విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలన్నటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరంలో ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యా సంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024 సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి, విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరిచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు పడుతున్నామేమనుకోవచ్చు. ఉదాహరణకు 1903 సంవత్సరంలో రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగరవేశారన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళకంటే 5 సంవత్సరాల ముందుగా 1898 సంవత్సరంలోనే శివకర్ బాపూజీ తలపడే గారు విమానం ఎగరవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 సంవత్సరాల వెనక్కి వెళితే భారద్వాజ మహర్షి యాంత్ర విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గెలీలియో గారిని అంటారు, ఎందుకంటే ఆయన 1564 సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడును మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయన కంటే 1500 సంవత్సరాల ముందు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు, పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమితి అందించినటువంటి దేశం నా భారతదేశం. అంత ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము, కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు, దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం కనుక ఎప్పుడైతే అందిస్తామో వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహమహులైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనం వచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటి

0: చెప్పి ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో ముందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
1: అలాగే శస్త్రచికిత్సలు,
0: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్టు ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుట్లోనే దిగుడు బావులు మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుట్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని ఈ రోజుకి కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నిటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు మీరన్నట్లు. ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల విశ్వవిద్యాలయం, విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి చర్చించి వాదించి ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది. భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ, ఈ అంశంలో కాదు, ఈ అంశంలో కాదు, అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే. ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
1: అయితే ఇక్కడ కొంతమంది అంటారేంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా మూతమాసం చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం ఉపాధి
0: ప్రమావతికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
1: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్థూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా?
0: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళ శిల్పులు ఎంతోమందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వనిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే గనక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను, అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా? నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాల ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతిరీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖాను పుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
1: చాలా ధన్యవాదాలు. మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా 3 పువ్వులు 6 కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి

0: శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మజ్ను చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ నియోజకవర్గం నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ

0: మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి విక్రమార్కుడు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, మీనాకుమారి, రాజ్విక, అవింత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, ఎండి షకిల్, షహజాది, ప్రవీణ్, సుందర్రాజ్, ఇందాపాసి, జగన్మాత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో. ఇప్పుడు వినండి చిలక జోష్యం చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి సత్యకాలపు సత్తయ్య చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, కాగితపు రమాదేవి, వెంకటేశ్వరరావు, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, పెద్దిబోయిన సుధాకర్, లలిత, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపరాణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జులై చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడిపెంటయ్య, సూరజ్ బలి, దూడం ఉమాశంకర్, రజిత, జుగల్ కిషోర్, ఖండేల్వాల్, మురళీధర్, భూతాడ, సంగం రాములు, ఫణికర శ్రీనివాస్ యాదవ్, కవిత, ఇంకా వీరి స్నేహితులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో. ఇప్పుడు వినండి భారతీయుడు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ సాంబాచారి, కళ్యాణి రవికిరణ్, రూప ఉమామేశ్వరాచారి, లక్ష్మీ నాగాచారి, శేషరత్నం నరసింహాచారి, అనసూర్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో. ఇప్పుడు వినండి భలే తమ్ముడు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. ఇల్లందు బాలాజీ నగర్ నుండి మోకల్ల సర్వయ్య, లక్ష్మీ నరసింహ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, శ్రీనివాసరావు, కన్నపాసి, చిన్నపాసి, షకీర్, అక్రూ ఇంకా వీరి స్నేహితులు వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి లక్ష్మీ నివాసం చిత్రం నుండి ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి గంగా మంగ చిత్రం నుండి ఈ పాట.
1: అరే.

శ్రోతలు, మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మంచి కుటుంబం చిత్రం నుండి ఈ పాట.

0: మీరు ఇంతవరకు మధురిమ శీర్షికన్న అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కుంకుమ భరిన నాటకం వింటారు.
1: కుంకుమ భరిణ చారిత్రాత్మక నాటకం. రచన శ్రీ గణశంకర్ పూజారి. నిర్వహణ శ్రీ కేజే ఆనంద్ బాబు. వినండి కుంకుమ భరిణ చారిత్రాత్మక నాటకం.
2: గిరిజనులు ఏ దేశ చరిత్రకైనా సరే తొలి జనులు, ఆదిమ మానవ జీవన శైలికి వారసులు, అడవి జీవుల మాదిరిగా స్వేచ్ఛాజీవులు, సర్వ స్వతంత్రులు. స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు వంటి అనాగరిక అవలక్షణాలు ఎరుగని శుద్ధ మానవులు. అయితే వారు అమాయకులేమో కానీ అర్ధకులు మాత్రం కాదు. పౌరుషానికి, పరాక్రమానికి ప్రతీకలు. కాబట్టి మానవేతిహాసంలో కొన్ని మహోన్నత రాజ్యాలు నిర్మించుకుని పరిపాలించుకున్నారు. గోండ్వానా రాజులు, కోయరాజులు, సవరలు, సంతాలులు, ఇలా అనేక గిరిజన జనపద రాజ్యాలు వెలిచాయి. పౌరుల పాలనకు తలగ్గుట సహించలేని ఈ స్వేచ్ఛాజీవులు రాజ్యకాంక్షపురులైన చక్రవర్తులతో రాజీలేని పోరాటాలెన్నో చేశారు. సామ్రాజ్యవాదాన్ని ధిక్కరించి అడవి రాజ్యాల వారసత్వాన్ని నిలుపుకున్నారు. అందుకు తుది కంట పోరాడారు. కాకతీయ సామ్రాజ్యం చివరి దశలో వరంగల్ జిల్లా మేడారం వద్ద జరిగిన తిరుగుబాటు చారిత్రాత్మకమై ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.

0: ఇక ఆపండి ఆపండి, ఇప్పటికే చాలా పొద్దెక్కింది, ఊడిపోవాలందరూ ఇప్పటికే వేటకు పోవద్దు, లడ్డలు బాణాలు తీసుకుని నడవండి. భూమి తల్లి సంతోషం పడాలంటే, మన పూజలు ఆ తల్లి మెచ్చాలంటే మన అందరం కూడా అడవులకు పోవాల్సిందే. ఏమంటారు?
1: నువ్వు మా కుల పెద్దవు, నువ్వు ఎట్లా చెప్తే కోయిన అట్లాగనే అంటారు. ఇంకేమంటారు?
2: పెద్దయ్యా, నేను ముక్కోని,

0: తప్పు మాట్లాడితే మన్నించాలి. మనం ఈ తాడువాయు పరగనాల పోంగ పోంగా పంటలు ఎండకపోతాన్ని, ఎరువు మీలక్కపోతాన్ని. మైసమ్మ పోలేరమ్మా ఎల్లమ్మ తల్లుల జాలే లేకుండా పోయింది. సిరి తెచ్చేటి ఒక్క ఆడకూతురు కూడా రెండేళ్ల సంధి పుట్టకనే పాయగూడెంలా.
1: అయ్యో సుకన, ఇదంతా చెప్పుకోబోతుంటే గాని మనమేం చేయాలంటవా? ఇడమార్చి చెప్పరా? అదే
0: రెండేండ్ల సంధి మనం భూమి పూజ మనస్సు పెట్టి చేస్తలేం బిడ్డా. ఈ పాలన్నా మనం అడవి తల్లి కరుణ కురిసేదనక వెనక్కి మరలకుండా ఏట చెయ్యాల. ఏమంటారు?
1: సత్యంగా చెప్పినావు సుక్కన, అట్లానే చేద్దాం. కానీ బయలుదేరండి. వర వర ఓ మామా.

0: అయ్యి అమ్ములు బాణాలు పట్టుకొని ఏట మార్గానికి వచ్చి తిరిగి తిరిగి తిరిగి తిరిగి వసకాంతులయ్యి మరి ఎండకు పొయ్యలు వెళ్ళిపోతున్నారు, ఎండకు పొయ్యలు వెళ్ళిపోతున్నారు,
1: ఏం నాయకుడు మనం అందరం కూడా వేట మార్గం
2: పోయినాము. ఎన్నడూ లేని తీర్న ఇవాళ ఒక్క జీవమైనా చిక్కకపోయి గుట్టలు కొండలు దాటి ఎంత దవ్వయింది. సుక్కన్న చెప్పిన తీర్న అడవి తల్లి మన కోయల మీద దయ చూపలేదు.
3: అమ్మా దూపా దూపా నీళ్లు తాగుతా, అయ్యా నీళ్లు, అయ్యా నీళ్లు దూపా.
4: పెద్దయ్యా ఏట పరుగున పడి మన కోయలు దూప తీసుకునుడే మర్చిపోయింది. ముందు ఒక వాగో వంకో ఎతికి చూద్దాం అదనాయన.
5: అదిగో అదిగో చిలకల గుట్ట, అదే కదా సంపెంగ వాగు. ఓ సుక్కన్నా ఎర్రన్నా వర్రా వర్రా దూప తీసు దూప తీసు. ఆగుడు ఆగుడు ఎందుదా ఎందుకి పశుకొండనట్టు వినిపిస్తుంది? అవునవును పెద్దయ్యా నాకు గట్లనే ఉన్నది. ఇగో ఇచ్చే ఇచ్చే ఈ ఎదురు పిడి మాటికి లేనిపిస్తున్నాడు.
4: అదిగో ఆ పచ్చిక పట్టిన బండ మీద పసికూన అన్నన్న ఎంత ముద్దుకున్నదో కదా.
5: పసికూన చక్కంగానే ఉన్నది కానీ అటు ఇటు పక్కన చూసినా ఏమున్నాయి? పసికూలను చంపుతాయి లద్ద తీసి వాడతాను. వద్దు చంపేటి వైతే ఇప్పటి దాకా చూసుకుంటూ ఎందుకుంటాయి? తల్లి భూదేవి బిడ్డోలుగా తగతగ మెట్టుపోతున్న రూపు చూసి పులులకు కూడా ముద్దొచ్చిదేమో కూన కావడి కాస్తున్నట్టు కూసున్నాయి గాని ఏమంటలేవు.
4: అదిగో పులులు కదిలిపోతున్నాయి. ఇప్పుడు పదండి చూద్దాం.
5: పులులు మాయమ్మా అమ్మ తల్లి ఎంత చక్కందునవే ఎంత చక్కందునవే. ఎవరు తల్లి నువ్వు? మా వన దేవతలు పంపించరా, భూదేవి తల్లి పంపొచ్చినావా? ఎవరి బొమ్మ నువ్వు?
6: ఈ కాకతి సైనికులు పగతులుల పడతులను తెరబడుతుంటిని. నెలలు నిండిన ఏ పడతు భయమున అడవిలోకి పోయి ఆ పరుల కంట పడకుండా ఈ బిడ్డని కని వదిలిపోయినది కావచ్చు లేక చనిపోయినదే కావచ్చు.
4: ఏ చాలు చాలు నీ కొంగర కదలు, కళ్ళు పెట్టున పేలిపోతాయి. ఆ వనదేవత తల్లి మనకి ఇచ్చిన వరంలో ఈ పసికూన ఎవరో అనాథ కని పారేసిందని చెప్తావు మందబుద్ధి.
5: అవును చుక్కన్నా అవును, నువ్వు చెప్పింది నిజం. కష్టాల నుంచి మళ్ళీ బలిమి చేకూర్చవలనని ఆ వనదేవతే కరుణించి పంపింది ఈ చిన్నారి తల్లిని. ఇది ఏమి కుంకుమహుని పసిపో

0: ಮಕ್ಕಳು ಪಾದು ಕುಂಕುಮಭರಣ ಕುಂಕುಮಭರಣ ಕೂಡ ಪಕ್ಕಿನದಾದಲ್ಲಿ ಪೇದಲ ಮಣಿ ತಿರುಸು ಕದಾ ಎಂಬಕು ಅಯ್ಯನಾ ಕುಂಕುಮಭರಣ ಕೂಡ ಲೇನಿ ಪೇದಲ ಮುಖ ಆದಾಯ ಅಯ್ಯನಾ ಕಾಣಿ ತಲ್ಲಿ ಮಾ ಎಮ್ಮ ಕರಡುತೋ ಇಚ್ಚನೆ ಈ ಭರಣಕು ಏ ಮಹತ್ತುನ್ನದೋ ಏಮೋ
1: సరే పదండి పదండి పోదాం మన గూడెములో సంబరాలు చేద్దాం
2: పెద్దయ్యా బంగారు పెళ్లి మనకు అడవిలో దొరికిన దగ్గరికి వెళ్ళి మన గూడెంలో అన్ని శుభాలే జరుగుతాయి
3: అందుకే కదా ఆ తల్లికి సమ్మక్క అని పేరు పెట్టి అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాం
1: పెద్దయ్యా 16 ఏండ్లు లేవు గాని సమ్మక్క మాతోని సాటికి బాణం వేస్తుంది కట్టిగిప్పుతుంది సాము చేస్తుంది ఇట్లా చెప్పంగానే అత్త నేర్చుకుంటది అదిగో అదిగో అటు సూర్యుండ్రి శుక్రంగా కొడుకు పోలేరును కత్తి యుద్ధంలో ఎన్ని చెప్పులు పెడుతున్నాడు
4: ఆపు తల్లి నీ గెలవలేను నువ్వు కోయ కూతురు కాదే తల్లి రాజకుమారునివి
5: అన్నా పోలేరి ఆడకూతురు పరాక్రమం ఒప్పుకోలేక నన్ను మగవానితో పోల్చుతున్నావా నేను రాజకుమారుని కాదురా నీ చెల్లి సమ్మక్కని
3: రాజకుమారుని కాకపోతే ఏ రాకుమార్తెవో ఏ మహారాణివో అవుతావులే సమ్మక్క తల్లి నీ పరాక్రమం వీడిపై చూపకు ఒట్టి పేదవాడిది
5: అవునయ్యలు అడవిలో ఏనుగుల మందలు భీభత్సం చేస్తూ పల్లెల పైకి వస్తున్నాయని సింగన దొర అన్నాడు నిజమేనా
3: అవును తల్లి కాకతీయ పేబోలు తెక్కు చోట్ల గుళ్ళని కడుతుంది ఏనుగులతో పెద్ద పెద్ద బండరాలను తరలించుకుపోతుంది ఆకలి కొన్నవో లేక అదువు తప్పి మరలడినవో గాని కొన్ని ఏనుగుల మందలు మాత్రం ఘీంకరించుకుంటూ పల్లెల మీదకు దుంచి పరుగులు పెడుతున్నది జనం బిక్కుబిక్కుమంటున్నారు తల్లి
5: మన గూడాలకు నేనే కాపలా కాస్తాను మీకు అభయం వద్దు నిశ్చింతగా నిద్రపోండి వెళ్ళండి
3: ఒక్కదానివా నా తల్లి
5: ఏ నాపైన నా శక్తి సామర్థ్యాలపైన నమ్మకం లేదా చూశాను మీరందరూ చెట్టు చాటు వెళ్ళండి ఏయ్ మదరజాలారా కాసుకోండి
3: ఏం కోయలారా మేము ఇటువైపుగా తరలించుకుని వచ్చిన ఏనుగుల మందలు ఏమైనాయి మళ్లీ వాటిని అడవి మార్గాల తరలించినది ఎవరు
5: నేనే
3: ఏ కోయపిల్ల ఆ ఏనుగుల్ని ఎందుకు తరలించావు
5: తరలించట ఊరుకోవాలా మా గూడెంపై పడి మా గుడిసెలు పాడు చేసి మా పంటలు నేలమట్టం చేసింది మీ కళ్ళకు కనిపించలేదా సైనికులై ఉండి ప్రజల మీదకి ఏనుగులు విసిగొలపడం నీకు తగిన పనేనా ఇది నీకు న్యాయమేనా
3: ఎవరివి నీవు మాకే న్యాయాన్యాయాలు బోధిస్తున్నావు
1: మాట్లాడదాం ఎవరికి వెలువు
5: సమ్మక్కను సమ్మక్కను
3: సమ్మక్క అని గొప్పగా చెప్పుకున్నావు సమ్మక్కంటే నీవేమన్నా రాకుమారివా రాణివా పేరు చెప్పగానే గుర్తించటానికి నీ తల్లి ఎవరు తండ్రి ఎవరు నీ తావెక్కడ ఎవరించి చెప్పనిదే నీవెవరు మాకెలా తెలుస్తుంది
1: చెప్పు ఎలా తెలుస్తుంది
5: నా పేరు ఈ 4 పరగణాలందు పసికందుల నుంచి ముదుసలి వరకు చిరు

0: గజ రాజవరకు బాగా తెలుసును. 16 రావణ నుంచి వచ్చిన మీకు తెలియకున్ననేమి తెలిసిననేమి?
1: ఓహో, మాటలు నేర్చిన జానవలే కనపడుతున్నావు. నీవు కోయకన్య అంటే నమ్మకం కలగటం లేదు. నీలాంటి యవ్వనాల పూబంతి గూడెంలో ఉండటానికి తగదు. మా రాజ ప్రసాదానికి రా.
2: ఏమిస్తానని ఆమె తాయి చెయ్యకు, దుక్కైపోతావు. ఆమె ఎవరనుకున్నావు? మా తల్లి వరదేవత ముద్దు బిడ్డ, మా నాగులమ్మ బిచ్చ. పడాసగలాడితే తల పగిలిపోవాలి.
1: కోయి పిల్ల వనదేవత.
2: సరే చూద్దాం.
1: రావే, ఏ కోయ పిల్ల, రా రావే, నా చేయి పట్టు, రావే రావే. ఇంత చిత్రం కోయపిల్ల వద్ద ఇంటి శక్తి వ్యక్తుల. చూడండి,

0: అమ్మక్క,
1: మనం కొండను ఢీకొడుతున్నామేమో తల్లి. ఆ సైనికులు ఇప్పుడు మంద బలం లేక మరలిపోయిండ్రు గాని అటనిక బలం సమకూర్చుకొని దాడులు చేస్తారేమో.
2: అయ్యా, వాళ్ళకు మనపై ఏం అధికారం ఉంది? ఎందుకు వాళ్ళు మనపై పెత్తనం చేస్తున్నారు? మన కోయలు రాత్రనక పగలనక శ్రమించి పండించిన పంటలు దోచుకుపోయే అధికారం వారికి ఎవరిచ్చారు? దీన్ని ఎందుకు ఎదిరించలేకపోతున్నాం?
3: సమ్మక్క తల్లి, నిజమే గాని మన కోయరాజుల పెద్ద కరీనగర రాజ్యాధిపతి మేరరాజు కాకతీయులకు సామంతునిగా ఉన్నాడు. అతను సామంతుడైనాడు కనుక మనము కూడా అతని ఆన మీదలేకున్నాము. మన రైతుల నుండి శిక్షులు వసూలు చేసి రాజుకు కడుతుంటుంది. మేడరాజు కాకతీయ చక్రవర్తులకు కప్పం కడుతున్నాడు తల్లి.
2: ఎందుకు ఈ బానిస బతుకుడు తండ్రి? మన కోయలు ఎల్లలు ఎరుగని స్వేచ్ఛాజీవులు, స్వార్థం ఎరుగని స్వచ్ఛమైన మనుషులు. వారి కోటల కోసం, సామ్రాజ్యాల కోసం మన జాతి బలి కావాలా? కడుపులు మార్చుకుని కప్పం కట్టాలా? శిరస్సు వంచుకుని శిష్యులు కట్టాలా? ఏంటి దుస్థితి? నేను తక్షణమే మేడరాజును కలవాలి, ఆయనతో మాట్లాడాలి. అడవి జాతుల రాజ్యాలు నగర సామ్రాజ్యవాదులకు ఎందుకు దాసోహమరాలో తెలుసుకోవాలి. తక్షణమే ఏర్పాటు చేయండి.
3: అమ్మా, ఆవేశం వచ్చి నిమ్మలంగా ఆలోచించుతాను. మేడరాజు కరీనగర్ పట్టణం ముందుంటాడు. గోదావరి సమీపాన వచ్చే పున్నమి నాడు మన వన దేవతల దగ్గరకు వస్తాడు. అక్కడికి వెళ్ళి కలిసి వద్దు గంటలు.

0: అక్కా తమ్మక్క, ఈ గాజులు చూడు ఎంత బాగున్నాయో.
1: అవును, చాలా ముచ్చటగా ఉన్నాయి.
0: కుంకుమల చూడు, వర్ణాలన్నీ వీటిలో ఇంకినట్లున్నాయి కదూ. నీకు ఏ వర్ణం ఇష్టమక్క? ఎరుపు. నుదుటి మీద సూర్యుణ్ణి మొలిపిస్తావు కదూ.
2: మన కొయ్యరాజు గారైన కరీంనగర రాజ్యాధిపతి మేడరాజు వారు ఏం చేసి ఉన్నారు? వారి సమక్షంలో మల్ల యుద్ధము, కత్తి యుద్ధము, విలువిద్యులందు పోటీలు జరుగుతుంది. ధైర్య సాహసములు గల వారికి ఇదే పిలుపు, ఎరుపున్న వారికి వెలవరహార బహుమతులు. తొలి పోటీగా ఇదిగో మేడరాజు మేనల్లుడు, గొప్ప పరాక్రమవంతుడు పగిడిద్దరాజుతో కాకితీపురవాసి త్రిపుర బల్లుదీరితో మల్ల యుద్ధము.
0: కాకతీయ సామంత రాజు మల్ల యుద్ధం చేస్తున్నాడే, అదిగో ఆ నల్లని దృఢకాయుడు అందగాడు.

0: ಆತನೇ ಆತನೇ ಪಗಡಿದ್ದ ರಾಜ.
1: ಪಗಡಿದ್ದ ರಾಜ
0: ಮೇಡರಾಜು ಮೇನಲ್ಲುಡು. ಮೇಡರಾಜುಕು ಸಂತಾನ ಲೇಕ ಆತನ್ನೇ ಕೊಡುಗ್ಗಾ ಭಾವಿಸಿ ಪೆಂಚುಕುಂಟುನ್ನಾಡು. ಕಾಬೋಯೇ ರಾಜು
1: ಸಾಮಂತ ಯುವರಾಜು.
2: ಪಗಡಿದ್ದ ರಾಜು ಪರಾಕ್ರಮವಂತನವರೇ ಕನಿಸುತ್ತಾರೆ. ಮಬ್ಬು ಕಂಬಿನ ಸೂರ್ಯನಿಲ ಆತನಿ ಪರಾಕ್ರಮ ಗುಣಾಲನ್ನೀ ಸಾಮಂತವನೋನೇ ಅಣಗಾರಿಕೊಂಡನು. ಅಪ್ಪ ಎಂತ ಚಾತುರ್ಯ, ಎಂತ ತಂಪರಿತನ, ಸೂಪರುಳ ಮನಸ್ಸು ದೋಚೆಯ ನೈಪುಣ್ಯವನ್ನು ಈ ಯುವರಾಜು ಇತ್ತ.
0: ಅಕ್ಕ ಚೂಸಾವಾ ಆತನಿ ವಿಜಯ ವಿಲಾಸಂ?
2: ಚೂಸಾನು. ಕಾಕತಿಪುರ ವೀರುಣ್ಣಿ ಓಡಿಸಿನಂದುಕೇಮೋ ವಿಜಯ ದರಹಾಸಂ ತೆರಲು ತೆರಲುಗಾ ಬಯಲ್ಪಡುತ್ತೋಂದಿ.
3: ಹರಿವೀರ ಭಯಂಕರ ಪಶ್ಚಿಮ ಚಾಳುಕ್ಯ ಪುರಹರ ಬಿರುದಾಂಕಿತರೈನ ವೀರಸೇನಿತೋ ಕತ್ತಿ ಯುದ್ಧಂ ಪೋಟಿ. ಎವರೈನಾ ಮುಂದುಕೊಸ್ತಾರಾ? ಅರೆ ಅದೇಂಟಿ ವೀರುಳಾರಾ, ವೀರಸೇನುಡಿ పేరు చెప్పగానే మొహం తాటేస్తున్నారు. ఒక్కరు ఒక్కరు కూడా ఎదిరించేవారు లేరా?
1: నేను నేనున్నాను.
0: అమ్మక
1: ఏం భయం లేదు.
3: ఎవరది?
1: నేను నేను యుద్ధం చేస్తాను.
3: ఎవరు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు?
1: నేను సమ్మక్క నామధేయురాలిని. గోదావరి పశ్చిమ దిక్కున గల తాడ్వాయి కోయరాజ్యం నుంచి వచ్చాను. నాగుల వంశాన పుట్టినదానను.
3: బాగు బాగు, కానీ సరిజోడి దొరికితే నీ సాటి మహిళతో నీ పోటీకి దిగవచ్చును కదా.
1: కాకతీయ సామంత రాజుల నుంచే నా ఈ మాటలు వచ్చేవి. ఆశ్చర్యం కలుగుతోంది. ఆడా మగ అన్న తారతమ్యం మాకులేవు మహారాజా. అయినా కాకతీయ రాజ్యానికి మూల సూత్రధారులెవరు? కాకతి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కాకతీయ సామ్రాజ్యానికి అంకురార్పణ చేసిన విరియాల తామసాని ఆడది కాదా? కాకతీయుల చరిత్రను దశ దిశలా వ్యాపించడానికి మూలకారకులైన అతి పరాక్రమవంతురాలు రాణి రుద్రమదేవి ఆడది కాదా? ఆడవారిపై చులకర భావం తగురా మహారాజా?
3: లేదు తల్లి, నేను నా భేదం చూపటలేదు. కాని చూచుటకు సుకుమారిగా ఉన్న నీవు వీరసేనునితో తలపడటం అంత సమంజసమేనా అని అనుమానం వచ్చింది.
4: కానీ నాకు ముచ్చట కొలుపుతున్నది మహారాజా.
3: అయితే గంట మోగించండి. ఎంత ఎంత విచిత్రం!
4: ఆహాహా,
3: ఈ కోయ కన్నెలో ఎంతటి చెరువ, ఎంత సాహసం! నేటి యువరాజులకి సాధ్యం కాని రీతిలో పోరాటం చేస్తుంది. అల్లుడు పగిడిద్ద రాజు చూసావా?
5: చూస్తున్నాను మామగారు. ఆమెను చూస్తుంటే ఎంతటి మగధీరులనైనా ఓడించగల దిట్ట అనిపిస్తున్నది.
3: అల్లుడు అంటే నిన్ను కూడానేమోనో.
5: ఏమో,
3: అయితే అది నా కూతురన్నట్టే సుమా. ఓ వీరవనిత, ఇటు రామ్మ, నీకు నా శుభాశీస్సులు అభినందనలు. బహుమతిగా నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను.
0: తప్పక ఇస్తారా?
3: తప్పక ఇస్తానమ్మా, కోరుకో.
1: అతి పరాక్రమవంతుడు, మన కోయలకు ఆరాధ్య దైవమైన మీరు సామంతులుగా పునారిల్లడం మా అందరికీ మనస్ఫూర్తంగా ఉంది. మీరు ఈ పని మాని కోయలకు స్వతంత్ర రాజ్య స్థాపన చేయండి. అదే అదే నా కోరిక.
3: కానీ అది అది సాధ్యం అవుతుందా?
1: ఆలోచించుకోండి ప్రభు. చుక్క బయలుదేరా.
3: సమ్మక్క ఆగు, ఆగు సమ్మక్క, సమ్మక్క ఆగు, నీతో మాట్లాడదు.

0: ఇగో పగిడిద్ద రాజు మన వెంటే వస్తున్నాడు. నేను తప్పుకుంటాను, విషయం ఏంటో తెలుసుకో.
1: ఆగు ఆగు సమ్మక్క ఆగు.
2: ఎందుకు వెంట పడుతున్నావు?
1: నేను పగిడిద్ద రాజుని.
2: సామంత రాజు మేడరాజుకు మేనల్లుడు.
1: సామంతులుగా బతకడం అంటే బానిసలుగా బ్రతకడమే.
0: ఇష్టం లేదంటూనే సామంతులుగా బతుకునిచ్చడం పౌరుషమా?
1: అంతంత మాటలనవద్దు. మేనమామ మేడరాజు నాకు తండ్రి సమానుడు. ధిక్కరించి నిర్ణయం తీసుకోవడం నాకు మనసొప్పడం లేదు. చంద్రాపురి గోండురాజుల కాలం నుంచి మన గోదావరి నదీ పరీవాహక ప్రాంతమంతా అనేక కోయరాజుల ఏలుబడిలో ఉన్నది. కాకతీయుల రాకతో మహాసామ్రాజ్య విస్తరణలో ఇవి సామంత రాజ్యములుగా మారిపోయాయి.
0: ఇప్పుడు తమ ప్రజలకు కనీసం తిండి పెట్టలేని దయనీయ స్థితిలో వారి కడుపులు కొడుతూ ప్రభువుల కోశాగారాలు నింపుతూ బానిసరాచరికం చేస్తున్నాయి. వీటికి ఇప్పటికైనా కాలం చెల్లాలి.
1: తిరుగుబాటుతోనా?
0: కాదు, మన బలగం, మన జాతి, మన సంప్రదాయం, మన రాజ్యం మనమే నిలుపుకోవాలి.
1: అంటే
0: ప్రజల పంటలు కొల్లగొట్టే శిస్సులు, పైవారికి అప్పగించే కప్పాలు ఇకపై ఉండకూడదు.
1: కానీ
0: అడవి పుత్రులమ్మ నాగులమ్మ చెలువుతో, భూమి తల్లి కృపతో భుక్తి గడుపుకుంటున్నాము. వరుణుడు కరుణిస్తే పంటలు, ఆగ్రహిస్తే ఆకులు అలమలే గతి అనుకుంటూ జీవిస్తున్నాం. అడవిలో మారుమూల కుగ్రామాల్లో మన బతుకులు మనవి. కానీ ఎవరి చక్రవర్తులు, ఏమిటి యుద్ధాలు, ఎవరి కోసమే త్యాగాలు? వారి రాజ్య విస్తరణ కాంక్షకు అభోశుభం తెలియని అడవి జాతుల వారంతా దాసోహం అనాలా? కప్పాలు కడుపులు కడుపులు మార్చుకోవాలా?
1: నీవు ఏ ఆలోచనతో ఉన్నావో నేను అదే ఆలోచన చేసుకున్నాను. సమ్మక్క, నీవన్నట్లు తిరిగి మన వనరాజ్యం రావాలి. అవును, తప్పక మన వనరాజ్యం మనకు రావాలి. అందుకు నీవు నాతో జత కలపాలి సమ్మక్క.
0: ఏంటి, నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు?
1: అవును పట్టుకున్నాను.
0: మన కోయల సంప్రదాయం తెలిసి ఇలా చేశావా, లేక మదోన్మత్తులైన సైనికుల వలె?
1: పెళ్లి కాని పిల్ల చేయి పట్టుకుంటే మన జాతిలో గల అర్థం ఏమిటో తెలిసి అలా చేశాను.
0: అంటే? అంటే
1: నిన్ను ఇష్టపడుతున్నాను సమ్మక్క. మను
0: వదిలి నా చేయి. నా మనసు తెలుసుకునే అవసరం లేదనుకున్నావా?
1: నేను ముందే కనిపెట్టాను. నేనంటే నీవు ఇష్టపడుతున్నావని గ్రహించాను.
0: ఓహో, అదేలాగో.
1: భల్లూకునితో నేను యుద్ధం చేస్తున్నప్పుడు నీ చూపులన్నీ నాపైనే ఉన్నాయి. ఇక తుది గెలుపు తరువాత నీవు చూసిన ఆ మెచ్చుకోడు చూపు నా గుండెల్లో గుచ్చుకున్నది సుమా. నీ అందమే నా ఏకాగ్రతకు బంధం వేసింది, ఇప్పుడు బందీగా చేసింది.
0: పొగడ్తలకు లొంగిపోవడానికి నేను మామూలు ఆడదాన్ని కాదు.
1: అందమే కాదు, నీ పరాక్రమం, పౌరుషం, ధీరగుణం అన్నీ నన్ను అబ్బురపరుస్తున్నాయి. నిన్ను నాదాన్ని చేసుకోవాలని మనసు వేగరు పెడుతోంది. తనువు
0: చాలు చాలు, ఒంటరి కన్నెతో ఇంత చొరవ పగిడిద్దరాజుల వంటి వారికి తగదు. పెద్దలు లేరా, మాట్లాడుకోరా, మన సాంప్రదాయంలో ఎలా జరుగుతుందో యువరాజుల వారికి తెలియదా?
1: అంటే సమ్మక్కకు సమ్మతమేనా?
0: ఏమక్క సమ్మతమేనా?
3: కరీనగర రాజ్యాధినాయక, గిరిజన జనపద పాలక, శ్రీ

0: మధ్యపై కూర్చుందిరని మా ప్రార్థన.
1: తాడ్వా ఈ ప్రాంత ప్రజలంతా క్షేమమే కదా?
0: మీ దయవల్ల ప్రభు
1: మేము వచ్చిన పని తొలుత వివరిస్తాం.
0: చిత్తం ప్రభు.
1: అతి పరాక్రమవంతుడు యువసేనాని నా మేనల్లుడు, కానీ నా పుత్ర సమానుడైన పగిడిద్దరాజు మీ కుమార్తె సమ్మక్కను ఇష్టపడుతున్నాడు. మన సంప్రదాయం ప్రకారం పిల్లని అడగడానికి రావాలి కనుక స్వయంగా నేనే తల్లి వచ్చాను. పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కనుక మాతో విజయమందడం సమ్మతమో కాదో ఆలోచించి చెప్పండి. సమ్మతమైతే అమ్మాయిని మాతో ఇచ్చి పంపించండి, ఘనంగా వివాహం జరిపించండి.
2: ఎంత భాగ్యం, ఎంత భాగ్యం మహారాజా. మా పేదింటి పిల్లలు మహారాజుల వారే వచ్చి సంబంధం అడుగుతా ఉంటే కాదని ఎట్ట అడగలవు రాజా. ఇంతకన్నా మాకు ఇంకేం కావాలి?
1: మరింకేం, అమ్మాయిని సిద్ధం చేయండి.
2: కానీ కానీ
1: అని ఏమిటది, వివరించండి.
2: సమ్మక్క మాకు, మా ఆరు పరగణాల్లో ఉన్న కోయరాజ్యానికి తల్లి తండ్రి గురువు అన్ని అయి కంటికి రప్పలా కాపాడుకుంటాను. ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోతే మేం దిక్కులేని పొచ్చులమేంటి శోకిస్తాం మహారాజా.
1: అంటే ఆమెకు వివాహం చేయాలి?
2: వివాహం చేస్తాం మహారాజా. కానీ
1: కానీ
2: పెళ్లైన తర్వాత కూడా ఆ తల్లి తన ముఖంతో పాటు వచ్చి ఈ రాజ్యంలోనే ఉండి మమ్మల్ని కళ్యాణంగా చూసుకోవాలని మా కోరిక ప్రభు.
1: అత్యంత భాగ్యం. అతను కోరుకుంటే ఈ రాజ్యానికే రాజులు చేసి పట్టం కడతాను. నాకు వారి సుఖం మీ సంతోషాలే ముఖ్యం కదా.
3: సల్లంగ వర్ధిల్లు మహారాజా, సల్లంగ వర్ధిల్లు. మా సమ్మక్క తల్లి మా ఇంట్లోనే ఉండేటట్టు ఒప్పుకున్నావు. పగిడిద్ద రాజుకు సమ్మక్కకు నువ్విచ్చే ఈ రాజ్యానికి నీ పేరే పెట్టుకుంటాం. మేడరాజ్యం, మేడరాజ్యం అని పిలుచుకుంటాం తండ్రి.
4: మేడరాజ్యానికి జయ.

0: రాణి ఎవరప్పుడు పూజకు బయలుదేరారు?
1: పూజ నుంచి వస్తున్నాను. మహారాజా వారికి ఇంకా తెల్లారలేదేమో.
0: ఇదిగో ఇప్పుడే ఇక్కడే తెల్లారుతోంది.
1: ఏమిటో ఆ చోద్యం?
0: ఆగాదు, కదలకు. నీ మోములోనే నాకు ఆ దృశ్యం గోచరిస్తోంది. ఆకాశంలో అంటే ఆ విశాలమైన ఫలభాగంలో రెండు తూర్పు కొండల అంచులను పొడిన నీ కనుబొమ్మల నడుమ ఎర్రని సూర్యుడు ఉదయించినట్లు నీ కుంకుమ బొట్టు ఎంత శోభనిస్తుందో చెప్పలేను సుమా. పొద్దుకే ఈ మొహం దర్శిస్తే చాలదా ఆ ఉదయభానుని దర్శనం ఎందుకు?
1: చాలు చాలు, నా మొహం చూస్తూ కూర్చుంటే ప్రజల మొహం ఎవరు చూస్తారు మహారాజా?
0: ఇది మరోమారు నీ మొహం చూడని, నీ నుదుటిని ముద్దాటని.
1: అయ్యయ్యో, నా కుంకుమ! నీ చెక్కిలిపై సింగారించిన ఈ కుంకుమను చూసి మన కోయదొరలు గేలి చేస్తారేమో. పగిడిద్ద రాజు సమ్మక్కతో వసంతమాటంతోనే సరిపోతోంది, ఇంకా జనుల సంగతి ఏం పట్టించుకుంటాడు అని అంటేను. ఏది నా కుంకుమ భరణి, మళ్ళీ బొట్టు పెట్టుకోవాలి.
0: సగం చిగిరిన బొట్టు కూడా ఈ కొందనపు బొమ్మకు సొగసుగానే ఉందిలే.
1: నా బొట్టు నేను ఎన్నటికీ చెదరనియను. ఇది నా ఆరోపణ.

0: ఓహోయలారా వినండి నా మాట. ఓడగొట్టి సాగు చేసి సంచారం చేస్తూ మన వాళ్ళు దేశమంతా తిరుగుతూ పోతున్నారు. ఇది సరికాదు. మనం ఈ చెరువులు కుంటలనే ఆదరువులుగా చేసుకుని వ్యవసాయం సాగు చేయాలి. నీటి కోసం కాలువలు తవ్వుకోవాలి. కొండల తాకున చెరువులు నిర్మించుకోవాలి. పల్లె పల్లెకు నడుమ మంచి తోవలు వేసుకోవాలి. పోయేవాళ్లంతా ఒక్కటిగా మెలగాలి. మనలో ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. మన రాజు పగడిద్ది రాజు. మనది మేడారో రాజ్యం. గుర్తుంచుకోండి, ఈ తావున అందరూ సమానం.
1: మనమందరము శత్రుమూకల గురించి కొంత అప్రమత్తులమై ఉండాలి. కత్తియుద్ధం, కరసము, విలి విద్య, గదా విద్యలన్నింటిలో మన వాళ్ళు ఆరితేరి ఉండవలే. యుద్ధ తంత్రములను నేర్వవలే. ఆడా మగ అన్న తేడా లేక పోయే వాళ్ళంతా సంసిద్ధులై ఉండవలే. మనము ఏ భోగములను నాశించి స్వతంత్రము ప్రకటించుకొనడం లేదు. ఏ ఒక్కరి సుఖమో కాదు. పేద పోయేది తమ పంటల్లో మూడో వంతు శిష్యునకే చెల్లించలేక గోడు గోడుమని వెలిపిస్తున్నారు. పన్నులు చెల్లించి పొస్తులుంటున్నారు. వారందరి క్షేమం కోరే మనం స్వతంత్రం కాదని.
0: ప్రజలారా, నా పోయదిన బంధుదిన మిత్రులారా, ఈ శుభ సమయంలో నా కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మలు, అల్లుళ్ళు గోవిందరాజు కొండాయిలు కూడా మన రాజ్య రక్షణకు సిద్ధంగా ఉంటారని తెలుపుతున్నారు.
2: అమ్మా నాన్నలు, తండ్రి సమానులందరికీ వందనాలు. కాకతీ సామ్రాజ్యం ఒకనాడు గొప్పదై వెలిగిందేమో కాని నేడు మత విద్వేషములతో, తురుక్కుల రాజుల దాడులతో అతలాకుతలమైపోతున్నది. యుద్ధములతోనే కాలం గడుపుట వలన మునుపటి వోలే ఆ కాకతీయ ప్రభువులు పేదల కష్టసుఖాలందు దృష్టి పెట్టుటలేదు. కనుక మనలాంటి కోయ సామంత రాజ్యాలలో కరువు విలయతాండవం చేస్తున్నది. దీనికి తోడు కప్పం పెంచుతూ మంత్రులు సామంతులకు ఆజ్ఞలపై ఆజ్ఞలు చెచ్చున్నారు. పెంచిన కప్పం కట్టుటకు తిరిగి సామంతులు ప్రజలపై పన్నుల భారం మోపుతూ పీడించుతున్నారు. ఇది న్యాయమేనా? ఇదేనా ప్రజా సంరక్షణ? ఇదేనా పాలకులు చేసే మేలు? ఇదేనా? కనుకనే నేను నా భర్త గోవిందరాజు కూడా మన రాజ్య సంరక్షణకు ప్రాణాలైనా సరే ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.
3: పెద్దలకు, కోయజనులందరికీ గోవిందరాజు శుభవాచకములు. అనేక కూర మృగముల కొరలు తీసిన కనులమ్మనం బుసలు కొట్టు విషనాగుల శిరములు వంచి విషము తీసిన నేర్పరులం మనం. అడవి తల్లి ఆశీస్సులతో, తల్లి సమానురాలైన సమ్మక్క చొలవతో ఏ అసాధ్యమైనను సాధ్యము చేయగల వారం. కనుక మనకు భీతి అన్నది లేదు. వెనుకడు వెన్నది ఉండబోదు. కొండంత ఏనుగుతోనే ఢీకొనుతున్నాం. నిజమే కాని అది మదపుటేనుగైతేమే. మత్సిక చేయు గుణము మనకు తెలియనిదా? ప్రాణాలు ఒక లెక్క కాదు.
4: మహామంత్రి యుగంధరయ్య,
5: సెలవేయండి మహాప్రభు.
4: రాజ్యములు అల్లకల్లోలముల గురించి

0: ఆందోళనగా ఉంది మంత్రివర్య.
1: వాటిపై అంత ఆందోళన చెందవలసిన పనిలేదు మహారాజ. రాజ్యములకు వెలుపల నుంచే తురుష్కుల దండయాత్రలు అధికమవుతున్నది. ఇప్పటికి 3 సార్లు మట్టి కనిపించినా ఇంకా మనపైనే దృష్టి నిలిపి ఉన్నారు. ఈ పరిణామాలు చూస్తున్న సామంతులు కొందరు తిరుగుబాటుకు కుట్రలు పనుకున్నారు ప్రభు.
0: అదే అదే నాకు ఆందోళనగా ఉంది మంత్రి. రాజ్యము బయటి శత్రువుల వలన చికాకు పడుతున్నప్పుడు మన మిత్రులు ఆప్తులు ఇలా చేయడం తగున? మన సామంతులను మనం ఏనాడు చిన్న చూపు చూసి ఎరగం. వారికి మనం ఏం ద్రోహం చేశామని ఈ కుట్రలు కుతంత్రాలు.
1: అందుకే మహారాజా, అటువంటి కుట్రదారులను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలి. ఇతరులకు కూడా ఇది మేలు కొడుపు కావాలి.
0: వద్దు వద్దు, మనకు బయటి శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉన్న ఈ సమయాన సామ్రాజ్యంలో గల సామంతులతో మిత్రత్వమే కానీ శత్రుత్వం కూడదు. సామదాన భేద
1: దండోపాయమే మిగిలి ఉన్నది మహారాజా. చాలా మంది సామంతులు మనం నిర్దేశించిన కప్పం చెల్లించడానికి కూడా ఇష్టపడటం లేదు. వారు చెల్లించకపోగా ఇతరులను కూడా ఆకట్టుకుంటూ కప్పం ఎగవేతకు ఎత్తుగడ వేస్తున్నారు. కప్పం చెల్లించుటేక తప్పనిసరి అంటూ కఠినమైన ఆజ్ఞలను వారికి పంపించవలసిన అవసరం ఉన్నది మహారాజా. శత్రురాజులతో యుద్ధాలు చేస్తూ మనం డచ్చిపోతుంటే సామంతులు కొందరు కుట్రలతో కుయుక్తులతో అలసిపోతున్నారు. ఇదే అదులుగా కోయ రాజ్యాల వంటి చిన్న చిన్న దేశాలు కూడా తిరుగుబాటు ధోరణిలోకి వస్తున్నవి ప్రభు. ఇలా బలహీనులు బలవంతులన్న భేదం లేక కాకతీయ సామంతులు దిక్కులుస్తూ పోతుంటే ఇక మన సామ్రాజ్యాన్ని కాపాడుకునేది ఎలా?
0: మహామంత్రి, ఆంధ్రదేశమంతటిని ఏకచ్ఛత్రాధిపత్యంకి దిగి తెచ్చి మహోన్నత సామ్రాజ్యం అన్న కీర్తి ప్రతిష్టలను సమకూర్చిన మనకు ఈ విపత్కర స్థితి ఎదురుకొట దిక్కులి ప్రేషము కలిగిస్తున్నది. కానీ కుట్రదారుల ఎత్తుగడలు మనవతన మహోన్నత కాకతీయ సామ్రాజ్య పీఠాన్ని జబ్బరు ఇచ్చినంత కూడా కదిలించలేదు. మన సామ్రాజ్యాన్ని కలవరపరిచే ఏ శక్తినైనా వ్యక్తినైనా సరే వదిలిపెట్టకండి. కాకతీదేవి ఏకవీర దేవతల అనుగ్రహం మనపై ఎప్పుడు
1: చెప్తుంది. తమ ఆన వేగుల వ్యవస్థను పటిష్టపరిచి ఎప్పటికప్పుడు చర్యలు కైకుంటూ తమకు నివేదిస్తాను ప్రభు.
0: మీరు విజయులుగా వెళ్ళండి.
1: మామగారు పుట్టినమే కదా, వర్తమానమే రేపు ఇచ్చేసినారు.
2: మహారాజా, మీ ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తున్నది. మీ బాధకు కారణం?
1: కాకతీయ చక్రవర్తులకు మీ రాజ్యం పోకడలు నచ్చడం లేదు. మీకు మీరు సర్వ స్వతంత్రులుగా ప్రకటించుకోవడం వారికి ఆగ్రహం తెప్పిస్తున్నది. చక్రవర్తి కరుణామూర్తి అయిన యుగంధరాయన మాట కాదనడు. కప్పం కడతారా లేక కయ్యం అంటారా అంటూ హుంకరిస్తున్నాడు.
3: యుగంధరాయనికి తగున 7 ఏళ్లుగా వర్షాలు లేక ప్రజలు కన్నమూలాలు తిని బ్రతుకుతూ ఉంటే కప్పం కట్టండి అంటూ కుట్టుకలపై కట్టులు ఉంచడం న్యాయమేనా?
2: మహారాజుల వారికి వినయంగా విన్నవిస్తున్నాను. మాతో కప్పం కట్టించడానికి యుగంధరాయుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించి ఉంటాడని భావిస్తున్నాం, నిజమేనా?
1: అవునమ్మాతో బయలుదేరుతానన్న అతన్ని నిలువరించి నేనే స్వయంగా వచ్చాను.
2: సేనలతో వచ్చి ఏం చేస్తామన్నారు?
1: కప్పం కట్టకపోతే మేడరాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తానని, పాలకులను బానిసలుగా చేసి తీసుకెళ్తానని హెచ్చరికలు చేశాడు.
2: ఎంత కండకావరం! ఆకలి దప్పులతో ప్రజలు అల్లాడిపోతుంటే వారికింత తిండి పెట్టి పోషించాల్సిన రాజన్యులు వారి సామ్రాజ్య ప్రతిష్ట కోసం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తారా? కప్పం కోసం ప్రాణాలు తీస్తామంటారా? అయితే వినండి మహారాజా, మా మేడరాజ్యం మొత్తం ముక్తకంఠంతో చెప్తున్న విషయం ఒక్కటే, ఆకలి దప్పులతో మాడిపోతూ కప్పం కట్టే ప్రసక్తే లేదు. యుద్ధంలో చావరైనా చస్తాం కాని బానిసలుగా బతికేది అంతకన్నా లేదు.
1: అమ్మా సమ్మక్క, కాకతీయ చక్రవర్తుల సైన్య బలం ముందు మనమెంత? ఒక్కసారి

0: ఒక్కసారి ఆలోచించు.
1: వారికి సైన్య బలం ఉంటే మనకు ఆత్మ బలం ఉంది మహారాజా, చింతించని అవసరం లేదు. వార్తాహరులతో మేము కప్పం కట్టడం లేదన్న సమాచారం అందించే ప్రార్థన. మహాదినులారా, ఆగ్రహావేశాలు మాని నేను చెప్పేది ఆలకించండి. గర్వాంతకారులు దుర్హంకారులైన యుగంధరాయల సేన మన సమీపానికి వచ్చి మోహరించి ఉన్నది. ఆగండి, ఆవేశం పనికి రాదు. కాకతీయ రాజులు వందల కొద్ది యుద్ధాలు చేసి రణతంత్రంలో ఆరితేరిన వారు. వారు కోటలను మట్టు పెట్టారే కాని కొండ కోనలందు యుద్ధం చేయటంలో అంత అనుభవం కలవారు కాదు. కాబట్టి నేను నేర్పిన యుద్ధ రీతులు ప్రయోగించి శత్రు సేనలను మట్టు పెట్టడానికి అందరూ సిద్ధం కావాలి. కదండి, కత్తులు బాణాలు ఈటలు బాకులు తీసుకుని ముందుకు కదలండి.
2: రాణి సమ్మక్క, యుద్ధ తంత్రంలో ఆరితేరిన దానికి ముందు నీవు రంగంలోకి దిగడం సరికాదు. మా వెనుకు ఉండి యుద్ధాన్ని నడిపించు. అరివీర పరాక్రమవంతుడైన మన కొడుకు జంపన్న, అల్లుడు గోవిందరాజు కొండాయిలు, మన కూతుళ్ళు సారలమ్మ నాగులమ్మలు ఇదిగో అప్పుడే సిద్ధమై వస్తున్నారు.
3: వేగిని మమ్మల్ని దీవించు తల్లి.
1: మమ్మల్ని కూడా దీవించు తల్లి.
3: తల్లి, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి.
1: పోరులో మడమ తిప్పక ముందుకెళ్ళండి. శత్రు సేనలు గొర్రెల మందల వలె పారిపోయే విధంగా పరాక్రమించండి. క్రూర మృగాలైన

0: మమ్మల్ని దీవించు తల్లి,
1: మమ్మల్ని కూడా దీవించు తల్లి.
0: తల్లి మమ్మల్ని కూడా ఆశీర్వదించండి.
1: పోరులో మడమ తిప్పక ముందుకెళ్ళండి. శత్రు సేనలు గొర్రెల మందల వలె పారిపోయే విధంగా పరాక్రమించండి. క్రూర మృగాలైన పులులు సింహాలనే మచ్చిక చేయగల తీరులు మీరు. యుగంధరాయిన సేనలను గదగదలాడించి అనుమకొండ దాపులకు తరిమి తరిమి కొట్టండి. మీ పోరు ఫలించవలెనని దేవతలకు మొక్కుతో పూజలు చేస్తుంటాను.
0: విజయమే వీర స్వర్గము. దీవించు తల్లి.
1: విజయులై తిరిగి రండి.

ఎంత పరాక్రమం తిరిగి కోయలు ఆడామగాన్న తేడా లేక వెల్లంబులు కత్తులు చూసి కథన రంగంలోకి సింహాలయ శివంగులై దొక్కుతున్నారే. పెద్ద పెద్ద కోటలు ముట్టడించినప్పుడు కూడా ఇంత సైన్యులనే కోల్పోయి ఉండలేదుగా. కోయరాజులే పాటి అనుకుని చిన్న చూపు చూశాడు. లేదు, లాభం లేదు. ఇలా జాత్యం జరిగితే పరాభవం తప్పెట్టలేదు. ఎత్తుగడ వెయ్యాల్సి ఉంది. మహాసేనానిగా బిరుదున్న నాకు పరాభవమా? సహించలేదు. ఎవరక్కడా?

0: 人間最高じゃん。アメリカイラーズ。セクリセイの連続のウォッカーを動けのやりかねるじゃない。人間がこっちが危ない。あそこ、ああいうマネージャーとんだけど。
1: ないな。あれ、サンペンガバーグのウッタラジックにしだってやつにしてしまい。タイリアジナプレカルン。వాటిని ఈ వాగుదాటని కూడా అడ్డుకుంటాను. లేదు ముష్కర్లారా, నా బంధువు ప్రాణముండగా ఈ సంపంగ వాగును దాటలేరురా. దేవి సమ్మక్క తల్లి, నాకు కోటి ఏనుగుల బలము నువ్వు.
2: వీరసేన, ఇదే అదును. చూసుకో, ముప్పేటగా విడిపోయిన జంపన్న పగిడెద్దరాజు కొండాయిలను హతమార్చు.
1: జంపన్నా చూడు, అటు చూడు, శత్రువు చూడు. జంపన్నాయి
2: మేలు దొరికాడు.
1: మార్కులారా కాసుకోంటా.
2: వేరే సైనికులారా, కొడుకు మరణించిన బాధలో పగిడింది రాజు కృంగిపోయి ఉన్నాడు. ఇదే రాజును కానివ్వండి. యుగంధరాయ, నీవు రాజు అయితే రాజే యుద్ధం చేయరా, స్వగత పరిస్థవా పిరికి పొంద. ఆనందాల పితాక సంపెంగ బాగులని పరిసమాప్తమయ్యింది.
3: ఘోరం జరిగిపోయిందమ్మా. మన జంపన్న, గోవిందు, కొండరాజు, మేలకొరు గారు తల్లి, శత్రు సేనలకు సై చేయిందా చెప్ప. గుర్రం సిద్ధం చేయమని బదులకు చెప్పు. శత్రువుల గుండెలు చీల్చి వారి రక్తంతో మృతులైన మన వారలకు నైవేద్యం పెడతాను. జై నాగదేవత. నీకు శుభం చేరగాలి తల్లి. చెప్ప, ఏది ఏది నా కుటుంబ పరిణయం? తీరు తల్లి.
4: సమ్మక్క సారళక్కలు ఎంత

0: Tabii falan tamam oldu.
1: Selkulara, bari koken, sen bakka bakka ağır edin. Ağır edin ki lera.
0: Maga power çan gırtı gırtı gırtı kondi.
1: Kona nendi? Hmm. Aligo çağırlanma. Virsena. Hmm. Kayo.
2: Amma. Amma. Amma. Çağırlanma. Amma. Selo seni. Selo. Amma. Rey. Tiriki pandala. Randi ya. Randi. நான் எதிரின்சிய தெகு உண்டே முதுகிறாண்டி
1: சம்மக்கா லங்கிப்போ லங்கிப்போக்கே நீ ராஜ்யம் நீ கேச்தா இங்கா நீ வந்துவல் நீ அப்துல் நீ கொல்போ நீ லங்கிப்போக்குண்டே நீ பிரோனரு குடாரிக்கு தக்கா
2: நீ சுடா மேமு மானதனுலம் ரா இதையமோ வீரசோக்கமோ தேல்சுகுண்டா ரண்டினா பிரிகி பந்தல்லாரா
3: మంచి కలాపం లేదు. సమ్మక్కతో ముఖాముఖి పోరు ఇదే విధంగా కొనసాగితే పరాభవం సుదకు పలాయనం తప్పదు. దొంగ దెబ్బ తీయాల్సింది. వెనుక నుంచి ఈటలతో దాడి చేయి.
1: సమ్మక్క ఆటో
2: దెబ్బతీసిస్తారా నాకు
4: మహామంత్రి యుగంధరాయ సమ్మక్క కోసం అడవంతా గాలించాం. ఆమె కానీ ఆమె గుర్రం గాడ కానీ మాకు కనిపించలేదు. చిలకల గుట్టపై అంతర్ధానం అయిపోయింది మహామంత్రి.
1: ఏదైనా విజయమే కదా.
0: ఇది విజయం కాదు యుగంధరాయ, పరాజయం. కోయరాజుల్లో ఒక్కరు కనీసం ఒక్కరు కూడా మనకు లొంగిపోలేదు. తమ ఉద్యీలు కాని యుద్ధంలో మన గెలుపు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాంటిది. చాలా కొద్ది మంది వీరులు వీరవనితలు ఇంతమంది కాకతీయ యోధుల్ని నిరోధించారంటే వారి శౌర్యాన్ని ఆత్మబలాన్ని ప్రశంసించకుండా
1: ఉండలేకపోతున్నారు. ఈ రక్తపు చీరని, ఈ శవాల గుట్టల్ని, ఈ చెగిపడిన తలల్ని ఎదుకోండి. ఒకరి డప్పులు తీర్చలేని వీరు మా గుండెలు కోసి రగతం పిండుకున్నారు. మా కోయల పీనుగులను మోసుకుపోతారేమో కాని మా ఆత్మాభిమానాన్ని తోలికెళ్ళలేదు. ఎదుకోండి మహారాజా, ఎదుకోండి. ఈ గడిని ఎదుకోండి మహారాజా.
0: మా నుంచి పొరపాటు జరిగింది. సమ్మక్క, సారలక్క వంటి వీరవనికలను పడుకున్న మాత్రం పరిస్థితి లేదు.
1: సమ్మక్కలు సారలమ్మలు పడుకున్నారా? ఎవరు ఎవరి బలగొచ్చారు? ఎవరికుందా దాచిదువ? ఎవరికుందా ధైర్యం? చచ్చిపోరు కూడా. ఇదిగో మహారాజా, ఇదిగో మా సమ్మక్క, ఇదిగో మా సారలక్క. నిలుపు తీగలై ఈ కుంకుమ హారంలో కూర్చున్నారు. ఆ తల్లి మమ్మల్ని ఎప్పటికీ ఇంకెప్పటికీ విడిచిపెట్టిపోదు, విడిచిపెట్టిపోదు. అయిన చంద్రుడు సూర్యుడు ఉన్నంత కాలమల్లా మా ఇరవేపుగా మా చెబుతులుగా వాళ్ళు మమ్మల్ని

నాటి నుంచి నేటి వరకు ప్రతి రెండేళ్లకొకసారి వరంగల్ జిల్లా తాడవాయి మండలంలోని మేడారం వద్ద అదే కుంకుమ భరిణితో సమ్మక్క సారలక్కల జాతర ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యి ఈ జాతర దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరు తెచ్చుకుంది. కుంకుమ భరిణ చారిత్రాత్మక నాటకం విన్నారు. రచన శ్రీ గణాశంకర్ పూజారి. పాత్రలు పాత్రధారులు తమ్మక్క శ్రీమతి బుర్రా విజయదుర్గ, చుక్క శ్రీమతి డి కిరణ్ కుమారి, సారళమ్మ శ్రీమతి కె విజయానంద్, పగిడిద్దరాజు శ్రీ ఏబి ఆనంద్, మేడరాజు శ్రీ జి రవీందర్రావు, కోయక్కుల పెద్ద శ్రీ ఎండి జమాన్, ప్రతాపరుద్రుడు శ్రీ గణాశంకర్ పూజారి, సుగంధరాయుడు శ్రీ ఎం రత్నబోస్, సైనికుడు శ్రీ పి సదాశివరావు, చుక్కయ్య శ్రీ జి నరసింహరావు, జంపన్న శ్రీ ఆల యోగానందేశ్వర రెడ్డి, ఇంకా స్నేహితులు కెజే ఆనందబాబు, నాగరాజు, డాక్టర్ ఆర్ ప్రభాకర్ రావు, డి రవీందర్ పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ కెజే ఆనందబాబు. సహకారం శ్రీ దాట్ల రవీందర్. సాంకేతిక సహకారం శ్రీ దొమ్మేటి శివరామకృష్ణ, శ్రీమతి పి నీరజ. ఈ నాటకం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

రేపటి ప్రసార వివరాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తిగీతాలు, 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు, 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో గ్రీన్ హౌస్లలో టమాటా సాగు గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 చినుకు నాటిక వింటారు. అనంతరం చిత్రగీతాలు. 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15

శ్రోతలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు 9:30 ఏకచిత్రగానం 10:00 చిత్రగీతాలు వింటారు. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 12:40 చిత్రగీతాలు 1:10 ప్రాంతీయ వార్తలు 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 1:50 ఉర్దూలో వార్తలు 2:00 మిడ్ డే న్యూస్ 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 2:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు 3:30 ఏకచిత్రగానం 4:00 మధుమంజరి పిల్లలకు సెల్ ఫోన్ లంచం చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీమతి డి సౌజన్య 5:00 చిత్రగీతాలు 5:30 జానపద గేయాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఉద్యోగ అవకాశాల గురించి వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు 7:00 మార్కెట్ ధరలు 7:05 తెలుగులో వార్తలు 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు 8:45 సమాచార సంధ్య 9:00 న్యూస్ ఎట్ 9 9:10 స్పాట్ లైట్ 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 హరికథ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:04 దాటి 15 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి జై హింద్.